శ్రోతలకి నమస్కారం. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం.

31వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 21వ తేదీ ఆదివారం. నిలయంలో సమయం 5:58 దాటి 48 సెకండ్లు. శుభోదయం.

0: విద్యుద్భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు కోల్కతాలోని రెడ్ రోడ్లో జరుగుతున్న కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటున్నారు. 35,000 మందితో కలిసి ప్రధాని యోగాసనాలు వేయనున్నారు. ఆరోగ్యం సంక్షేమం కోసం యోగాను ఒక ప్రపంచవ్యాప్త ఉద్యమంగా మార్చే ప్రయత్నాలలో భాగంగా ప్రధానమంత్రి స్వయంగా ఈ వేడుకలకు నాయకత్వం వహిస్తూ దేశ ప్రజలతో కలిసి కామన్ యోగా ప్రోటోకాల్ను అభ్యసించనున్నారు. కోల్కతా నగరంలోనే ఏకకాలంలో వేర్వేరు చోట్ల 10 లక్షల మంది యోగా సాధన చేయనున్నారు. విదేశాల్లోని 210 భారతీయ దౌత్య కార్యాలయాల ఆధ్వర్యంలో 2,500 చోట్ల వేడుకలు జరగనున్నాయి. ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా, యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ అనే ఇతివృత్తంతో ఈసారి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ ఉదయం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగేటటువంటి కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జరుగుతున్న ఈ వేడుకల నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 5 గంటల నుంచి కంట్రోల్ రూమ్ నుండి బెంజ్ సర్కిల్ వైపు వెళ్లే అన్ని వాహనాలను ఆర్టీసీ వైజంక్షన్ నుండి ఏలూరు రోడ్డు మీదుగా స్వర్ణ ప్యాలెస్, దీప్తి సెంటర్, పుష్ప హోటల్, జమ్మిచెట్టు సెంటర్, సిద్ధార్థ జంక్షన్ మీదుగా బెంజ్ సర్కిల్ వైపుకు మళ్లిస్తామని, ఆర్టీసీ వైజంక్షన్ నుండి బందర్లాకులు, రాఘవయ్య పార్క్, పాత ఫైర్ స్టేషన్ రోడ్, అమెరికన్ హాస్పిటల్, మసీద్ రోడ్, నేతాజీ బ్రిడ్జ్, గీతానగర్, స్క్రూ బ్రిడ్జ్ మీదుగా బెంజ్ సర్కిల్ వైపు మళ్లింపు ఉంటుందని పోలీసులు ఒక ప్రకటనలో తెలియజేశారు. రెడ్ సర్కిల్ నుండి ఆర్టీఏ జంక్షన్ వరకు, శిఖామణి సెంటర్ నుండి వెటర్నరీ జంక్షన్ వరకు ఎలాంటి వాహనాలు అనుమతించబడవని తెలిపారు. ఆర్టీసీ బస్సులు కూడా మళ్లించామని ప్రజలు గమనించాలని నగర పోలీస్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలియజేశారు. నీట్ యూజీ 2026 పునఃపరీక్ష ఈరోజు జరగనుంది. దేశంలో 551 నగరాలతో పాటు విదేశాల్లోని 14 నగరాల్లో ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో 185 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 22.79 లక్షల మంది అభ్యర్థులు దీనికి హాజరయ్యే అవకాశం ఉండగా రాష్ట్రంలో 65,790 మంది హాజరు కానున్నారు. సాధారణ అభ్యర్థులకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5:15 వరకు, దివ్యాంగులకు సాయంత్రం 6:20 వరకు పరీక్ష రాసే అవకాశం కల్పించారు. పరీక్షల సమర్థ నిర్వహణ కోసం మొత్తం 2 లక్షలకు మంది పైగా సిబ్బంది సేవలను వినియోగిస్తున్నారు. నీట్ హాజరయ్యే విద్యార్థుల కోసం 5 రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని ఆర్టీసీ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. తూర్పు విదర్భ, దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం వరకు ద్రోణి విస్తరించి కొనసాగుతోందని, దీని ప్రభావంతో రాయలసీమ జిల్లాల్లో ఈరోజు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకర్జయన్ తెలిపారు. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.

మహిళల టీ20 ప్రపంచ కప్లో గ్రూప్ 1 తొలి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను, తరువాతి పోరులో నెదర్లాండ్ను అలవొక్కగా ఓడించిన హర్మన్ ప్రీత్ సేనకు ఈరోజు కఠిన ప్రత్యర్థి ఎదురుకాబోతోంది. దక్షిణాఫ్రికాతో భారత మహిళల జట్టు ఈరోజు తలపడనుంది. రాత్రి 7 గంటల నుంచి ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు వినవచ్చు.

యోగా మన భారతదేశంలో ఉద్భవించిన ఒక ప్రాచీనమైన శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక అభ్యాసం. సంస్కృతంలో యుజ్ అనే పదం నుండి ఆవిర్భవించింది ఈ యోగా. మరి ఈ యుజ్ అంటే కలవడం లేదా ఏకం చేయడం అని చెప్పి. మరి నిజమైన యోగాభ్యాసానికి నిర్వచనం మనస్సు, శరీరం మరియు ఆత్మల సమతుల్యతను పెంపొందించే ఒక అద్భుతమైన మార్గం. మరి ఇంకా తెలుసుకుందాం. మరి ముందుగా ఎంఎస్ సుబ్బలక్ష్మి ఆలపించిన మధురాష్టకంతో ఈనాటి వందన కార్యక్రమం ప్రారంభిద్దాము.

భక్తి గీతాల కార్యక్రమం వందన వింటున్నారు. మరి అసలు యోగా అంటే ఆసనాలు వేయడం మాత్రమే అనుకుంటున్నారా? కానే కాదు. ఎలా అయితే మనం నిత్యం చేసే ఏ దైవ కార్యాలకైనా సరే ఒక అంతరార్థం ఉంటుందో, అంటే మనం చేసే ఏ ధ్యానమైనా ఆఖరికి ఆధ్యాత్మికత వైపు మనల్ని నడిపించాలి అని ఎలా అయితే అంటామో, అలానే ఈ యోగాకి కూడా ఒక అంతరార్థం ఉంది. యోగాశ్చిత్త వృత్తి వినోదక అని మహర్షి పతంజలి చెప్పారు. అంటే మనస్సుని ఆలోచనలు అదుపులో ఉండ

చేయడమే యోగా. మరి కేవలం ఆసనాలు మాత్రమే కాదు, ఆసనాలతో పాటు మన మనసుని ఇంకా మన ఆలోచనల్ని మన అదుపులో ఉంచుకోవడమే యోగాభ్యాసం యొక్క ముఖ్య లక్షణం. ఇది వ్యక్తిగత చైతన్యానికి అలానే విశ్వశాంతికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పి ఈ ప్రాచీనమైన ఈ అభ్యాసం అప్పటి నుంచి మన ముందు తరాల వారు ఆచరించారు. ఒక వరంలాగా ఈ భరతఖండం పైన ఉన్న మన అందరికీ అందించారు.

భక్తిగీతాల కార్యక్రమం వందనాలో శోభారాజ్ ఆలపించిన అన్నమాచార్య కీర్తన వింటున్నారు. మరి ఈరోజు వందనాలో యోగాభ్యాసం గురించి తెలుసుకుంటూ ఉన్నాం. మరి పతాంజలి మనకి అందించిన ఈ అష్టాంగ యోగ గురించి అందరం తెలుసుకుంటూనే ఉంటాం. మరి ఇందులో పేర్లో ఉన్నట్టుగానే ముఖ్యమైన 8 మార్గాల్ని మనకి అందించారు. ముందుగా అందులోది యమ అంటే ఇందులో మనం పాటించాల్సినవి, ఆచరించాల్సిన నియమాలు ఎన్నో ఉంటాయి. అదే ముఖ్యంగా 5

అహింస, సత్యం, ఆస్తేయ, బ్రహ్మచర్య, ఇంకా అపరిగ్రహ. మరి ఆ తర్వాత నియమ. అంటే ఇది కూడా పేర్లోనే మనకి అర్థమవుతున్నట్టుగా మనం పాటించాల్సిన నియమాలు. స్వచ్ఛత, సంతృప్తి, ఇంకా స్వాధ్యాయం. అంటే సంతోషంగా ఉండడం, ఏ పని చేసినా స్వచ్ఛంగా చేయడం, ఇట్లాంటివన్నీ ఒకరోజులో రెండు రోజుల్లో వచ్చేవి కాదు. అవి మన స్వభావం ద్వారా స్వతహాగా ఉంటే మంచిది. లేకపోయినా ఈ యోగాభ్యాసం ద్వారా ఈ నియమాలన్నీ కూడా పాటించడం అనేది మనం అలవర్చుకోవాలి. ఇక ఆ తర్వాతి ఆసనం. ఇదే ముఖ్యంగా అందరం యోగా అని నమ్ముతున్నాం. కానీ యోగా కేవలం ఆసనాలు మాత్రమే కాదు. ఇందాక చెప్పినట్టుగా మనల్ని పరిపూర్ణంగా తీర్చిదిద్దేదే ఈ యోగాభ్యాసం. మరి ఈ మూడోదైన ఆసనంలో శరీరాన్ని శుద్ధి చేయడానికి ఎన్నో రకమైన ఈ యోగా పోస్చర్స్, ఈ యోగాభ్యాసం నిత్యం మనం చూస్తూ చేస్తూ ఉంటాం కదా, అది. ఇక నాలుగవది ప్రాణాయామం. శ్వాస పైన మనకి ఉండే ఆ నియంత్రణే ఈ ప్రాణాయామం. మరి ఇంకా తెలుసుకుందాం. అందుకన్నా ముందు చక్కటి క్రైస్తవ భక్తి గీతం విందాము.

భక్తిగీతాల కార్యక్రమం వందన వింటున్నారు. మరి వందనాలు ఈనాడు కేవలం మన భరతఖండం మీద మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఎంతో వైభవంగా యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మరి అసలు యోగా అంటే ఏంటి అని తెలుసుకుంటున్నాము ఈనాటి వందనాలు. మరి అష్టాంగ యోగ, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి, దీని గురించి అయితే తరచూ వింటూనే ఉంటాం. మరి ఇందాక చెప్పుకున్నట్టు యమ అంటే మనం పాటించాల్సిన ఆ అహింస సత్యం వంటి నైతిక నియమాలు, ఇక నియమ అంటే స్వచ్ఛత సంతోషం, ఇంకా మనం చేసే అంతర్గత విభాగాలు. అంటే ఈ నైతిక విలువలు, ఈ సత్యం అహింస అనేవి మనం ఒక సమాజంలో ఉంటున్నాం కాబట్టి ఖచ్చితంగా అందరూ పాటించాల్సిన ముఖ్యమైన విధి. ఇక ఈ నియమాలు అన్నవి అంటే మనం ఎంత స్వచ్ఛంగా ఉంటున్నామో ఇతరుల పట్ల, ఇవన్నీ మన అంతర్గత విభాగాలు. అవి ఎవరికి వారే ఎప్పటికప్పుడు తరచుగా పరిశీలిస్తూ వారికి వారే అభివృద్ధి చెందుతూ ఉండాలి. ఇంకా ఆసనాలు, శరీరాన్ని శుద్ధి చేయడం కోసం మనం చేసే వివిధమైన యోగాసనాలు, ఇంకా ప్రాణాయామం, శ్వాస నియంత్రణ, ఇంకా దీనివల్ల మనకి ఆరోగ్యంగా కూడా ఆరోగ్యాన్ని పెంపొందించడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక ఐదవది ప్రత్యాహారం, అంటే బాహ్య ప్రపంచం నుంచి మన ఇంద్రియాలని మనం ఉపసంహరించుకునే ఒక అభ్యాసం, అంటే ఇంద్రియ నిగ్రహం. ఏది చూసినా మనసు అది నాకు కావాలి అంటుంది, కానీ దేనికి మనం యోగ్యులం, ఏది మనకి అవసరం అని చెప్పేదే ఈ ప్రత్యాహారం. ఇక ఆ తర్వాతది ధారణ, మనస్సును ఒకే బిందువు లేదా వస్తువుపైన స్థిరంగా కేంద్రీకరించడమే ఈ ధారణ. అంటే ముఖ్యంగా ఇది చేయడం వల్ల, ఈ ధ్యానం చేయడం వల్ల మనకి ఈ ఏకాగ్రత అనేది పెరుగుతూ ఉంటుంది. ఇక ఏడవది ధ్యానం. మరి ఈ ధ్యానం ఏంటి అంటే మన అందరినీ నడిపించే ఒక శక్తి ఉంది, ఆ దైవం లేక ఆ నిజస్వరూపం వైపు ఏకాగ్రతగా, ఇంకా కేవలం ఒక గ్రాటిట్యూడ్ అంటాం కదా, ఒక కృతజ్ఞత భావంతో వారిపైన మనం మనసు మళ్ళించటం. ఇక ఆ శక్తి ఏదైతే ఉందో మనల్ని నడిపించేది, దానిలో లీనమవడమే ఆఖరిగా ఉన్నది వాళ్ళు అందించింది అష్టాంగ యోగంలో, అదే సమాధి. మరి కేవలం యోగా అంటే ఆసనాలు మాత్రమే కాదు, ఇలా యమ నియమాలు ఇంకా మనల్ని ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపించేదిగా ఉండాలని, మనందరం కూడా ఆ మార్గంలో నడవాలి అని కోరుకుంటూ ఇది ఈనాటి వందనా.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: గుడ్ మార్నింగ్ మ్యామ్.
2: హాయ్ స్టూడెంట్స్.
1: గుడ్ మార్నింగ్.
2: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
3: Yes, ma'am.
2: చెప్పండి.
3: ఎస్ఆర్ రంగనాథన్ మ్యామ్.
1: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
3: Yes, ma'am.
1: గుడ్ గుడ్.
3: కాఫీ టైం ఏంటి రోషిణి?
4: నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది.
5: మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7 to 8 వచ్చే కాఫీ టైం వినేసేయండి.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
3: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
4: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
5: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
6: నాకైతే నా స్కూల్ డేసే.
3: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై,
7: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.
8: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
9: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
8: ఓ పాట కనులు తుడిస్తే
9: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది,
8: ఓ పాట మనసుకి హత్తుకుంటే
9: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
8: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
7: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
8: 101.3.

సమయం 7:15 వస్తుంది. ఇప్పుడు వింటారు భగవద్గీత శ్లోక విశ్లేషణ, భగవద్గీత పారాయణం.

శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 48వ శ్లోకం.

కౌంతేయ. కుంతీపుత్రుడవైన ఓ అర్జున, సహజం, స్వధర్మసిద్ధమైన కర్మ, కర్మను సదోషం అపి, దోషాలతో కూడి ఉన్నా సరే, నత్యజేత్, వదిలిపెట్టరాదు, హి, ఎందుకంటే సర్వారంభాహ, స్వీయ కర్మలు పరకర్మలు కూడా అగ్నిహి అనగా నిప్పు, ధూమేన ఇవ పొగతో వలే, దోషేణ దోషంతో, ఆవృతాహ అనగా కప్పబడి ఉన్నాయి.

అర్జున, నిప్పును పొగ కమ్మినట్లుగా సృష్టిలో ప్రతికర్మను అనగా స్వకర్మను పరకర్మలను కూడా ఏవేవో దోషాలు ఆవరించి ఉండనే ఉంటున్నాయి. అందువల్ల సాధకుడు తనకు స్వధర్మసిద్ధంగా సంక్రమించిన కర్మలో దోషాలున్నా సరే దానిని విడిచిపెట్టరాదు. సర్వకర్మ పరిత్యాగం చేతనైన వాళ్లు కొంతమంది ఉంటారు, వాళ్లే జ్ఞాననిష్ఠులు. అలా ఎవరైనా ఉండగలిగితే అది ఉత్తమోత్తమమైన విషయం. కానీ ఈ ప్రకరణంలో జరుగుతున్నది వారిని గురించిన చర్చ కాదు, జ్ఞాన నిష్ఠ లేని వారి గురించి మాత్రమే ఇక్కడ భగవానుడు చర్చిస్తున్నాడు. అందువల్ల వీళ్ల విషయంలో పాపకరమైన పరధర్మాన్ని ముట్టుకోవద్దు, నీ స్వధర్మంలో దోషాలున్నా వదిలిపెట్టవద్దు అనేదే భగవానుడి సిద్ధాంతం.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: గుడ్ మార్నింగ్ మ్యామ్.
2: హాయ్ స్టూడెంట్స్.
3: గుడ్ మార్నింగ్.
2: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
3: Yes, ma'am.
2: చెప్పండి.
3: Yes, sir. రంగనాథన్ మ్యామ్.
2: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
3: Yes, ma'am.
2: గుడ్ గుడ్.
3: కాఫీ టైం ఏంటి రోషిణి? నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది. మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7 to 8 వచ్చే కాఫీ టైం ని వినేసేయండి.

గుడ్ మార్నింగ్, ఆదాబ్, సలాం, నమస్తే, స్వాగతం, సుస్వాగతం. మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అంటే సీస్ యువర్ ఆర్జిఎల్ గందా అండ్ స్టూడియోలో సమయం 7:22, విచ్ మీన్స్ మనం ఎంటర్ అయిపోయాం ది బ్రేక్ఫాస్ట్ షో కాఫీ టైంలోకి.

గుర్తుందా, చిన్నప్పుడు బర్త్డే అంటే ఎంతో ఎగ్జైట్మెంట్ ఉండేది కదా. చిన్నప్పుడు కదా, ఇప్పుడు ఎలా గుర్తుంటుంది అంటారా? అంటే మరీ చిన్నప్పుడు కాదు, రీసెంట్ టైమ్స్లో, కొంచెం కాలేజ్ టైమ్స్లో కూడా బర్త్డే అనగానే ఒక 1 మంత్ ముందు నుంచే పెద్ద పెద్ద ప్లాన్స్ ఉండేవి. కానీ అదేంటో అండ్ ఎందుకో తెలీదు, ఒక ఏజ్ రాగానే బర్త్డే వచ్చిన ప్రతిసారి అమ్మ బాబోయ్ ఇంకో సంవత్సరం పెద్దవారు అయిపోయామా అన్న టెన్షన్ వచ్చేస్తుంది. ఏజ్ పెరిగిపోతుంది అన్న భయం ఎక్కువ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ చిన్నప్పుడు నాకు 8 ఇయర్స్ అయింది, నాకు 9 కదా, నాకు 9 వచ్చేసాయి అంటే ఎప్పుడెప్పుడు పెద్దవాళ్ళం అవ్వాలా అన్న తపన ఉండేది. కానీ పెద్దయ్యే కొద్దీ ఎవరైనా ఏజ్ అడిగితే, అరే ఒక 2 ఏళ్ళు తక్కువ చెప్తే పోతే, ఛీ వీడు చిన్నప్పటి నుంచి నాతో ఉన్నాడు, వీడికి నా ఏజ్ తెలుసు, తక్కువ చెప్పినా తెలిసిపోతుంది అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. మరి అసలు దీనికంతటికీ కారణం ఏంటి అంటే మన హెల్త్. అంటే ఏజ్ పెరిగిపోతుంది అంటే మనకంతా ఏజ్ వచ్చేసింది, మన హెల్త్ ఏమవుతుంది అన్న ఒక తెలియని భయం వల్లే ఇదంతా చేస్తూ ఉంటాం. ఏమన్నా అయితే ఏంటి అన్న ఒక భయం. మరి దీని నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే, హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి అంటే, ఈ ఇయర్ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఇచ్చిన ఈ థీమ్ని ముందుగా అర్థం చేసుకోవాల్సిందే. అండ్ ఎస్, అదే యోగా ఫర్ హెల్దీ ఏజింగ్. సో నిజంగా మనమే కనుక హెల్దీగా అండ్ హ్యాపీగా ఉంటే అసలు మన ఏజ్ ఎవరు అడుగుతారు చెప్పండి? అండ్ మన ఫేస్లోనే ఇట్ రిజెంబుల్స్, అంటే మన ఉన్న ఏజ్ కన్నా ఖచ్చితంగా ఈ యోగా

తెలియజేస్తున్నాను. మరి ఏంటి ఇంటర్నేషనల్ యోగా డే దీని గురించి మరిన్ని విశేషాలు అయితే మీతో షేర్ చేసేస్తాను. బట్ ఒక లవ్లీ ట్రాక్ మీ అందరి కోసం, జీన్స్ ఫిల్మ్ నుంచి. అండ్ ఎస్, జీన్స్ ఫిల్మ్లో మన లక్ష్మి గారి క్యారెక్టర్ అసలు మామూలుగా ఉండదు. అంటే ఎంత ఏజ్ అయినా ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్ అన్నట్టుగా ఇదిగోండి, ఈ పాటలో ఉన్నట్టుగా ఎంతో హెల్దీగా ఉంటారు. అండ్ ఎస్, అదే మరి ఈ ఇయర్ అందిస్తున్న థీమ్, యోగా ఫర్ హెల్దీ ఏజింగ్. ముందుగా అయితే ఈ లవ్లీ ట్రాక్ విన్న తర్వాత ఇంకా బోల్డ్ విశేషాలు మీతో షేర్ చేసేస్తాను. స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జే అల్క్నందా.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మన మనం కాఫీ టైంలో, అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్చి అల్ప్నంద. యోగా ఎన్నో యుగాలుగా మన భరతఖండంపై అభ్యసిస్తున్న ఒక ప్రాచీన కళ. మరి దానికి గుర్తింపు తీసుకొచ్చి ప్రపంచ దేశాలు అన్నీ కూడా దీని గొప్పతనం తెలుసుకుని అభ్యాసం చేసేలా చేశారు మన భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు. 2014 సెప్టెంబర్ యునైటెడ్ నేషన్స్ అడ్రస్లో యోగా డే గురించి మొదట ప్రస్తావించి ఆమోదం కోసం ఇతర దేశాల ఒపీనియన్తో పాటు 177 కో స్పాన్సరింగ్ నేషన్స్ మద్దతు పలికి యోగా డే డిక్లేర్ చేయడానికి ముఖ్య కారణమే మన మోడీజీ. 2014 డిసెంబర్ 11 యునైటెడ్ నేషన్స్ జూన్ 21ని ఇంటర్నేషనల్ యోగా డేగా డిక్లేర్ చేసింది. అండ్ ఎందుకు జూన్ 21 అంటే నార్థర్న్ హెమిస్పియర్లో ఉండే అందరికీ, అంటే మనమంతా ఇప్పుడు ఈ నార్థర్న్ హెమిస్పియర్లోకి వస్తాం కదా, సో ఎక్కువ కంట్రీస్ మనకి ఉన్నది ఈ నార్థర్న్ హెమిస్పియర్లో, అండ్ అన్ని నార్థర్న్ హెమిస్పియర్లో ఉండే దేశ వాళ్ళందరికీ కూడా ది లాంగెస్ట్ డే ఏంటి అంటే జూన్ 21 ఆర్ 22లో పడుతుంది, అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇట్ ఈస్ జూన్ 21. మరి ఈ డే ఎంతో పవిత్రమైనదిగా కూడా యోగా ప్రాక్టీషనర్స్ నమ్ముతారు. అంటే డే లైట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ జూన్ 21, సేమ్ 21లో, అంటే నైట్ అనేది ఎక్కువ ఉంటుంది జూన్ 21 ఇన్ ఆల్ నార్థర్న్ హెమిస్పియర్ కంట్రీస్. సో అందుకని చెప్పే ఈ రోజుని ఈ యోగా ప్రాక్టీషనర్స్ కూడా ఎంతో పవిత్రమైనదిగా నమ్ముతారు. అండ్ ఇంకా కొన్ని దేశాల్లో అయితే స్పిరిచువల్గా ఈరోజు ఏదైనా ప్రేయర్స్ చేస్తే కూడా అవి అన్నీ సఫలమవుతాయి అన్న నమ్మకంతో ఉంటారు. మరి అందుకే మోడీజీ ఈ డేని ప్రపోజ్ చేశారు అండ్ యునైటెడ్ నేషన్స్ వారు దానికి ఆమోదం పలికి జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డే అని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది.

ఆల్రెడీ రామదండలాగా అందరూ ఒకటై ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఈ యోగాభ్యాసం మొదలుపెట్టారు. మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ అజల్ కందా అండ్ మనమున్నాము కాఫీ టైంలో. మరి ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం, మరి ఆ విశేషాలే తెలుసుకుంటున్నాం ఈనాటి కాఫీ టైంలో. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరాన తోస్మి ఆబాహు పురుషాకారం శంఖచక్రాసి ధారిణిం సహస్రశీర్షం శ్వేతం ప్రణమామి పతంజలిం. యోగ సాధన ద్వారా మనస్సులోని మాలిన్యాలను, వ్యాకరణం ద్వారా మాటలోని దోషాలను, ఆయుర్

ఆయుర్వేదం ద్వారా శరీరంలోని రోగాలను తొలగించి అంటే పరిష్కరించి మనకి ఆ అద్భుతమైన యోగాన్ని అందించిన ఆ మహనీయుడైన పతంజలి మునికి చేతులు జోడించి అందరం కూడా శరణు వేడుకుందాం అని చెప్పి ఆ పై శ్లోకం అంటే మనం చెప్పుకున్న ఆ యోగేన చిత్తస్య అన్న శ్లోకానికి అర్థం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా.

0: ఇంట్లో వాక్యూమ్ రైట్ కాబట్టి అణవణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జల్ కన్నా అండ్ మన్మునము కాఫీ టైంలో. మరి ఈరోజు యోగా డే సందర్భంగా దాని విశేషాలు విశిష్టతలు కూడా తెలుసుకుంటూ ఉన్నాము. మరి యోగా, అష్టాంగ యోగా, ఇంకా పవర్ యోగా, సో దీనిలో ఉన్న వేరియేషన్స్ గురించి అయితే నేను చెప్పనవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ప్రతి ఒక్కరూ కూడా దీన్ని అభ్యసిస్తున్నారు అని నేనైతే నమ్ముతున్నాను. మరి ఇందాక చెప్పుకున్నట్టుగా యోగ సాధన ద్వారా మన మనస్సులోని మాలిన్యాలు, ఇంకా మంచి వ్యాకరణం ద్వారా మాటల్లోని దోషాలు, ఇవన్నీ కూడా తొలగిపోతాయి అండి. మరి ఎలాగా అంటే, యోగా చేసినప్పుడు ఆ గంట కానీ అరగంట కానీ కేవలం మన ఆలోచనలు అన్నీ కూడా మన శరీరం పట్ల, ఇంకా ఆ ధ్యానం మీదే మనం కాన్సన్ట్రేట్ చేసి ఉంచుతాము. అండ్ ఈ బయట టెన్షన్స్, అరే ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడ లేట్ అయిపోతుంది, ఈ టెన్షన్స్ లేకుండా, అండ్ ఇంకా ఎప్పుడైతే మనం ప్రశాంతంగా ఉంటామో, ఇతరుల మీద బ్లేమ్ చేయడం, ఇతరులని అడవడం, ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. మరి అందుకే చెప్పారు, యోగాని మించింది ఏదీ లేదు అని చెప్పి. మరి ఇదే సారాంశం యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో కూడా పేర్కొన్నారు. యోగ ప్రొవైడ్స్ a holistic approach to health and well-being apart from striking a balance between all aspects of life. So enta adbhutanga manam indaka patanjali gurinchi cheppukunna aa slokanla aithe cheppamo danne united nations var kuda it's a holistic approach for health and well-being and a balance in all aspects of life antu 2015 జూన్ 21న ఎంతో వైభవంగా ప్రపంచవ్యాప్తంగా తొలిసారి యునైటెడ్ నేషన్స్ వారు ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాని నిర్వహించారు. సో 2014లో అప్రూవ్ చేశారు, డిసెంబర్లో. సో అప్రూవ్ చేశాక మనకి జూన్ 21, 2015లో తొలిసారిగా ఎంతో వైభవంగా ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాని యునైటెడ్ నేషన్స్ కింద వచ్చే దేశాలు అన్నీ కూడా జరుపుకున్నారు. మరి అలా అప్పటి నుండి దేశ దేశాలకి వ్యాప్తి చెంది యోగా ప్రాముఖ్యత తెలుసుకుని ఆచరించే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. వాస్తవానికి యోగా సాధన చేయడానికి, అంటే చెయ్యని వారికి ఇప్పటికీ కొంతమంది, అంటే ఆల్మోస్ట్ దేశ విదేశాల్లో మారుతున్నప్పటికీ ఇక్కడ వాళ్ళు మాత్రం కొంతమంది, అందరూ అనట్లేదు, అంటే ఎక్కడ మంచి ఉంటే అక్కడ చెడు ఉంటుంది కదా. సో యోగా సాధన చేయకుండా, అంటే ఎప్పటికప్పుడు పోస్ట్పోన్ చేస్తూ ఉండేవారికి ఇంటర్నేషనల్ డే స్పెషల్ ఏమో కానీ, నిత్యం యోగా సాధన చేసేవారికి ప్రతినిత్యం కూడా ఇది స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే 24 గంటల్లో ఒక గంట వారి ఆరోగ్యం పట్ల, మెంటల్ కామ్నెస్ అండ్ వెల్బీయింగ్ కోసం శ్రద్ధ చూపిస్తూ వాళ్ళు గడుపుతున్నారు కనుక ఆ గంట కోసం వాళ్ళు ఎప్పుడెప్పుడా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ గంట సేపు పాటు వాళ్ళకి వచ్చే ఆ హెల్త్ అండ్ ఆ మెంటల్ పీస్ ఏదైతే ఉంటుందో, అదే వాళ్ళని మిగిలిన రోజంతా కూడా ఆ పాజిటివ్ వైబ్స్ నడిపించడానికి తోడ్పడుతుంది. అంటే ఇదంతా చేసి ఆ రుచి మనం కనుక తెలుసుకుంటే వదలబుద్ధి అవదు. అదే యోగా యొక్క మహత్యం.

సుయస్ విన్నారు కదా, ప్రతిరోజు పండగే ఫిలింలో ఈ పాటలాగా యోగాభ్యాసం చేసే వాళ్ళకి, అరే మీకురా ఇంటర్నేషనల్ యోగా డే, మాకు ప్రతిరోజు స్పెషలే అని అనుకుంటారేమో. బట్ యాక్చువల్లీ ఇందాక చెప్పినట్టుగా ఆ రుచి తెలిస్తే ఎవరు వదిలిపెట్టరు అని చెప్పి అందరూ కూడా అంతగా, అంటే దాన్ని ఏదో ఫార్మాలిటీకి అని కాకుండా

ప్రపంచంలో ఉన్న ఆ గుడ్నెస్ అనేది ఆస్వాదించగలిగితే నిజంగానే ఎప్పుడెప్పుడు యోగా చేద్దామా, అరే ఇవాళ సెషన్ మిస్ అయ్యామా అని చెప్పి ఒక పాజిటివిటీతో ఉంటారు. ఇకపోతే ఈరోజు ఎంతో గ్రాండ్గా కోల్కతాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా గురించి వినే ఉంటారు అండ్ ఇంకా చూస్తూనే ఉండుంటారు. బట్ దీనికి ఇంకా చాలా స్పెషాలిటీ ఉంది, అదేంటో తెలుసా? మరి ఈ సంవత్సరం ఒక 12 ప్లేసెస్ ఆఫ్ ఇండియాలో, అంటే హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న ఈ ప్లేసెస్లో సైమల్టేనియస్గా యోగా ఈవెంట్స్ని ప్లాన్ చేశారు. అంటే అన్ని ప్లేసెస్లో అందరూ ఒకటే యోగా సాధన చేస్తుంటే ఆ దృశ్యం చూడ్డానికి సుందరంగా ఉండడం మాత్రమే కాదు, కానీ హెరిటేజ్ సెంటర్స్లో చేసే ఈ యోగా కలెక్టివ్ వెల్నెస్కి చిహ్నంగా కూడా నిలిచింది. మరి ఏంటి ఆ 12 హిస్టారికల్ ప్లేసెస్, అవన్నీ కూడా మీతో షేర్ చేసేస్తాను. బట్ అంతకన్నా ముందు, అరే మా రమ్యకృష్ణ పాట ఉంది, అదేంటి దాని నుంచి నువ్వు వినిపిస్తావు, వెయిట్ చేస్తుంటే వినిపించు అని అనుకుంటున్నారా? సో ఎస్, మరి యోగా ప్రాక్టీషనర్స్ అందరి కోసం అప్పట్లోనే వాళ్ళు ఇచ్చిన ఆ స్ఫూర్తి, అంటే ఈ సినిమా వాళ్ళు ఇచ్చిన ఈ పాట మీ అందరి కోసం ఖచ్చితంగా ఒక బిట్టైనా వినిపించకుండా ఎలా ఉంటుందో చెప్పండి. సో ఎస్ ఫ్రెండ్స్, మరి అల్లరి మొగుడు ఫిలిం నుంచి ఈ లవ్లీ ట్రాక్ మీ అందరి కోసం, స్టే ట్యూన్డ్.

సో ఎస్, మరి యోగా వల్ల జరిగే విషయాలు ఏంటి, అంటే వచ్చే లాభాలు ఏంటి, అండ్ పీటీ ఉషలో మీరు కూడా పరిగెత్తాలనుకుంటున్నారా? మరి అయితే ఈ జనరేషన్ వాళ్ళు అండ్ జెన్జీ వాళ్ళే ఎక్కువగా యోగానా అంటూ ఉంటారు. మరి మీకోసమే యోగా ఈజ్ జస్ట్ నాట్ అ పోస్చరిక్ ఎక్సర్సైజ్, బట్ ఇట్ ఈస్ అ హోలిస్టిక్ అప్రోచ్ అని చెప్పి నేను కాదు యునైటెడ్ నేషన్స్ వారు చెప్పారు. అండ్ ఎస్, మరి ఏంటి ఆ 12 హిస్టారిక్ ప్లేసెస్ అంటే, అంటే ఒకేసారి సామూహికంగా కోల్కతాలో జరుగుతున్న ఈ ఈవెంట్తో పాటు ఏ ఏ ప్రదేశాల్లో ఈ యోగా నిర్వహించారు అంటే, ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ అండ్ హరిద్వార్లో హరికి పౌరి, అండ్ ఇంకా ఒడిశాలో కోనాక్ సన్ టెంపుల్, కర్ణాటకలోని హంపి, లడక్ లోని లే ప్యాలెస్, అండ్ ఇంకా మహాబలిపురంలోని షోర్ టెంపుల్, సార్నాథ్, ఇంకా మన హైదరాబాద్లోని చార్మినార్, ముంబైలోని గేట్వే ఆఫ్ ఇండియా, ఇంకా అహ్మదాబాద్లో ఉన్న శబర్మతి

రివర్ ఫ్రంట్ అండ్ ఇంకా బీహార్లోని నలంద మహావిహార్ అండ్ ఇంకా అస్సాంలోని కంచరి ఫోర్ట్. ప్రదేశాలు వేరు, సంస్కృతులు వేరు, భాష వేరు, అయినా ఈ సామూహిక యోగా మన గతాన్ని వర్తమానాన్ని అనుసంధానిస్తూ ప్రపంచ ఐక్యత, ఆత్మజ్ఞానం మరియు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తూ ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. సియర్స్ ఫ్రెండ్స్, మరొక్కసారి అందరికీ కూడా అ వెరీ హ్యాపీ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా విషెస్ తెలియజేస్తూ, మరి స్టూడియోలో సమయం అయితే 8 గంటలు. ఇప్పుడైతే మీకోసం వస్తున్నాయి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. స్టే ట్యూన్డ్.

వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు కోల్కతాలోని రెడ్ రోడ్లో జరుగుతున్న కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. 35,000 మందితో కలిసి ప్రధాని కామన్ యోగా ప్రోటోకాల్ను అభ్యసించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యోగా ప్రపంచం మొత్తాన్ని ఒకే వేదికపైకి తీసుకువచ్చిందని అన్నారు. యోగా కార్యక్రమాలతో దేశం మొత్తం చైతన్యంతో నిండిపోయిందన్నారు. యోగా కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని, కేవలం కొన్ని వయసుల వారికే మాత్రమే పరిమితం కాదని, ఇది మానవ స్ఫూర్తికి నిదర్శనమని, యోగా అందరినీ ఏకం చేస్తుందని ప్రధాని చెప్పారు. విదేశాల్లోని 210 భారతీయ దౌత్య కార్యాలయాల ఆధ్వర్యంలో 2,500 చోట్ల వేడుకలు జరుగుతున్నాయి. ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ అనే ఇతివృత్తంతో ఈసారి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యోగాను ప్రజలకు దగ్గర చేసిన రామ్దేవ్ బాబా కృషి అమోఘమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగుతున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఆధ్యాత్మికత యోగా సాధనతో ఆరోగ్య సంపన్న సంతోష హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ సాధ్యమవుతుందన్నారు. వచ్చే ఏడాది తిరుపతిలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తామని చెప్పారు. స్వర్ణ గ్రామ వార్డు కార్యాలయాల్లో శాశ్వత యోగా మందిరాలు నిర్మిస్తామని, యోగా కార్యక్రమాల పర్యవేక్షణకు జిల్లా మండల స్థాయి అధికారులను నియమిస్తామని, స్టాండర్డ్ యోగా ప్రోటోకాల్స్ రూపొందించేందుకు నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేస్తామని, యోగాంధ్ర కోసం ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పారు. హార్ముజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తున్నట్లు ఇరాన్ సంయుక్త సైనిక కమాండ్ ప్రకటించింది. దీంతో అమెరికా ఇరాన్ యుద్ధం తాత్కాలిక ముగింపు ఒప్పందానికి తీవ్ర విఘాతం కలిగింది. ఒప్పందంలోని నిబంధనలను, అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేయడంతో 32 మంది మరణించారు. దీంతో ఇరాన్ హార్ముజ్ మూసివేత నిర్ణయం తీసుకుంది. హార్ముజ్ను మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించడానికి ముందే దేశ్ వైభవ్, దేశ్ విభార్, సన్మార్ హెరాల్డ్ అనే 3 భారత చమురు నౌకలు ఆ ప్రాంతాన్ని దాటేశాయి. అవి ఈ నెల 24 నుంచి జూలై 1వ తేదీ మధ్యలో భారత్కు చేరుకుంటాయి. బాక్సింగ్ ప్రపంచకప్లో 4 భారత బాక్సర్లు ఫైనల్కు దూసుకెళ్లారు. మహిళల విభాగంలో జ్యోతి, మీనాక్షి, ప్రాచి టైటిల్ పోరుకు అర్హత సాధించారు. సెమీఫైనల్లో జ్యోతి 3-2 ఫాతిమాపై నెగ్గగా మీనాక్షి 5-0 లారాను ఓడించింది. మరో సెమీస్లో ప్రాచి 4-1 అమీనాను ఓడించింది. పురుషుల సెమీస్లో దీపక్ 5-0 మకన్పై గెలిచి ఫైనల్కు చేరాడు. ఫీఫా ప్రపంచ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఈరోజు జరిగిన మ్యాచ్లో జర్మనీ 2-1 గోల్స్ తేడాతో కోట్ డి ఐవరీపై గెలుపొందింది. ఈక్వెడార్ కొర్సావో మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. మరో మ్యాచ్లో జపాన్ ట్యునీషియాతో తలపడనుంది. నీట్ యూజీ 2026 పునఃపరీక్ష ఈరోజు జరగనుంది. దేశంలో 551 నగరాలతో పాటు విదేశాల్లో 14 నగరాల్లో ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 9 గంటలకు వినవచ్చు.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
0: 101.3.

తెలుగు సాహితీ మణిదీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.

తెలుగు సాహితీ మణిదీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఎంత సేస్ యువర్ అజయల్ కింద ఎన్టీఆర్ స్టూడియోలో సమయం 8:12, విచ్ మీన్స్ మనం ఎంటర్ అయిపోయాం గుడ్ మార్నింగ్ విజయవాడ షోలోకి. సో ఎస్, గుడ్ మార్నింగ్ విజయవాడ టైంకి కూడా మీరు లేవలేదు అంటే మీరు సండేని మిస్ అవుతున్నారు అని అర్థం. బికాజ్ మీరు అర్లీగా లేస్తేనే కదా సండేనంతా ఎంజాయ్ చేయగలరు. అండ్ ఎస్, అందులోనూ ఇవాళ ఎన్నో స్పెషల్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఇంటర్నేషనల్ యోగా డే గురించి మాట్లాడుకున్నాం, మరి మరిన్ని స్పెషల్స్ గురించి తెలుసుకుందాం. బట్ అంతకన్నా ముందు మరి ఆ స్పెషల్ ఇంకాస్త స్పెషల్ అవ్వాలి అంటే గోల్డ్ సిల్వర్ రేట్స్ తెలుసుకోవాలి కదా. మరి స్పెషల్ గిఫ్ట్స్ ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చినా అంటే పూర్వకాలం నుంచి అఫ్కోర్స్ ఇప్పటికీ కూడా మన క్లోజ్ అయిన వాళ్ళకి మనం ముందు గిఫ్టింగ్ ఆప్షన్కి ఏమనుకుంటాం, సిల్వర్ ఆర్ గోల్డ్. ఎందుకు అంటే అవి ఎప్పటికీ అలానే ఉంటాయి కాబట్టి. అంటే వేరేవి ఏమన్నా వస్తువులు కానీ ఏమన్నా కొన్ని ఇయర్స్ తర్వాత అవి విరిగిపోవడమో పాడైపోవడమో లాంటివి జరగచ్చు, కానీ బంగారం ఎప్పటికీ అలానే ఉంటుంది. అందుకే నువ్వు నా బంగారం అని కూడా ఎక్కువ ప్రేమ వస్తే పిలుస్తూ ఉంటాం మనకు కావాల్సిన వాళ్ళని. అండ్ యస్ ఫ్రెండ్స్, మరి ఇంతకీ గోల్డ్ రేట్ ఇవాళ మన విజయవాడలో ఎంత ఉంది అంటే 24 క్యారెట్ గోల్డ్ వచ్చి 14,608 రూపాయలు, 14,608 రూపీస్ పర్ గ్రామ్. అండ్ 22 క్యారెట్ గోల్డ్ 13,319 రూపీస్, 13,390 రూపాయలు. అండ్ ఇంకా సిల్వర్ విషయానికి వస్తే సిల్వర్ కేజీ 2,55,000, అంటే పర్ గ్రామ్ వచ్చి 255 రూపాయలు, 255 రూపీస్ పర్ గ్రామ్. సో ఎస్ ఫ్రెండ్స్, మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ ట్రాక్ వినిపించాలి అని ఫిక్స్ అయిపోయాను. అది ఏంటి అంటే ఓ బేబీ ఫిలింలో ఓ బేబీ ఓ బేబీ ఓ బేబీ అంటూ. సో మీరు కనుక ఫిలిం చూసుంటే దానిలో లక్ష్మి గారు, అదే అండి మన జీన్స్లో రావీణ చెల్లియా లక్ష్మి గారు. సో పాపం చిన్నప్పటి నుంచి కష్టాలు పడి పడి పడి ఏంట్రా బాబు అసలు ఇది అని చెప్పి, అండ్ ఇంత కష్టపడినా ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇంట్లో వాళ్ళు పెద్దగా ఆవిడని గుర్తించకపోవడం. అంటే గుర్తింపు కోసం ఎవరు ఏ పని చేయరు, కానీ గౌరవం గుర్తింపు లేకుండా ఇంకా వాళ్ళు ఏదో

భారంగా ఉన్నట్టు చూస్తారు చూడండి. పాపం ఆవిడ ఆ బాధ తట్టుకోలేక, ఏమిటి జీవితం దేవుడా అని అడిగితే దేవుడు వచ్చి వరమిస్తాడు, ఏమని నువ్వు మళ్ళీ నీ యవ్వనంలోకి వెళ్ళిపో అని చెప్పి. మరి అయితే అది రియల్ లైఫ్ కాబట్టి అలా దేవుడు వచ్చి వరమిచ్చాడు, కానీ రియల్ లైఫ్లో మనం అలా ఓ బేబీలా మారిపోవాలి అంటే యంగ్గా అయిపోవాలి, యంగ్ వర్షన్ ఆఫ్ ఆర్ సెల్ఫ్ అంటే మాత్రం ఖచ్చితంగా మన ఆరోగ్యం పట్ల మనం జాగ్రత్త వహించాలి. అండ్ అందులోనూ ఈసారి విన్నారు కదా, యోగా ఫర్ హెల్దీ ఏజింగ్ ఆ థీమ్ అందించారు. హెల్దీ ఏజింగ్ అది ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా వర్తిస్తుంది. సో ఎస్, ఇలా మారిపోవాలి అంటే తక్షణమే ఈ 2026 ముహూర్తం బాగుందంటే, అంటే ఎప్పటి నుంచో నాకు మోకాలు నొప్పులు, నేను కింద కూర్చోలేను, లేదా అమ్మ నాకు మెడ నొప్పి, నేను ఇంకేం యోగాసనాలు వేస్తాను, ఇట్లా అస్సలు అనుకోకండి. బికాస్ యోగాలో అన్నిటికీ కూడా ఒక సొల్యూషన్ ఉంటుంది. అంటే మీరు కూర్చొని చేసేవి ఉంటాయి, నిలబడి చేసేవి ఉంటాయి. సో అసలు మీరు ఎక్స్క్యూజ్ చెప్పడానికి వీలే లేదు. మీరు దగ్గరలో ఉన్న యోగా సెంటర్ ఆర్ యోగా గురువుని కలవండి, వాళ్ళే మీకు అంటే మీకున్న ప్రాబ్లమ్స్కి తగిన యోగా ఏంటి, ఆర్ ఏం చేయగలుగుతారు, ఏం చేస్తే మీకు అవి కూడా తగ్గుతాయా లేదా, ఇవన్నీ కూడా చక్కగా గైడ్ చేస్తారు. సో వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, ఆర్ మా ఫ్రెండ్ ఆ యోగాసనం అసలు 10 సార్లు వేసేస్తుంది, నేను కూడా వేసేస్తా, అట్లా అనుకోవద్దు. యోగా ప్రాపర్ యోగా గురువు దగ్గరికి వెళ్తే వాళ్ళే మిమ్మల్ని సరిగ్గా మీ హెల్త్ కండిషన్, అంటే ఇఫ్ అట్ ఆల్ మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే దానికి తగినట్టుగా ఏం చేయాలి అని చెప్పి మిమ్మల్ని గైడ్ చేస్తారు. అబ్బా ఇంతకి ఇదంతా ఎందుకు చెప్పా, ఈ పాట వినిపించడానికి అనుకుంటున్నారా? కాదు, ఇదంతా చెప్పాను కాబట్టి పాట వినిపిస్తున్నాను. సో యస్ ఫ్రెండ్స్, మరి పాట ముఖ్యం కాదు, నేను చెప్పిన ఆ మెసేజ్ ముందైతే అర్థం చేసుకోండి. యోగా ఈజ్ ఫర్ ఎవ్రీబడి అండ్ యస్, ఇట్ ఈజ్ ఫర్ హెల్దీ ఏజింగ్.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎంతసీస్ యువర్ అజే అల్తుందా. అండ్ ఎస్, మనమునము గుడ్ మార్నింగ్ విజయవాడలో. సో ఎస్ ఫ్రెండ్స్, మరి ఇంకా ఈరోజు చాలా స్పెషల్స్ ఉన్నాయని చెప్పాను, బట్ అప్పుడే మన లిజనర్స్ చాలా మెసేజెస్ పంపించేశారండి. సో ఈ స్పెషాలిటీ గురించే, ఈ స్పెషల్ డే గురించే, ఎస్ ఎస్, మరి ఆ స్పెషల్ డే గురించి మీతో షేర్ చేస్తాను. బట్ రైట్ నౌ అయితే ముందుగా పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైజెస్. సో డీజిల్ ప్రైస్ వచ్చి ఈరోజు మన విజయవాడలో 105.36 రూపీస్ పర్ లీటర్, 105.36 రూపాయలు పర్ లీటర్ ఉంది. అండ్ ఇంకా పెట్రోల్ వచ్చి 117.68 రూపాయలు 178.68 రూపీస్ పర్ లీటర్. సో ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక లవ్లీ ట్రాక్, ఆ తర్వాత మరి విశేషాలు తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎంతసీస్ యువర్ ఆర్జే అల్క్నందా.

దొంగ దొంగ ఫిలిం నుంచి బ్యూటిఫుల్ ట్రాక్ విన్నారు కదా. సో ఎస్, వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్. అండ్ అలానే ఎందుకు ఫేవరెట్ అంటే అందులో ఉన్న ఆ అర్థం ఎంత బాగుంటుందో. సో ఎస్, ఆ లిరిక్స్ ఆచరిస్తే ఎంత బాగుంటుందో, ఎన్నిసార్లు విన్నామో, దానిలో అట్లీస్ట్ ఒక 1% అయినా ఆచరణలో పెట్టడానికి ట్రై చేయండి. సో స్వార్థం లేకుండా అందరూ కూడా లైక్ మంచి కోరుకుంటూ ఉంటే నిజంగా నిజమైన ఈ యోగాకి అర్థం అంటే సాఫల్యత అనేది ఉంటుంది. అండ్ యోగా చేసేసి ఆ 1 అవర్ పాటు నేను కామ్గా ఉంటాను అనుకున్న తర్వాత, ఏ ఏడసలు నువ్వు అలా చేస్తావుంటే ఇలా చేస్తావుంటే అని అందరితో కనుక మీరు గొడవ పడితే, మీరు 1 అవర్ చేసిన ఆ యోగాకి మీనింగే ఉండదు. సో అందరూ అలా కాదు, బట్ ఎవరికైతే నిజంగా ఇంకా ఆ యోగాభ్యాసం యొక్క అసలు అర్థం తెలీదో వాళ్ళు ఇట్లానే ఉన్నారు. సో వాళ్ళు కూడా మారాలి ఈ ఇయర్తో అని కోరుకుంటూ, సో ఎస్ ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ అయితే మీకోసం ట్రాఫిక్ అప్డేట్స్. సో ఎస్, మరి యోగా డే సెలబ్రేషన్స్ మనకి ఎంతో గ్రాండ్గా నిర్వహిస్తున్నారు కాబట్టి మేబీ దాని ఎఫెక్ట్ అనుకుంటా. చాలా చోట్ల మనకి విజయవాడలో ఇప్పటికే ట్రాఫిక్ జామ్, ట్రాఫిక్ అంటే హెవీ ట్రాఫిక్ ఉందన్నమాట. సో బెన్ సర్కిల్ అండ్ ఇంకా ఆటోనగర్ వరకు అటువైపు కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంది. అండ్ ఇంకా 1 టౌన్ భవానీపురం ఏరియాలో కూడా ట్రాఫిక్, ఇంకా మాచివరం గుణదల దగ్గర, ఇంకా మనకి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం దగ్గర కూడా. సో అక్కడ ఇంకా ప్రకాశం బ్యారేజ్ అటు ఉండవల్లి వెళ్ళే వైపు అటంతా కూడా మనకి ట్రాఫిక్, కొంచెం హెవీ ట్రాఫిక్ ఉంది. సో ఆల్రెడీ మార్నింగ్ నుంచి యోగా సెషన్స్లో చాలామంది పార్టిసిపేట్ చేశారు, స్టిల్ అంటే వెనక్కి ఇంటికి తిరిగి వచ్చేవారు ఆర్ ఇంకా అక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళేవాళ్ళు. సో కొంచెం నెమ్మదిగా అండ్ అలానే రిలాక్స్డ్గా వెళ్ళండి, బికాస్ ఇవాళ ఏ హడావుడి లేదు కాబట్టి. మామూలు టైంలో అమ్మో అక్కడ ట్రాఫిక్ ఉంది ఎటు నుంచి వెళ్ళిపోదాం ఎట్లా వెళ్ళిపోదాం అని కాకుండా, స్టే కూల్ అండ్ కామ్ అండ్ కూల్గా మీ గమ్యం చేరుకోండి. అండ్ ఎస్, ఇంకొక గుడ్ న్యూస్, ఈరోజు వెదర్. సో ఈరోజైతే మన విజయవాడలో మ్యాక్సిమం వెదర్ 33 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉండబోతుంది, అంటే మ్యాక్సిమమే అదనమాట. సో అందుకని కొంచెం కూల్గానే ఉంటుంది అని చెప్పి ఆన్ ఏ పాజిటివ్ నోట్ అందరం కూడా ఆశిద్దాం. అండ్ మినిమం వచ్చి మనకి ఈరోజు సో 27 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉండొచ్చు అని చెప్పి ఈరోజు ఇది ఈనాటి వెదర్ ఫోర్కాస్ట్. సో ఎస్ ఫ్రెండ్స్, మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ ట్రాక్ వినిపించేస్తాను ఫ్రమ్ ద ఫిలిం ఘాటీ. సో దాని తర్వాత మరి మీరందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్నా అండ్ నేను కూడా వెయిట్ చేస్తున్నా, బట్ ఐఎమ్ హోల్డింగ్ బ్యాక్ బికాస్ ఇట్స్ అ వెరీ ఎమోషనల్ టాపిక్ ఫర్ మీ, అంటే నాకే కాదు అందరికి కూడా. ఎస్, థ్యాంక్.

గురించి మరి మీకు అర్థమైపోయి ఉంటుంది, మాట్లాడుకుందాం. బట్ అంతకన్నా ముందు ఈ లవ్లీ ట్రాక్ మీ అందరి కోసం, స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నంద. యువర్ ఫాదర్ ఈజ్ ద ఓన్లీ పర్సన్ హూ వాంట్స్ యూ టు బీ మోర్ సక్సెస్ఫుల్ దాన్ హిమ్. సో నిజంగా ప్రతి ఒక్కళ్ళు మన లైఫ్లో ఎవరైతే మీట్ అవుతారో, ఫ్రెండ్స్ కానివ్వండి, రిలేటివ్స్ అండ్ ఈవెన్ మన రక్త సంబంధికులు, మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కూడా మనం బాగుపడితే బాగుండు అనుకుంటారు. కానీ ఒక ఆప్షన్ ఇచ్చి నువ్వా వాళ్ళ అంటే ఖచ్చితంగా నేనే బాగుపడాలి తర్వాత వాళ్ళు అనే అంటారు. కానీ తనకన్నా కూడా ఎక్కువగా తన పిల్లలు అభివృద్ధి చెందితే, సక్సెస్ అయితే చూడాలి అనుకునేది నాన్న మాత్రమే. నాన్న ఈ పదంలోనే ఏదో తెలియని ధైర్యం దాగి ఉంది. అందుకే మనం ఎంతగానో ఇష్టపడే అమ్మ కూడా నాన్నున్నారు అన్న ధైర్యంతోనే బ్రతికేస్తుంది. మరి అలా రెస్పాన్సిబుల్గా ఆ ప్రేమని పంచుతున్న ఆ ఫాదర్స్ అందరికీ కూడా ముందుగా అ వెరీ వెరీ వెరీ హ్యాపీ ఫాదర్స్ డే. మరి ఒక లవ్లీ ట్రాక్ విన్న తర్వాత ఇంకా మాట్లాడుకుందాం. స్టూడియో టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

డాడీ ఫిలిం నుంచి బ్యూటిఫుల్ రాక్ విన్నారు కదా. అండ్ ఎస్, మనమున్నాము. గుడ్ మార్నింగ్ విజయవాడ, అండ్ మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నాన్న అంటే ఆత్మాభిమానానికి నిలువెత్తు నిదర్శనం. తనని అండ్ ముఖ్యంగా తన ఫ్యామిలీని ఏమైనా అంటే నాన్న అస్సలు తట్టుకోలేడు. కారణం, వారందరి బాధ్యత నాది అన్న తన భావన. ఆ భావంతోనే మన కోసం కష్టపడతాడు, మనల్నే ఒక్కోసారి అరుస్తాడు, మనం ఇంకా బాగుండాలి అన్న తపన పడతాడు, కానీ తన కోసం ఎందుకో అసలు ఆలోచించుకోవడమే మర్చిపోతాడు. కొడుకు కోట్లు సంపాదించినా తన సంపాదనతో కొడుక్కి ఏం కొనివ్వాలి అన్న ఆలోచన నాన్నది. మరి ఒక్కరోజుతో ఆ ప్రేమ, ఆ బంధం, ఇంకా ఆ త్యాగం అని అనను కానీ, ఎందుకంటే వాళ్ళు కష్టంగా చేసేది త్యాగం అన్న ఫీలింగ్, బట్ నాన్న ఎప్పుడూ కూడా ఇష్టంగానే కుటుంబం కోసం కష్టపడతారు. మరి దీన్ని, ఈ ప్రేమని, ఇంకా ఆ రెస్పాన్సిబిలిటీని ఒక్క రోజులో అభినందించడం ఖచ్చితంగా అసాధ్యం అని చెప్తాను. మరి ఉన్న ఈ ఒక్కరోజు అస్సలు టైం వేస్ట్ చేయకుండా మీ నాన్నతో స్పెండ్ చేయండి. అండ్ స్పెండ్ చేయడం అంటే ఏదో గిఫ్ట్ కొనిస్తేనే, ఆర్ సోషల్ మీడియాలో ఒక ఫోటో పెడితేనే వాళ్ళ మీద ప్రేమ ఉన్నట్టు కాదు. నిజంగా వాళ్ళు పడిన ఆ కష్టానికి ఇప్పుడు మీరు పర్స్యూ చేస్తున్న ఈ కెరీర్ కానివ్వండి, ఆర్ వాళ్ళు చెప్పిన ఆ మార్గంలో మీరు నడుస్తున్నారా లేదా, అండ్ వాళ్ళని హ్యాపీ చేయాలి అంటే ఏం చేయాలి, వాళ్ళతో ముందు కొంతసేపు టైం స్పెండ్ చేయండి. అండ్ ఎస్, ఆల్రెడీ 8:45, మరి ఈరోజు అసలు వేస్ట్ చేయొద్దు. అండ్ ఎవరైతే కొంచెం దూరంగా ఉన్నారో, ఇప్పుడు వచ్చిన టెక్నాలజీకి మనకి వీడియో కాల్స్ వాట్ నాట్ చెప్పండి. సో టైం స్పెండ్ చేయాలి అని మనసులో ఉండాలి, కానీ మార్గాలు అనేకం. సో ముందుగా అయితే మీ అందరి కోసం యానిమల్ ఫిలిం నుంచి ఈ లవ్లీ ట్రాక్.

వినిపిస్తున్నాను. సో వినిపించిన తర్వాత ఇంకా బోల్డ్ విశేషాలు మాట్లాడుకుందాం. సో ఎస్, యానిమల్ ట్రాక్ అయితే లాస్ట్లో వినిపిస్తాను, బికాస్ అందరికీ ఇష్టం అండ్ నాకు కూడా పాట ఇష్టం కాబట్టి. ఇప్పుడైతే ముందు నాన్నకి ప్రేమతో ఫిల్మ్ నుంచి ఈ పాట కోసం కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు అని నాకు తెలుసు. సో మరి నాన్నకు ప్రేమతో నాన్నలందరికీ అంకితం ఈ పాట.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని

0: తన్మయత్వంలో ముంచిన సినిమాలు.
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి ఎఫ్ఎం 101.3 పై సినిమా కబుర్లు.
4: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా. అరే వావ్, చిక్కుకున్నాడు.
5: తెలియని యాప్ తో జాగ్రత్త.
6: ఆర్బీఐ అంటుంది,
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ అజయల్ కందా అండ్ మనమునము. గుడ్ మార్నింగ్ విజయవాడలో. అసలు ఇంతకీ ఫాదర్స్ డే ఎప్పుడు స్టార్ట్ అయింది అని కూడా తెలుసుకుందాం. అయితే మన భారతదేశంలో అయితే అనాదిగా తల్లిదండ్రుల్ని మాతృదేవో భవ పితృదేవో భవ అని చెప్పి పూజిస్తూనే ఉన్నాం. మరి వెస్టర్న్ కంట్రీస్ విషయానికి వస్తే 1908లో వెస్ట్ వెర్జీనియాలో మొదటిసారిగా ఫాదర్స్ డే సర్వీస్ని నిర్వహించారు. ఆ తర్వాత 1924లో యుఎస్ ప్రెసిడెంట్ కాల్విన్ కాలేజ్ ఒక నేషనల్ డేగా ఇది డిక్లేర్ చేయాలి అని అనుకున్నారు, కానీ అది ఎందుకో ఆచరణలోకి రాలేకపోయింది ఆ ఆలోచన. అండ్ 1966లో ప్రెసిడెంట్ లైడెన్ బి జాన్సన్ జూన్లో థర్డ్ సండే ఫాదర్స్ డేగా జరుపుకోవాలి అని ఒక ప్రొక్లమేషన్ కూడా ఇష్యూ చేశారు, కానీ అది 1972లో ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్ సైన్ చేసిన తర్వాతే అఫీషియల్గా డిక్లేర్ చేయడం జరిగింది. సో అలా 1972 నుంచి కూడా ఈ సెలబ్రేషన్స్ మొట్టమొదటిసారిగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో స్టార్ట్ చేశారు. అండ్ అలా రాను రాను యూకే, ఇండియా, కెనడా ఇట్లా అన్ని దేశాలు కూడా ఫాదర్స్ డేని ఎంతో వైభవంగా జూన్లో వచ్చే మూడవ ఆదివారం రోజు సెలబ్రేట్ చేసుకోవడం అనేది స్టార్ట్ చేశారు. సో ఆచారం ఎక్కడ స్టార్ట్ అయింది అన్న విషయం పక్కన పెట్టేస్తే, ఒకళ్ళని అభినందించడం అనేది ఖచ్చితంగా మంచి విషయమే. మరి అందులోన ఏ గుర్తింపు కోరుకోకుండా మన కోసం మౌనంగా పోరాడే నాన్నని గుర్తించడం కోసం యుఎస్లో స్టార్ట్ అయిన ఈ ఆచారం మనం కూడా ఫాలో అవడంలో తప్పేం లేదు కదా. సో ఎస్, మరి వింటున్న లవ్లీ ఫాదర్స్ అందరి కోసం ఈ లవ్లీ ట్రాక్ వినిపించేస్తున్నాను. యానిమల్ ఫిల్మ్ నుంచి స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

సో యస్ ఫ్రెండ్స్, విన్నారు కదా, నాన్న గురించి ఇంతకు మించి వర్ణించక్కర్లేదు. ఎందుకంటే నాన్న విలువ ఏంటో ఈ పాటలో ఎంతో అద్భుతంగా చెప్పారు. సో యస్, యానిమల్ ఫిల్మ్ నుంచి లవ్లీ ట్రాక్ విన్నారు. మరి సినిమాల్లో ఉండే హీరోస్ కేవలం 2.5 అవర్స్ మాత్రమే ఉంటారు. నిజం లైఫ్లో పిల్లలకి హీరోస్ నాన్నలే. అందుకే మీరు ఏం చేసినా మీరు మా దృష్టిలో హీరోలా ఉండేలా చేయండి. స్మోకింగ్, ఆల్కహాలిజం, డొమెస్టిక్ వైలెన్స్ ఇవి మీరు కోపంలో చేసే పొరపాట్లు కాదు, మీ తర్వాత తరానికి ఇస్తున్న ఆస్తి. అలాంటి ఆస్తి మీ తరంకే సొంతం అవనివ్వండి, ఈ తరం వారిని రియల్ హీరోస్గా మార్చండి అని వింటున్న నాన్నలందరికీ కూడా ఒక చిన్న విన్నపం చేస్తూ ఇది ఈనాటి గుడ్ మార్నింగ్ విజయవాడ. అండ్ ఎస్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, సింగిల్ ఫాదర్స్ అండ్ అలానే సింగిల్ మదర్స్ ఎవరైతే నాన్నలుగా మారి వాళ్ళ పిల్లల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళ కోసం లైఫ్ డెడికేట్ చేశారో, మీ అందరికీ కూడా అ వెరీ వెరీ హ్యాపీ ఫాదర్స్ డే. సో ఎస్, మదర్స్ డే ఫాదర్స్గా మారినప్పుడు అందులో ఇంకా వాళ్ళకి

వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ప్రగడ. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు కోల్కతాలోని రెడ్ రోడ్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. 35,000 మందితో కలిసి ప్రధాని కామన్ యోగా ప్రోటోకాల్ను అభ్యసించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచం మొత్తాన్ని యోగా ఒకే వేదికపైకి తీసుకొచ్చిందని అన్నారు. యోగా కార్యక్రమాలతో దేశం మొత్తం చైతన్యంతో నిండిపోయిందన్నారు. యోగా కొన్ని వయసుల వారికే పరిమితం కాలేదని చెప్పారు. ఇది మానవ స్ఫూర్తికి నిదర్శనమని, యోగా అందరినీ ఏకం చేస్తుందని ప్రధాని చెప్పారు. యోగాను ప్రజలకు దగ్గర చేసిన రామ్దేవ్ బాబా కృషి అమోఘమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆధ్యాత్మికత, యోగా సాధనతో ఆరోగ్య, సంపన్న, సంతోష ఆంధ్రప్రదేశ్ సాధ్యమవుతుందన్నారు. వచ్చే ఏడాది తిరుపతిలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తామని చెప్పారు. స్వర్ణ గ్రామ వార్డు కార్యాలయాల్లో శాశ్వత యోగా మందిరాలు నిర్మిస్తామని, యోగా కార్యక్రమాల పర్యవేక్షణకు జిల్లా మండల స్థాయి అధికారులను నియమిస్తామని, స్టాండర్డ్ యోగా ప్రోటోకాల్స్ రూపొందించేందుకు నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేస్తామని, యోగాంధ్ర కోసం ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. సంపూర్ణ ఆరోగ్యానికి యోగా ఎంతగానో దోహదపడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ముద్దాడ రవిచంద్ర చెప్పారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం పరేడ్ గ్రౌండ్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా టీటీడీ ఉద్యోగులతో కలిసి ఈరోజు ఉదయం ఆయన యోగాసనాలు వేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి గతంలో ఇచ్చిన అత్యుత్తమ పౌర పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ది వైట్ ఈగల్ను వెనక్కి తీసుకుంటున్నట్లు పోలాండ్ అధ్యక్షుడు కరోల్ నవ్రోకి ప్రకటించారు. పోలాండ్పై రెండో ప్రపంచ యుద్ధ సమయంలో తీవ్ర యుద్ధ నేరాలకు పాల్పడిన ఉక్రెయిన్ ఇన్సర్జెంట్ గ్రూప్ పేరును ఓ సైనిక యూనిట్కు పెట్టడమే దీనికి కారణంగా కరోల్ నవ్రోకి చెప్పారు. హార్ముజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తున్నట్లు ఇరాన్ సంయుక్త సైనిక కమాండ్ ప్రకటించింది. దీంతో అమెరికా ఇరాన్ యుద్ధం తాత్కాలిక ముగింపు ఒప్పందానికి తీవ్ర విఘాతం కలిగింది. ఒప్పందంలోని నిబంధనలకు అమెరికా హెచ్చరికలను బేఖారు చేస్తూ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేయడంతో 32 మంది మరణించారు. దీంతో ఇరాన్ హార్ముజ్ మూసివేత నిర్ణయం తీసుకుంది. నీట్ యూజీ 2026 పునఃపరీక్ష ఈరోజు జరగనుంది. దేశంలో 551 నగరాలతో పాటు విదేశాల్లో 14 నగరాల్లో ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో 185 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 22.79 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకి హాజరవుతుండగా రాష్ట్రంలో 65,790 మంది పరీక్షకు హాజరవుతున్నారు. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఈరోజు జరిగిన మ్యాచ్ల్లో జర్మనీ 2-1 గోల్స్ తేడాతో కోటి డియావేరిపై, ఈక్వడార్ కురసావోపై విజయం సాధించగా ఈక్వడార్ కురసావో మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. మరో మ్యాచ్లో జపాన్ టునీషియాతో తలపడనుంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 11 గంటలకు వినవచ్చు.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ దిస్ ఈజ్ యువర్ జల్ నింద. జోరుగా హుషారుగా సాగాలి అంటే ప్రతినిత్యం మన లైఫ్లో ఒకళ్ళు మనకి తోడుగా ఉంటారు. ఎవరు ఆ ఒకళ్ళు? సో ఈ పాటికి అందరూ గెస్ చేసేసి ఉంటారు. అండ్ ఎందుకు అంటే ఈరోజు మీకు నాకు మనందరికీ, అండ్ ఇంకా అంటే అసలు దీనికి సంబంధం లేని వాళ్ళు అయితే ఎవ్వరూ లేరు, మనుషులే కాదు సమస్త జీవులు కూడా దీంతో ఏదో ఒక కనెక్షన్ పెట్టుకునే ఉంటారు. ఇంతకి ఏంటబ్బా ఇది తోడంటున్నావు, అందరికీ సమస్త జీవులు అంటున్నావు అనుకుంటారా? ఎస్ ఎస్, ఆ విషయానికే వస్తాను. బట్ ముందుగా అయితే మీరు చాలా ఇంటెలిజెంట్ కాబట్టి ఈ పాట ప్లే చేస్తాను. ఈ పాటకి, ఈరోజు నేను చెప్పబోయే ఆ టాపిక్కి అండ్ డే స్పెషల్కి ఏంటి లింక్ అని కనిపెడుతూ ఉండండి.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ దిస్ ఈస్ యువర్ అజయ్ అల్గందా. అండ్ మనం ఉన్నాము జోరుగా హుషారుగా ప్రోగ్రాంలో. స్వరాలు ఏడే కానీ పలికించే రాగాలు ఎన్నో. ఒక్కోసారి సంగీతం మనల్ని సంతోషపెడితే ఒక్కోసారి ఎంతో గాయపరుస్తుంది. అంటే ఆ సంగీతం విన్నప్పుడు మనకి మన గతం అంతా గుర్తొస్తుంది, అంటే గతంలోని ఆ జ్ఞాపకాలు అవన్నీ. అండ్ సమ్టైమ్స్ మ్యూజిక్ హీల్స్ టు. ఇక మన కవలైతే సంగీతం రాళ్ళని సైతం కరిగిస్తుంది అని చెప్పకనే చెప్పారు. మరి ఇంత అద్భుతమైన సంగీతానికి ఒక రోజు అంటూ లేకపోతే ఎలా చెప్పండి. అండ్ ఎస్, జూన్ 21 ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ మ్యూజిక్ డే. సో వరల్డ్ మ్యూజిక్ డేని నేను ఇందాక చెప్పినట్టుగా మ్యూజిక్ అనేది మనకే కాదండి, అందరికీ కూడా, అంటే భాషతో సంబంధం లేదు అండ్ ఇంకా సమస్త జీవాలకి అని కూడా అన్నాను కదా. ఎందుకు అంటే మనం చాలా చోట్ల ఈ ఎక్స్పెరిమెంట్స్ వాటిలో చూస్తూ ఉంటాం. సో యానిమల్స్ కూడా వీటికి ఎంతగా రెస్పాండ్ అవుతారు అని చెప్పి. మరి అయితే ఇంకెందుకు ఆలస్యం, ఈ మ్యూజిక్ డే హిస్టరీ ఏంటి ఇవన్నీ కూడా మీతో షేర్ చేస్తూ అలనాటి పాటల నుండి ఈనాటి రాక్ మ్యూజిక్ వరకు, ర్యాప్ మ్యూజిక్ వరకు అన్ని టైప్స్ ఆఫ్ సాంగ్స్తో నేనైతే సిద్ధంగా ఉన్నాను జోరుగా హుషారుగాలో. సో ఆల్రెడీ అయితే ఒక మెలోడియస్ ట్రాక్ వినేశారు రావోయ్ చందమామ ఫిలిం నుంచి. మరి ఇప్పుడైతే కొంచెం వెనక్కి, కొంచెం కాదు చాలా వెనక్కి తీసుకెళ్తున్నాను అందరినీ. సో ఎస్, మూగ మనసుల చిత్రం నుంచి ఈ బ్యూటిఫుల్ ట్రాక్ ముందుగా అయితే వినేద్దాం. స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ నేను మీ ఆర్జే అల్క్నందా.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ అజయల్ గంద అండ్ మనం ఉన్నాం జోరుగా హుషారుగా ప్రోగ్రాంలో. సో నిజంగా మ్యూజిక్ లేనిది ఎక్కడ చెప్పండి. సో ఎక్కడ చూసినా ప్రపంచంలో ఆస్వాదించే మనసు ఉండాలే, కానీ ఎక్కడైనా సరే మనకి మ్యూజిక్ వినిపిస్తుంది కదా. సో యస్ ఫ్రెండ్స్, మరి చాలా మెసేజెస్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఫినిష్ చేసేద్దామా, ఎందుకంటే మళ్ళీ మనకి హరివిలిలో ట్రాఫిక్ జామ్ అవుతుంది కదా. సో లెమెల్లపాడు నుంచి భానుగారు మెసేజ్ పంపించారండి, అండ్ ఇంకా హైదరాబాద్ నుంచి శ్వేత మెసేజ్ పంపించారు.

0: అండ్ ఇంకా పుల్లారావు గారు ముంబై నుంచి, ఓకే, రోజు రేడియో వింటున్నామండి అంటూ ఉన్నారు. అండ్ అలానే మీ వాయిస్ కూడా అంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి పుల్లారావు గారు. అండ్ ఇంకా నెక్స్ట్ కుర్నూతుల సునీల్ గారు, ఓకే, హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే అంటున్నారు. సో మెసేజ్ ఫార్వర్డ్ చేయడం అయినా యోగా చేశారా సునీల్ గారు? సో చేయకపోతే ఈ రోజైనా అందరూ, అంటే అలవాటు, ఈ ఒక్కరోజు చేసి వదిలేయడం కాదు, అలవాటు చేసుకోండి అందరూ కూడా. అండ్ ఇంకా ఎవరు అంటే మనకి మెసేజ్ పంపించింది శిష్ల వేణుగోపాల్ దత్త గారు మద్రాస్ నుంచి. ఓకే, సో కట్టుకున్న ఇల్లు ముక్కలైనా కన్న ప్రేమను వదలకుండా కుటుంబమే లేకపోయినా బిడ్డ కోసం ఒంటరిగా నిలబడ్డా సింగిల్ ఫాదర్ కావచ్చు, లేదా సొంత రక్తాన్ని చూసుకోవడానికి వీకెండ్ వరకు వెయిట్ చేసే వీకెండ్ ఫాదర్ కావచ్చు, లేదా కన్న పాప అసలు ఓకే కానరానప్పుడు లోకంలో తన ఉనికినే కోల్పోయి టోటలీ ఎలినేట్ కాబట్టి ఓకే జీవచనలా మారి కూడా బిడ్డ కోసం పరితపించే నాన్నగా కావచ్చు. పరిస్థితి ఏదైనా కానివ్వండి, విధి విసిరే ఏ పరీక్షనైనా వేణు చూపని ఏకైక ఏకశిల నాన్న. ఓకే, సో ఎస్, మరి తనికెళ్ళ వర్ణి గారు అన్నట్టుగా అంటూ ఒక అద్భుతమైన మెసేజ్ పంపించారండి. అండ్ అందరి ఇన్క్రెడిబుల్ ఫాదర్స్కి డెడికేట్ చేస్తున్నాను అంటున్నారు. నిజమే, నాన్న అవ్వాలి అంటే ఓ బిడ్డకి తండ్రి అయితే సరిపోదు, ఆ బాధ్యతలు మోసినప్పుడే నిజమేగా మనం మనసారా నాన్న అని పిలవగలుగుతాం. అండ్ పిఎస్ రంగారావు గారు వేస్తామనం చెన్నై నుంచి మెసేజ్ పంపించారు. అండ్ ఇంకా అట్లానే వడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ దేవాంగ, సో అందరికీ కూడా యోగా దినోత్సవ శుభాకాంక్షలు. అండ్ అలానే యోగా నేర్చుకుందాం, నవ సమాజాన్ని నిర్మిద్దాం, యోగా గురించి తెలుసుకోండి, ఈ విషయం గురించి అందరికీ చెప్పండి, ఆరోగ్యమే సంపద అంతే కదా, ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ ఆ టైం లేదు అసలు ఇప్పుడు ఇంకేమవుతుంది అని అనుకోద్దు. అందుకే మరి ఇయర్ అందించారు థీమ్ యోగా ఫర్ హెల్దీ ఏజింగ్. అండ్ అలానే చాలా సమస్యలకి పరిష్కారం కూడా యోగా చూపుతుంది అంటున్నారు. అండ్ మనసున్న నాన్నలందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు. ఎగ్జాక్ట్లీ అండి బాలసుబ్రహ్మణ్యం గారు, నేను కూడా అదే అంట, అందరికీ ఫాదర్స్ డే కాదు, మనసుండి నిజంగా ఆ ప్రేమని నిస్వార్థంగా పంచుతున్న వాళ్ళకి మాత్రమే ఫాదర్స్ డే. అఫ్కోర్స్ ఆల్మోస్ట్ అందరూ అలానే ఉంటారు. అండ్ ఇంకా సైదులు ఫ్రమ్ మచిలీపట్నం మెసేజ్ పంపించారండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే మానవ్, హాయ్ గుడ్ మార్నింగ్, బాగున్నాయండి సాంగ్స్, నిద్రలో నుండి బయటకు వచ్చి ఇప్పుడే మీ సాంగ్స్తో మళ్ళీ స్లీప్లోకి వెళ్ళిపోతా అన్నారు. వద్దొద్దు అస్సలు వెళ్ళొద్దు, అసలే మ్యూజిక్ డే గురించి మాట్లాడుకుంటున్నాము. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి, ఎస్, ఒక బ్యూటిఫుల్ మెసేజ్ పంపించారండి. ఓకే, ఎస్, ఫాదర్స్ డే అందరికీ కూడా విషెస్ అంటూ ఉన్నారు. అండ్ ఫాదర్ అవ్వలేకపోయాను అన్నారు. అయ్యో, ఈ మదర్స్ డే ఫాదర్స్ డే అనేది ఒక బిడ్డకి జన్మనిచ్చిన వాళ్ళకి మాత్రమే కాదండి, ఆ మదర్హుడ్ అండ్ ఫాదర్హుడ్ అంటే ఎవరైనా కొంచెం కష్టంలో ఉన్నప్పుడు మీరు వెళ్ళి వాళ్ళకి ఓదార్చి ఆర్ కొంచెం ధైర్యం ఇవ్వండి చాలు, మీకు కూడా లైక్ ఆ ఫాదర్హుడ్ అనేది తెలుస్తుంది. సో ఆ ఫాదర్హుడ్ని డెడికేట్ చేస్తూనే మనం ఈ డేస్ అన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అంతేగాని ఒక బిడ్డకి జన్మనిచ్చిన వాళ్ళకే మదర్స్ డే ఫాదర్స్ డే అని కాదు. చాలాసార్లు లైఫ్లో మనకు తెలియకుండానే మనకి చాలామంది హెల్ప్ చేస్తూ ఉంటారు, అంటే అన్నోన్ పర్సన్స్, అసలు వాళ్ళు మళ్ళీ లైఫ్లో చూడడం కూడా, ట్రైన్లో ఆర్ ఎక్కడైనా కొత్త ప్లేసెస్లో, అరే ఇట్లా మీరు ఎందుకు ప్యానిక్ అవుతున్నారు, ఇట్లా అంటే అసలు ఎవరు వీళ్ళు ఎందుకు వచ్చి మనకు హెల్ప్ చేశారు అని అనిపిస్తుంది. అండ్ అదే ఆ ప్రేమ, ఆ మదర్హుడ్ ఆర్ ఆ ఫాదర్హుడ్ అనే ఫీలింగ్. ఎస్ ఫ్రెండ్స్, మరి ఒక లవ్లీ ట్రాక్ మీ అందరి కోసం వినిపిస్తాను, బట్ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత స్టేట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నంద.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ యువర్ జల్గంద. అండ్ ఎస్, వరల్డ్ మ్యూజిక్ డే గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో ఇంత కేసులో ఎప్పుడు ఇది ఎలా స్టార్ట్ అయింది అంటే, ఫ్రాన్స్ మినిస్టర్ ఆఫ్ కల్చర్ మారిక్ ఫ్లారెట్ ఇదివరకు మినిస్టర్ అయిన జాక్ లాంగ్ ఈ డే ఒకటి పెట్టాలి అని ఎన్నోసార్లు సబ్మిషన్స్ చేశారు, కానీ అది అవ్వలేదు. అంటే ఈ జాక్ లాంగ్కి తను మినిస్టర్ ఆఫ్ కల్చర్గా ఉన్నప్పటి నుంచి ఇట్లా మ్యూజిక్ డే అనేది స్టార్ట్ చేయాలి అని ఉండేది, కానీ అది అలా తీరకపోయేసరికి తన తర్వాత ఎవరైతే మినిస్టర్ ఆఫ్ కల్చర్ ఉన్నారో ఫ్రాన్స్లో, సో మారీ క్లోరెట్ తన్ని ఇట్లా ఒక డే అనేది స్టార్ట్ చేయాలి అని కోరారు. అయితే మారీస్ ఈ విషయం గురించి చాలా సీరియస్గా తీసుకుని, అండ్ ఇంకా అంటే అఫ్కోర్స్ ఆర్ట్స్ పట్ల అందరికీ కూడా ప్రేమ ఉంటుంది, కానీ ఫ్రాన్స్లో ప్రతి ఇద్దరిలో ఒకరు మ్యూజిక్ ఆర్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ప్రాక్టీస్ చేస్తున్న వారు అయి ఉండడం వల్ల ఇవన్నీ చూసి వరల్డ్ మ్యూజిక్ డే అనేది ఖచ్చితంగా మనం స్టార్ట్ చేయాలి అని చెప్పి 1982లో ప్యారిస్లో ఫెచెడిలా మ్యూజిక్ అంటే లైక్ ఆ ఫ్రెంచ్ లాంగ్వేజ్లో మ్యూజిక్ డే అనే అర్థం వచ్చేలాగా ఈ ఫెచెడిలా మ్యూజిక్ని నిర్వహించారు. సో 1982 మరి ఆ సంవత్సరం నుండి కూడా మ్యూజిక్ డే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. మరి అసలు ఈ థీమ్ విషయానికి వస్తే, సో మ్యూజిక్ అనేది యూనివర్సల్, మనకైతే ఇదంతా తెలిసిందే, బట్ స్టిల్ ఒక గ్లోబల్ థీమ్గా ఇండిపెండెంట్ మ్యూజిక్ అండ్ మ్యూజిక్ ఫర్ నేచర్, వీటి ఆధారంగానే ప్రతి కంట్రీలో అండ్ ఇంకా ప్రతి సిటీలో అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇప్పుడు ఉన్న ఈ ట్రెండ్కి తగ్గట్టుగా అన్ని చోట్ల కూడా మ్యూజిక్ నైట్స్ అండ్ మ్యూజిక్ జామ్స్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో ప్రతి కేఫ్లో కూడా ఈ మైక్ డ్రాపిన్స్ వంటివి నిర్వహిస్తూ ఉన్నారు. సో ఇప్పుడిప్పుడే ఈ ట్రెండ్ అనేది మనకు కూడా స్టార్ట్ అయింది. లైక్ ఏంటి అంటే, వీకెండ్స్లో అందరూ కూడా వెళ్ళి కలిసి ఒక సాంగ్ని, అంటే ముందే ఏ పాటలు పాడతారు అని చెప్పేస్తారనమాట. సో ఆ లిరిక్స్ని చూసి మీరు ముందే ప్రాక్టీస్ చేసుకుంటారో, చూసే పాడతారో, అక్కడికి వచ్చి అరుస్తారో, అది మీ ఇష్టం అనమాట. సో మొత్తానికి అయితే ఇట్స్ జస్ట్ ఎంజాయింగ్ మ్యూజిక్. అంటే పాటలు వచ్చిన వాళ్ళు ఆర్ సంగీతం నేర్చుకున్న వాళ్ళే మైక్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సంగీతం పట్ల ఆ ప్రేమ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే పాటలు పాడచ్చు, ఆస్వాదించవచ్చు అని చెప్పడానికే ఈ మైక్ డ్రాపిన్స్ అండ్ ఓపెన్ మైక్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ చేశారు. అండ్ ఎస్, ఈ ట్రెండ్ అయితే రానున్న రోజుల్లో ఇంకా చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవబోతుంది. ఆల్రెడీ ఇక్కడ మనం విజయవాడలో కూడా చూస్తూ ఉన్నాము. అండ్ ఎస్ ఫ్రెండ్స్, మరి ఇంకా తెలుసుకుందాం మ్యూజిక్ డే గురించి. బట్ అంతకన్నా ముందు ఇంకొక బ్యూటిఫుల్ ట్రాక్ అయితే మీ అందరి కోసం వినిపించేస్తున్నాను. సో ఇవి ఉన్న ఈ పాటలన్నీ కూడా అంటే అరే ఇదేంటి, ఇది మెలోడీనా అనుకునేలోపు వెనకాల ఒక బీట్. సో నిజంగా మ్యూజిక్ కంపోజర్స్ అందరూ అట్లా దే ఆర్ గాడ్ గిఫ్టెడ్ అని అనిపిస్తుంది. అంటే పాడడం అనేది ప్రాక్టీస్తో వస్తుంది, కానీ ఆ స్వరాల్ని సమకూర్చే ఆ విద్య నిజంగా ఆ దేవుడు వీళ్ళకి అలా మీరు దీనికే పుట్టారు అంటే కారణ జన్మలు అంటారు కదా, అలా అనిపిస్తుంది ఒక్కొక్క పాట వింటుంటే. అండ్ మరి ఇప్పుడైతే మీ అందరి కోసం తమ్ముడు ఫిలిం నుంచి ఒక లవ్లీ ట్రాక్. సో వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ దిస్ సాంగ్ అంటే, తెలుగు పాటల్లో మనకి మధ్య మధ్యలో ఇంగ్లీష్ పాటలు అంటే ఇంగ్లీష్ మాటలు వినిపించేవి. మీకు కనుక గుర్తుంటే పడమటి సంధ్యారాగం, అంటే నాకు తెలిసినంత వరకు నేను చూసిన ఫిలిమ్స్ ఆర్ నా నాలెడ్జ్ ప్రకారం, సో దానిలో లైఫ్ ఈ షాబీ వితౌట్ యూ బేబీ, సో అది స్టోరీ ఆధారంగా అమెరికాలో జరుగుతుంది కాబట్టి డైరెక్టర్ ఆ ఇంగ్లీష్ పాటలు ఆ మాటలు పెట్టే సాహసం చేశారు. కానీ తమ్ముడు ఫిలింలో ఫర్ ది ఫస్ట్ టైం ఐ థింక్ రమణ గోగుల గారు ఈ ఇంగ్లీష్ లిరిక్స్ అంతా పెట్టి ఒక ట్రెండ్ని సృష్టించారు అనే చెప్పాలి. ఇట్స్ గుడ్ కదా అన్ని టైప్స్ ఆఫ్ మ్యూజిక్స్ని ఎంజాయ్ చేయగలగడం. అండ్ ఎస్ ఫ్రెండ్స్, మరి ఇప్పుడైతే ముందుగా తమ్ముడు ఫిలిం నుంచి లవ్లీ ట్రాక్, ఆ తర్వాత ఇంకా తెలుసుకుందాం మ్యూజిక్ డే గురించి. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే అల్క్నందా.

సో యస్ ఫ్రెండ్స్, విన్నారు కదా, బ్యూటిఫుల్ ట్రాక్ ఫ్రమ్ ద ఫిలిం తమ్ముడు, వై డజంట్ షీ లుక్ అట్ మీ. సో అలా మొత్తానికైతే తెలుగు అంటే మన టాలీవుడ్లోకి ఆ ఇంగ్లీష్ ట్రెండ్ సెట్ చేశారు రమణ గోగుల అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సంగీతం మన మనసుపైకి చెప్పలేని భావాల్ని వ్యక్తపరుస్తుంది, అందుకే మ్యూజిక్ థెరపీ కూడా ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం. 4 ఇయర్స్ బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన ఈ థెరపిస్ట్ మన అవసరాన్ని బట్టి మనకి మ్యూజిక్ వినిపిస్తారు, పాడిస్తారు, స్వరపరిచేలా కూడా చేస్తారు. అసలు అయినా సంగీతం గురించి ఎంత చెప్పినా తక్కువే, ఎందుకంటే అది ఏదో ఒక స్పెషల్ టాపిక్ కాదు, కానీ మనందరి జీవితంలో భాగంగా మారిపోయింది కనుక. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి సుప్రభాతంలో కోకిల పాటలో వర్షపు చుక్కలు భూమిని ముద్దాడిన ఆ సడిలో, ఇలా ప్రతినిత్యం మన చుట్టూ ఉన్న ఈ సంగీతాన్ని ఆస్వాదించడం తెలియాలంతే. మనం వినాలి అనుకుంటే ప్రతి చోట మనకి ఆ సంగీతపు ఆ సుస్వరాలు వినిపిస్తూనే ఉంటాయి. మరి మరొక్కసారి ఈ మ్యూజిక్ ద్వారా మనల్ని ఒక ఫ్యామిలీగా మార్చిన వివిధ భారతి ఎఫ్ఎం 101.3 లిజనర్స్ అందరికీ కూడా అ వెరీ వెరీ హ్యాపీ వరల్డ్ మ్యూజిక్ డే. సో బాధ వచ్చినా, సంతోషం వచ్చినా, ఏమొచ్చినా మనందరికీ ఉన్న ఏకైక తోడు ఆప్తుడు అని చెప్పాను కదా, మనల్ని వీడని అండ్ వీడకూడదు అని అనుకుంటున్నాను, ఆ తోడే మ్యూజిక్. సో యస్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మరి మీ అందరి కోసం వినిపించేస్తున్నాను వర్షం ఫిలిం నుంచి లవ్లీ షార్ట్ అండ్ స్వీట్ ట్రాక్.

సమయం 10 గంటలు ఇప్పుడు వింటారు. ముందుగా ప్రాంతీయ వార్తలు, అనంతరం 10 గంటల 10 నిమిషాలకి తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. మానవ జీవితంలో శక్తికి చైతన్యానికి యోగా మూలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. రాష్ట్రంలో యోగా సాధన కోసం శాశ్వత యోగా మందిరాలు నిర్మిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశ ప్రాజెక్టు పరిష్కారానికి సహకారం అందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుగుతోంది. 2014 సెప్టెంబర్ 7వ తేదీన ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ భారతీయుల అతి ప్రాచీనమైన, అమూల్యమైన, విశిష్టమైన యోగా ప్రక్రియ గురించి తెలియజేశారు. యోగా ప్రక్రియ అంతర్జాతీయ స్థాయిలో జరిగేలా తోడ్పాటు అందించాలని ప్రధానమంత్రి ఆ సమావేశంలో చేసిన ప్రతిపాదన ఫలితంగానే జూన్ 21వ తేదీని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ

0: యోగా దినోత్సవంగా అధికారికంగా ప్రకటించింది. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ పిలుపు మేరకు ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో ఈ ఏడాది యోగా దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలలో ఘనంగా నిర్వహిస్తున్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్కతాలోని రెడ్ రోడ్లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యోగాసనాలు వేశారు. అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ, యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని అన్ని వయసుల వారు సాధన చేయవచ్చని పేర్కొన్నారు. మానవ జీవితంలో శక్తికి, చైతన్యానికి యోగా మూలమని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. వయస్సు పెరుగుతున్నప్పటికీ ఆరోగ్యంగా, ఉత్సాహంగా, చురుకుగా జీవించే మార్గాన్ని యోగా చూపిస్తుందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: యోగ కేవల్ శారీరక శ్రమ కా సాధన నహీ హై, యోగ కిసి ఏక్ ఆయు వర్గ్ కే లియే సీమిత్ భీ నహీ హై, యోగ మానవ కే జీవన్ కా చేతనా కే సాథ్ ఊర్జా కే సాథ్ ఏక్ ప్రకాశ్ భీ హై. ఇస్లియే ఇస్ వర్ష్ అంతర్రాష్ట్రీయ యోగ దివస్ కి థీమ్ రఖీ గయీ హై, యోగా ఫర్ హెల్దీ ఏజింగ్. ఉమ్ర బడ్నే పర్ భీ హమ్ స్వస్థ రహ సక్తే హై, హమ్ ఊర్జావాన్ ఔర్ సక్రియ రహ సక్తే హై, యోగ హమే ఇస్కే లియే మార్గ్ దిఖాతా హై.
0: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా యోగా వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో యోగాంధ్ర రాష్ట్రస్థాయి ప్రధాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ మార్గదర్శకత్వంలో యోగాసనాలు వేశారు. అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ప్రతి ఇంటిలో యోగాను అభ్యసించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో యోగా సాధన కోసం శాశ్వత యోగా మందిరాలు నిర్మిస్తామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
2: ఈ సంవత్సరం యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ అనేది నినాదం. ఇంటింటికి యోగా, సంపూర్ణ యోగా కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. 5 అంశాలతో ఒక యాక్షన్ ప్లాన్. ఆంధ్రప్రదేశ్ యోగా నేచురోపతి ప్రచార పరిషత్ ఏర్పాటు చేశాం. దాని ద్వారా స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డుల్లో శాశ్వత యోగా మందిరాలు ఏర్పాటు చేస్తాం. యోగాని పర్యవేక్షించడానికి ఆఫీసర్లు నియమిస్తాం, యోగా సేవలు అందిస్తాం.
0: అలాగే రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు యోగా కార్యక్రమాల్లో పాల్గొని అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించిన అపరిష్కృత అంశాల పరిష్కారానికి సహకారం అందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డికి నిన్న లేఖ రాశారు. మెట్రో 2వ దశ ప్రాజెక్టు, ఐఆర్ఎఫ్సి ఫైనాన్సింగ్ అంశాలపై చర్చించాల్సిన అవసరముందని లేఖలో పేర్కొన్నారు. రైల్వే మంత్రితో సమావేశం ఏర్పాటు చేస్తే అవసరమైన పత్రాలతో హాజరవుతానని, సమావేశం వివరాలను తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగరానికి, రాష్ట్రానికి మెట్రో రైలు అత్యంత కీలకమైన మౌలిక వసతుల ప్రాజెక్టు అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కాగా ఈరోజు నుంచి ముఖ్యమంత్రి 3 రోజులు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం, యోగాంధ్ర 2026 ఎన్టీఆర్ జిల్లా నోడల్ ఆఫీసర్, ఆయుష్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి డాక్టర్ వై రత్న ప్రియదర్శిని గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
4: ఈ ఏడాది థీమ్ ఏంటంటే యోగా ఫర్ హెల్దీ ఏజింగ్, అంటే ఆరోగ్యకర వృద్ధాప్యం కోసం యోగా.
3: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలివిడత ఆర్థిక సాయాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. కాకినాడలో నిర్వహించిన మన ఊరు మాటామంతి కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొని నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ ఇచ్చిన హామీ మేరకు వరుసగా 2వ ఏడాది రైతులకు నిధులు మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 47 లక్షల మంది రైతులకు తొలివిడతగా ఒక్కో రైతు కుటుంబానికి 7,000 రూపాయల చొప్పున అందించనున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ సమగ్ర అభివృద్ధి కోసం సుమారు 70 కోట్ల

0: రూపాయల వ్యయంతో చేపట్టిన పనులు వేగంగా కొనసాగుతున్నాయని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పథకం కింద జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన నిన్న పరిశీలించారు. గతిశక్తి పథకం కింద పాదచారుల వంతెన నిర్మాణానికి 10,22,00,000 రూపాయలు కేటాయించినట్లు కేంద్ర మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
1: ముందులో ఉన్నటువంటి ఫ్లైఓవర్ కొన్ని టెక్నికాలిటీస్ కారణంగా చాలా కాలం మధ్యలో పనులు ఆగిపోతే ఇప్పుడు కొత్త కాంట్రాక్టర్ పనులు అప్పగించాక వేగవంతంగా చేస్తున్నారు. రైల్వే పార్టీకి సంబంధించి 3 స్లాబ్లు వేయాల్సి ఉన్నటువంటి పరిస్థితుల్లో 2 స్లాబ్స్ చేశారు. ఆ 3 స్లాబ్ వేసిన తర్వాత 5% పని మాత్రం ఉంటుంది. దసరా నాటికి ఈ బ్రిడ్జ్ మీద ఆర్ఓబీ మీద రాకపోకలు కొనసాగిస్తాం.
0: వివిధ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వ శాఖలు అందిస్తున్న సేవలకు గాను 2026 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రానికి 3 ప్రతిష్టాత్మక స్కోచ్ పురస్కారాలు లభించాయి. డిజిటల్ ఈ గవర్నెన్స్ అభివృద్ధికి చేసిన కృషికి తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్కు స్కోచ్ అవార్డు దక్కింది. అలాగే TGIPAS ద్వారా పారిశ్రామిక ప్రాజెక్టుల ఆమోదం, స్వీయ ధృవీకరణ వ్యవస్థ అమలులో అందించిన సేవలకు పరిశ్రమల కమిషనరేట్ పురస్కారం అందుకుంది. అంతరించిపోతున్న అరుదైన వన్యప్రాణుల సంరక్షణలో విశేష కృషి చేసినందుకు నెహ్రూ జంతు ప్రదర్శనశాలకు స్కోచ్ అవార్డు లభించింది. రాష్ట్రంలోని వివిధ శాఖలు సాధించిన ఈ విజయాలు తెలంగాణ పరిపాలనా సామర్థ్యానికి, అభివృద్ధి కార్యక్రమాలకు గుర్తింపుగా నిలిచాయని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని రైతులు సమస్యలతో రోడ్డెక్కుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విడదల రజని ఆరోపించారు. పొగాకు, మామిడి, ఆక్వా, శనగ, మొక్కజొన్న సహా పలు పంటలకు గిట్టుబాటు ధరలు లభించడం లేదని పేర్కొన్నారు. పల్నాడు జిల్లాలోని నాదెండ్ల, వినుకొండ ప్రాంతాల్లో రైతుల ఆత్మహత్యలు జరిగినప్పటికీ ముఖ్యమంత్రి ఆయా కుటుంబాలను పరామర్శించలేదని విమర్శించారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని, వాటి నివారణకు, రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. వాతావరణం. తూర్పు విదర్భ, దక్షిణ ఛత్తీస్గఢ్ ప్రాంతాల మీదుగా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ జిల్లాల్లో ఈరోజు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అలాగే రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. మరోవైపు తెలంగాణలో ఈరోజు మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మానవ జీవితంలో శక్తికి, చైతన్యానికి యోగా మూలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. రాష్ట్రంలో యోగా సాధన కోసం శాశ్వత యోగా మందిరాలు నిర్మిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశ ప్రాజెక్టు పరిష్కారానికి సహకారం అందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు. యోగా శారీరక వ్యాయామం మాత్రమే కాదని, మానవ స్ఫూర్తికి వ్యక్తీకరణ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం రేపటి నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో జరుగుతుంది. నీట్ యూజీ పునర్పరీక్ష ఈరోజు దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య జరుగుతుంది. దేశంలో అనేక ప్రాంతాల్లో ఈవేళ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈరోజు భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో జరుపుకుంటున్నారు. ఆరోగ్యకరమైన, చురుకైన, గౌరవప్రదమైన వృద్ధాప్యం కోసం యోగాను జీవితకాల సాధనగా అలవర్చుకోవడంలోని ప్రాముఖ్యతను ఈ ఇతివృత్తం తెలియజేస్తుంది. కోల్కతాలోని రెడ్ రోడ్ నుండి దేశవ్యాప్తంగా జరుగుతున్న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం వహించారు. అక్కడ జరిగిన ఉదయపు యోగా సాధనలో వేలాది మంది ప్రజలు ఆయనతో కలిసి పాల్గొన్నారు. ఈ చారిత్రాత్మక వేదిక వద్ద జరిగిన కామన్ యోగా ప్రోటోకాల్ సెషన్లో పాల్గొన్న నరేంద్ర

0: మోదీ వేలాది మందితో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ జూన్ 21 భూమిపై కొన్ని ప్రాంతాల్లో అత్యంత సుదీర్ఘమైన పగలు సమయం గల రోజని, యోగా వల్ల అది ఇప్పుడు అతిపెద్ద సామాజిక వేడుక గల రోజుగా మారిందని అన్నారు. యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని, ఇది ఏ వయస్సు వారికైనా పరిమితం కాదని, మానవ స్ఫూర్తి అభివ్యక్తి అని మోదీ అన్నారు.
1: భారత్ మే హిమాలయ సే లేకర్ హింద మహాసాగర్ తక్, పూర్వోత్తర్ ఔర్ పూరబ్ మే బంగాల్ సే లేకర్ పశ్చిమ మే సౌరాష్ట్ర తక్ పూరా దేశ్ యోగ్ కీ ఊర్జా సే చైతన్య సే భరా హువా నజర్ ఆ రహా, పూరా విశ్వ ఏక్ దూసరే సే జుడా హువా నజర్ ఆ రహా హై, ఔర్ యహీ తో యోగ్ కీ తాకత్ హై, యోగ్ సబ్కో జోడతా. మే ఇస్ అవసర్ పర్ పూరే విశ్వ కో, సంపూర్ణ మానవ సముదాయ కో అంతర్రాష్ట్రీయ యోగ్ దివస్ కీ బహుత్ బహుత్ శుభకామనాయ దేతా.
0: యోగా మనల్ని సమతూకంతో కూడిన పద్ధతిలో జీవించడానికి, మానసిక ఆరోగ్యం ద్వారా శారీరక దృఢత్వాన్ని పొందే మార్గాన్ని కనుగొనడానికి సహాయపడుతుందని ఆయన అన్నారు. 20 ఏళ్ల వయసులో ఉన్నదానికంటే 40 ఏళ్ల వయసులో మరింత ఫ్లెక్సిబుల్ గా ఉండాలని, 30 ఏళ్ల వయసులో ఉన్నదానికంటే 50 ఏళ్ల వయసులో మరింత శక్తి కలిగి ఉండడమే మన లక్ష్యం కావాలని ప్రధానమంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. యోగాను మన జీవితాల్లో ఒక భాగం చేసుకోవాలని, కేవలం నిర్దిష్ట సందర్భాలకే పరిమితం చేయకూడదని కూడా ఆయన అన్నారు.
1: యోగ్ హమే జీవన్ కో బ్యాలెన్స్ వే మే జీనే కీ కలా సిఖాతా హై, యోగ్ హమే డూ యర్ డోంట్ సిఖాతా హై, ఔర్ జబ్ హమ్ హమారే శరీర్ కో సహీ ఢంగ్ సే చలానా సీఖ్ లేతే హై తో స్వాస్థ్య హమారా స్వభావ్ బన్ జాతా హై. సాథియో, యోగ్ కేవల్ హమారే శారీరిక్ స్వాస్థ్య పర్ హీ ఫోకస్ నహీ కర్తా, యోగ్ మానసిక స్వాస్థ్య సే శారీరిక స్వాస్థ్య కా మార్గ్ దిఖాతా హై.
0: ప్రభుత్వం 100 రోజుల ఆన్లైన్ యోగా క్లాసుల ద్వారా ఈ ఏడాది ప్రచారం చేసిన యోగా 365 అనే నినాదం బాగా ప్రాచుర్యం పొందిందని మోదీ చెప్పారు. 2015లో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రారంభమైనప్పటి నుంచి ప్రధానమంత్రి న్యూఢిల్లీ, చండీగఢ్, లక్నో, మైసూర్, న్యూయార్క్, శ్రీనగర్, విశాఖపట్నంతో సహా వివిధ ప్రాంతాల నుంచి యోగా దినోత్సవానికి నాయకత్వం వహించారు. పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట మంత్రులు, సీనియర్ అధికారులు కూడా యోగా దినోత్సవంలో పాల్గొంటున్నారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సహకారంతో భారత్ సంపన్న సాంస్కృతిక వారసత్వాన్ని, దాని శాశ్వత యోగా సంప్రదాయాలతో ముడిపెడుతూ 100 ప్రతిష్టాత్మకమైన పర్యాటక ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. న్యూఢిల్లీలోని ఎర్రకోట, హరిద్వార్, కోణార్క్, హంపి, మహాబలిపురం, ముంబై, నలంద, అహ్మదాబాద్, సార్నాథ్, హైదరాబాద్, సిల్చర్తో సహా 12 ప్రముఖ ప్రాంతాల్లో ప్రధాన వేడుకలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం వేడుకల్లో అపూర్వమైన ప్రజా భాగస్వామ్యానికి నిదర్శనంగా యోగా సంగమం పోర్టల్లో 6 లక్షలకు పైగా సంస్థలు నమోదు చేసుకున్నాయని ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అంతర్జాతీయంగా ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ సమన్వయంతో విదేశాల్లో 210కి పైగా భారత రాయబార కార్యాలయాలు, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2500 ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీలో జరుగుతున్న యోగా సెషన్లలో పలువురు కేంద్ర మంత్రులు, సంస్థలు, ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు శాంతిపదిలో జరిగిన యోగా వేడుకలకు హాజరయ్యారు. యోగా అనేది ఏ ఒక్క దేశానికో పరిమితం కాకుండా మానవాళి శ్రేయస్సు కోసం ప్రపంచమంతా ఆచరించే పద్దతిగా మారాలని ఆయన చెప్పారు. న్యూఢిల్లీలోని నెహ్రూ పార్క్లో జరిగిన యోగా సెషన్లో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ జయశంకర్ పాల్గొన్నారు. భారతదేశంలో నార్వే రాయబారి మే ఎల్లిన్స్ జెనర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో యోగా దినోత్సవంలో పాల్గొనగా ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ కూడా క్రీడల మంత్రితో కలిసి యోగా సెషన్లో పాల్గొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. యోగా దినోత్సవానికి ఒకరోజు ముందుగానే నిన్న పలు పాశ్చాత్య దేశాల్లో యోగా ప్రేమికులు పెద్ద సంఖ్యలో యోగాసనాలను అభ్యసించారు. కెనడాలోని టొరంటోలో జరిగిన భారీ కార్యక్రమంలో వేలాది మంది పాల్గొనగా బ్రెజిల్లో, డెన్మార్క్లో, సౌదీ అరేబియాలో, వాషింగ్టన్ డీసీలో కూడా యోగా దినోత్సవ వేడుకలు జరిగినట్లు వార్తలంది. నేషనల్ ఎలిజిబిలిటీ కమెంట్రన్స్ టెస్ట్ నీట్ యూజీ 2026 రీఎగ్జామినేషన్ ఈరోజు జరుగుతుంది. భారత్లో 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో 22,79,000 మందికి పైగా అభ్యర్థుల కోసం ఈ పునః పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష ఇంగ్లీష్, 12 భారతీయ భాషల్లో జరుగుతోంది. పరీక్షకు ముందస్తుగా జామర్లు, సీసీటీవీలు, ఫ్రిస్కింగ్ సిబ్బంది, బయోమెట్రిక్స్ వంటి అన్ని వ్యవస్థలను సరిచూసుకోవడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నిన్న దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించింది. పరీక్షను నిష్పక్షపాతమైన, సజావైన, పారదర్శకమైన రీతిలో నిర్వహించేందుకు తాము సిద్దంగా ఉన్నామని ఎన్టీఏ తెలియజేసింది. అబ్జర్వర్లు, కోఆర్డినేటర్లు, పోలీస్ బలగాలు, అడ్మినిస్ట్రేటర్లతో సహా 2.5 లక్షల మందికి పైగా సిబ్బందిని పరీక్ష నిర్వహణ కోసం రంగంలోకి దించారు. తప్పుడు ప్రచారాలను అరికట్టడానికి, అవకతవకలు నిరోధించడానికి ఎన్టీఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను కూడా చురుగ్గా పర్యవేక్షిస్తోంది. నీట్ పరీక్ష ఈ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు జరుగుతుంది. బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం రేపటి నుంచి 2 రోజుల పాటు మన దేశంలో జరుగుతుంది. మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. సమావేశంలో భాగంగా బ్రిక్స్ సభ్య దేశాల జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధి బృందాల అధిపతులు నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంపై చర్చలు జరిపి పరస్పరం అభిప్రాయాలు పంచుకోనున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవ్ బలీరాం హెడ్గేవర్ వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ హెడ్గేవర్ను ఒక సోషల్ మీడియా పోస్టులో స్మరించుకుంటూ ఆయన ఆర్ఎస్ఎస్ స్థాపించారని, ప్రజల్లో దేశమే ప్రథమం అనే భావనను, సాంస్కృతిక జాతీయవాదాన్ని విస్తరింపజేశారని కొనియాడారు. డాక్టర్ హెడ్గేవర్ సురక్షితమైన, సుసంపన్నమైన, అగ్రగామి దేశాన్ని ఊహించారని, అంటరానితనం లేని ఆత్మవిశ్వాసం, స్వదేశీ ఆదర్శాలతో కూడిన ఒక వ్యవస్థీకృత సమాజాన్ని నిర్మించడానికి ఆయన కృషి చేశారని పేర్కొన్నారు. ఈరోజు దేశంలో అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ జారీ చేసింది. గురువారం వరకు అస్సాం, మేఘాలయలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. బీహార్, ఒడిశా, కర్ణాటక తీర ప్రాంతం, తమిళనాడు, పుదుచ్చేరి, రాయలసీమ, కరైకల్, కేరళ, మాహే ప్రాంతాల్లో కూడా ఎల్లుండి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. డంబుల్లాలో ఈవేళ జరగనున్న త్రైపాక్షిక క్రికెట్ సిరీస్ ఫైనల్ మ్యాచ్లో శ్రీలంక ఏ జట్టుతో ఇండియా ఏ జట్టు తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. గత మ్యాచ్లో ఎదురైన చేదు పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో ఉన్న ఇండియా ఏ జట్టు ఈ ఫైనల్లో శ్రీలంక ఏపై పైచేయి సాధించాలని చూస్తోంది. విశేషాలు మరొకసారి. ఈరోజు దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు. యోగా శారీరక వ్యాయామం మాత్రమే కాదని, మానవ స్ఫూర్తికి వ్యక్తీకరణ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం రేపటి నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో జరుగుతుంది. నీట్ యూజీ పునః పరీక్ష ఈరోజు దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్యాహ్నం జరుగుతుంది. దేశంలో అనేక ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
3: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ రాజల్ కింద అండ్ స్టూడియోలో సమయం 10:21 దాటి 40 సెకండ్లు, విచ్ మీన్స్ మనమైతే ఎంటర్ అయ్యాం హరివిల్లు ప్రోగ్రాంలోకి. అండ్ ఎస్, ఇక్కడైతే చాలా మెసేజెస్ వస్తున్నాయి, అవన్నీ కూడా చదివి వినిపిస్తాను. బట్ అంతకన్నా ముందు మీ అందరి కోసం క్వశ్చన్ అయితే అడిగేశాను. మరి ఈరోజు వరల్డ్ మ్యూజిక్ డే కదా, అందరికీ ఒక ఫేవరెట్ పాట ఉంటుంది. అంటే ఎన్ని సంవత్సరాలు దాటినా అంటే మనకి ఆర్ ఆ పాటకి ఆ పాట బోరే కొట్టదు. ఎన్నిసార్లు విన్నా అబ్బా ఏముందిరా అనిపిస్తుంది. అంటే 100 సార్లు వినుంటాం ఇప్పటికీ, బట్ స్టిల్ ఆ పాట విన్న ప్రతిసారి కూడా తెలియని ఒక ఆనందం అనేది కలుగుతుంది. మరి అలా మీకు ఇష్టమైన అలాంటి ఒక పాట ఏది, అంటే ఎప్పటికీ నచ్చే ఒక పాట? నాకు అన్నీ ఇష్టం, మూడుని బట్టి ఉంటుంది, ఇలాంటి ఆన్సర్స్ పంపించకండి. మూడుని బట్టి ఉంటే ప్రస్తుతం మీకున్న మూడికి మీకు నచ్చిన పాట ఏంటి అది పంపించండి. సో ముందే పంపించేస్తున్నాను. నేను కూడా అంతే, అంటే ఇప్పుడు చూడండి మనం ఏదన్నా సెలబ్రేషన్ మోడ్లో ఉంటే ఒక సాంగ్ అలా ఉంటుంది, బట్ అలా కాకుండా మనసుకి హత్తుకునే పాట అయితే ఒకటి ఉంటుంది కదా, అదనమాట నేను అడిగిన క్వశ్చన్. సో మరి ఏమాత్రం లేట్ చేయకుండా మీ ఆన్సర్స్ నాకు పంపించేసేయండి. అండ్ మా వాట్సాప్ నెంబర్ 8662488814, 8662488814. ఈ నెంబర్కి మీ ఆన్సర్స్ అన్నీ కూడా పంపించేసేయండి. మరి ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక లవ్లీ ట్రాక్ వినిపించేస్తున్నాను. మరి పాట విన్న తర్వాత దీని స్పెషాలిటీ అంతా ఏంటో మీతో అయితే షేర్ చేసేస్తాను. స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ ఆర్జే అల్క్నందా.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ జల్గంద. యెస్ ఫ్రెండ్స్, మరి విన్నారు కదా అద్భుతమైన పాట. ప్రకృతితో మనకున్న ఆ అనుబంధం ఎలాంటిదో తెలిపే ఒక అందమైన కథ శైలజమ్మ కథ. అదే సంగీతం చిత్రంలోని ఈ లవ్లీ ట్రాక్ట్. సో సంగీతం శ్రీనివాసరావు గారి లేటెస్ట్ ఫిలిం సంగీతం. అసలు సంగీతం గురించి మాట్లాడుకుంటూ ఆయన అంటే ఆయన పేరులోనే ఆ సంగీతం ఉంది కదా, అండ్ అందుకే మరి ఈ సినిమాకి కూడా సంగీతం అని పెట్టారు. ఒక యునిక్ కాన్సెప్ట్తో మన ముందుకు వచ్చిన ఈ చిత్రం గురించి మరి ఎప్పుడైనా మళ్ళీ మాట్లాడుకుందాం, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మెసేజెస్ తోటి మన వాట్సాప్ అంతా జామ్ అయిపోతుంది. కాబట్టి మరి నేనైతే అడిగాను మిమ్మల్ని, మీకు ఎప్పటికీ నచ్చే ఒక పాట అంటే అసలు అది ఎన్నిసార్లు విన్నా ఎవర్రా అసలు ఈ పాటను ఇంత అందంగా తీర్చిదిద్దారు అని అనిపించే పాట ఉంటుంది కదా, సో అది ఏంటి అండ్ నాకు మెసేజ్ పంపించేయండి అని చెప్పాను. అండ్ యస్ ఫ్రెండ్స్, మీ మెసేజెస్ అన్నీ కూడా నాకు రావాలి అంటే మా వాట్సాప్ నెంబర్ మీకు తెలియాలి కదా. సో మా వాట్సాప్ నెంబర్ 8662488114 8662488114. అండ్ యస్ ఫ్రెండ్స్, ఇంకా చాలా మెసేజెస్ ఉన్నాయన్నమాట, అవన్నీ ఏమాత్రం లేట్ చేయకుండా మీకోసం చదివి వినిపించేస్తున్నాను. సుధా ఫ్రమ్ కొత్తగూడెం, మల్కినంద గారు హ్యాపీ ఫాదర్స్ డే అంటున్నారండి, థ్యాంక్ యూ. అండ్ మీ నాన్నగారికి కూడా అండి. అండ్ మల్కినంద గారు గుడ్ మార్నింగ్, జోరుగా హుషారుగా ప్రోగ్రాంలో జోరైన మీ మాటలతో హుషారైన పాటలతో అందరినీ ఓకే అందరు శ్రోతలని ఆలోచిస్తున్నందుకు కృతజ్ఞతలు. వరల్డ్ మ్యూజిక్ డే శుభాకాంక్షలు అన్నాడు డాక్టర్ ప్రసాద్ తన్నీరు అండ్ ఫ్యామిలీ ఫ్రమ్ ఒంగోలు. సో ప్రసాద్ గారు మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి అది కూడా పంపించేసేయండి. సో నెక్స్ట్ హై జాబ్లమ్మ, గుడ్ మార్నింగ్, ఫాదర్స్ డే అందరు ఫాదర్స్కి విషెస్ అంటూ మా నాన్నగారు అంటే నాకు చాలా ఇష్టం వెంకటేశ్వరరావు గారు అంటూ అబ్బా సాంగ్స్ సూపర్గా ఉన్నాయి అంటున్నారు ఎవరు, టైలర్ సుజాత శ్రీనివాసరావు గారు దొడదేవరపాడు నుంచి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే కొండేటి శ్రీదుర్గ అండ్ ఇంకా నాగమణి గారు విజయవాడ నుంచి. ఎస్ నాన్న ఓకే, నీ మనసే వెన్న అమృతం కన్నా అనే సాంగ్ పంపించారు. ఎస్ ఇఫ్ టైం పర్మిట్స్ నేనైతే ఖచ్చితంగా ప్లే చేయడానికి ట్రై చేస్తానండి. అండ్ నెక్స్ట్ ఎవరంటే కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి. ఓకే, ఓన్ ఫాదర్కి ఆ ఫాదర్హుడ్కి డిఫరెన్స్ ఉంటుంది కదా అన్నట్టుగా ఒక పెద్ద మెసేజ్ పంపించారు. అయ్యో మీరు ఇట్లాగా నా సొంత బిడ్డలనే నేను బాగా చూసుకుంటా, పక్కన వాళ్ళ పట్ల వాళ్ళు ఎట్లా పోతే నాకేంటి అనుకుంటే ఈ డేస్ అన్నీ చేసి కూడా ఉపయోగం లేదండి. సో అంటే మీ జీతం అంతా అందరికీ పంచిపని చెప్పను కానీ సొంత వాళ్ళ పట్ల ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, కానీ ఆ ప్రేమ ఆ ఫాదర్హుడ్ ఆర్ ఈవెన్ అమ్మాయిలు అయితే ఆ అమ్మతనం అనేది ఆ మంచితనం అనేది మనం ఎవరి పట్ల అయినా చూపించవచ్చు. సో ఎస్, అది తెలపడానికే ఈ స్పెషల్ డేస్ అన్నీ పెట్టారు. అంతేగాని మన పేరెంట్స్ పట్ల మనకు ఖచ్చితంగా ఆ అభిమానం గౌరవం ఉంటుంది, కానీ ఆ భావన మొత్తం అందరి పట్ల ఉండాలని ఈ డేస్ అన్నీ కూడా స్టార్ట్ చేశారండి. అండ్ ఎస్, ఇంకా మెసేజెస్ అయితే ఇంకా చాలా వస్తున్నాయండి. సో రాఘవ మెసేజ్ పంపించారు, రాఘవ ఇక్కడ మీకు ఇష్టమైన సాంగ్ కూడా పంపించేసేయండి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే ఓకే బుడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, ఓకే మనసుల్ని రంజింప చేయడంలో ఆకాశవాణి కృషి అమోఘం. ఎస్ అందుకే కదా మరి రీసెంట్గా 90 ఇయర్స్ కూడా సెలబ్రేట్ చేసుకుందాం. అండ్ మీకు శ్రోతలందరికీ కూడా మ్యూజిక్ డే విషెస్ అండి. అండ్ అల్కనంద గారు ఆదివారం రోజున ఇన్ని ప్రత్యేకతలు చెప్పడం మా అదృష్టం ఉండదు, నా అదృష్టం కూడా. సో ఈ రోజే ఇన్ని స్పెషల్స్ రావడం. అండ్ దేవసేన గారు తిరుపతి నుంచి త్యాగరాజ కృతి నగుమోమో, వండర్ఫుల్ ట్రాక్. సో అలా అందరూ వాళ్ళ ఫేవరెట్ ట్రాక్స్ ఇప్పుడు చెప్పేస్తున్నారండి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే ఎవరబ్బా కుర్నూతుల సునీల్, లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుంచి, వన్స్ అగైన్ యోగా అండ్ ఫాదర్స్ డే విషెస్ టు యూ మేడం అంటూ తెలుసా మనసా సాంగ్ అండి క్రిమినల్ మూవీ నుంచి అంటున్నారు. బట్ ఎలా అయినా మెలోడీస్

0: ఇదే వేరు, అంటే ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ కదా. అండ్ అదేంటో మీరు రాగానే మా లిజినెస్ అందరిలో తెలియని వైబ్స్ వచ్చేస్తాయండి అంటున్నారు. రావాలి రావాలి అండ్ ఆ జోష్ కూడా అలానే వీక్ అంతా కొనసాగాలి సండే జోష్. అండ్ ఎస్ ఫ్రెండ్స్, చాలా మెసేజెస్ ఉన్నాయి, బట్ మీ అందరి కోసం ఇంకో లవ్లీ ట్రాక్ వినిపిస్తాను. బట్ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత స్టే ట్యూన్డ్ వివిద్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ యువర్ అర్జున్ అల్క్నందా.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను డిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
3: ఆర్బీఐ అంటుంది,
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మీరు విన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3, దిస్ ఈస్ యువర్ జల్కంద. అండ్ ఎస్, నేనైతే మరి ఈరోజు సెకండ్ క్వశ్చన్ కూడా అడుగుదాం అనుకున్నాను, కానీ సంగీత ప్రియులందరూ వాళ్ళ ఆన్సర్స్ పంపించారు. అండ్ ఇక్కడ ఆల్రెడీ 40+, సో ఎస్, హాఫ్ సెంచురీ కొట్టేశారు. ఎందుకంటే ఆల్రెడీ ఇందాక నేను ఒక 15 మెసేజెస్ అది వినిపించేశాను కాబట్టి. మరి ముందుగా అయితే అసలు ఏమాత్రం లేట్ చేయకుండా ఎవరు వాళ్ళ ఫేవరెట్ సాంగ్ ఏమని పంపించారో చూద్దాం. ఎస్, ఎవరు అంటే ఓకే, నైరుబైలు తిరుపతి జిల్లా నుండి సదాశివ గారు. ఓకే, పిలిచిన

అని అంటావా, అతడు ఫిలిం నుంచి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే వాన ఫిలిం నుంచి ఎదుట నిలిచింది చూడు సాంగ్ అంటున్నారు సుసి గుడ్లవల్లి నుంచి. అండ్ ఇంకా కానూరు నుంచి తాతారావు గారు ఏమంటున్నారంటే గుడ్ మార్నింగ్ స్పెషల్ స్టార్ అల్కనంద గారు, నాకు నచ్చిన పాట అకినే నాగేశ్వరరావు గారు నటించిన ధర్మదాతలో ఓ నాన్న నీ మనసే వెన్న. ఎస్, చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఇంకా భాస్కర్ గారు పెడల్ నుంచి ఓకే ఆహా ఫిలింలో ప్రియులారి అడ్రస్ ఏమిటో చెప్పమ్మా, కాస్త చెప్పమ్మా. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, హాయ్ అల్కందాజీ, కూల్ కూల్ శుభోదయం అండి అంటూ హర్విల్లో ప్రశ్నకు నా ఆన్సర్ శంకరాభరణంలో శంకర నాద శరీరాపర. ఎస్, ఎవర్ గ్రీన్ సూపర్ డూపర్ హిట్ ట్రాక్ అండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే సీతారాముల కళ్యాణం ఓకే చూతము రారండి అనుకుంటా. అండ్ ఎవరు అంటే పంపించింది అబ్దుల్ కలాం పెద్ద పరిమి నుంచి. అండ్ ఇంకా హాయ్ హలో కుంగారు అంటున్నారు సత్యనారాయణ గారు దేవినగర్ విజయవాడ నుంచి. ఓకే గంటసాల గారి శిలలపై శిల్పాలు చెక్కినారు. అండ్ ఇంకా అలానే బాలసుబ్రహ్మణ్యం గారి ఓకే సిరిమల్లి నీవే విరజల్లి కావే. ఎస్ అబ్బా, అసలు ఒక్కొక్క పాట వింటుంటే అసలు వాళ్ళ నాకు కనుక ఆప్షన్ ఉంటే అన్ని పాటలు వినిపించాలి అన్నంత హ్యాపీగా ఉంది. బట్ చూద్దాం, ఇంకా 15 మినిట్సే ఉంది కాబట్టి ఏం పాటలు వినిపిస్తాను అని చెప్పి. నెక్స్ట్ ఎవరు అంటే గుడ్ మార్నింగ్ అల్కనంద గారు అంటూ ఓకే అన్ని విషయస్ పంపించేశారనమాట, మ్యూజిక్ డే ఆడే ఈడే అన్నీ అనమాట. అండ్ ఇంకా ఎవరు అంటే ఇంతకీ హిందూపూర్ నుంచి రాజేష్ గారు, నాకు బాగా నచ్చిన సాంగ్ మీ శ్రేయోభిలాషి చిత్రంలో చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిలా బ్రతకాలి. ఎస్, సూపర్ సాంగ్. అండ్ అలానే మ్యూజిక్ కాదు లిరిక్స్ కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. అండ్ ఇంకా మోటివేషనల్ సాంగ్ జయంబు నిశ్చయంబురా భయంబు లేదురా, ఈ పాట ఎవరు అంటే చెప్పింది ఓకే శ్రీనివాస్ గారు తిరుపతి నుంచి. ఓకే పట్టాభిరామ్ గారు ఎప్పటికీ ఓకే ఈ పాట గురించి చెప్పారు అంటూ అన్నారు ఓకే బీవీ పట్టాభిరామ్. అండ్ అలానే ఆ ఇన్స్పిరేషన్ సాంగ్స్ నిజంగా ఒక్కొక్కసారి ఎవరు ఉండరు కదా మనకి షేర్ చేసుకున్నా అర్థం చేసుకోరు ఇంట్లో వాళ్ళు, ఆర్ ఫ్రెండ్స్, సో కాల్డ్ ఫ్రెండ్స్, ఏ చిన్నదానికి నువ్వు ఫీల్ అవుతావు. అలాంటప్పుడు ఇలాంటి సాంగ్స్, మోటివేషనల్ సాంగ్స్ ఒక 2-3 పెట్టుకుని వింటే చాలండి, వచ్చి తొక్కలేదు ఎవడో ఏంటి నాకు సపోర్ట్ చేసేది, అసలు నేనే కింగ్ అన్న ఫీలింగ్ వస్తుంది. ఎస్, అలాంటి ప్లేలిస్ట్ మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి, మెలోడీ సాంగ్స్ అవన్నీ పక్కన పెడితే. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే ఎస్ ఓ నాన నీ మనసే వెన్న అనే పాట పిఎస్ రంగారావు గారు ఉభయ స్థామరం చెన్నై నుంచి. ఎస్, ఇంతమంది అడిగారు. అండ్ ఆల్సో ఇవాళ ఫాదర్స్ డే కాబట్టి నేను వెళ్ళేలోపు అట్లీస్ట్ కొంచెమైనా ఆ పాట వినిపించే ప్రయత్నం చేశానండి. అండ్ హాయ్ మేడం అంటున్నారు శ్రీనివాస వర్మ గారు బెంగళూరు నుంచి, క్రిమినల్లో తెలుసా మనసా సాంగ్ అంటూ ఉన్నారు. అండ్ గుడ్ మార్నింగ్ అంటూ ప్రోగ్రామ్ సూపర్ అంటున్నారు రాంబాబు గారు ఓకే. సో టైలర్ కమల మాన్సా అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడి నుంచి అంటే బైరెడ్డిపల్లి చిత్తూరు డిస్ట్రిక్ట్ లవకుశ ఫిలింలో ఓకే ఏ నిమిషానికి అనే సాంగ్ ఓకే కొంచెం ఫిలసాఫికల్ టచ్ ఉంటుంది కానీ ఇలాంటివి ఎక్కువ వినకూడదండి, ఒక్కొక్కసారి డిప్రెషన్ వస్తుంది. బట్ ఆ లవ్లీ ట్రాక్. అండ్ ఇంకా ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు ఏఎన్ఆర్ గారు నటించిన పెళ్లి కానుకలో ఓకే పులకించని మది పులకించు అనే పాట నాకు ఎంతో ఇష్టం అంటున్నారు. అలాంటి పాటలు వింటే నిజంగానే పులకించని మది పులకిస్తుంది. అండ్ ఇంకా నెక్స్ట్ హాయ్ అంటున్నారు మల్లికార్జున గారు విజయవాడ నుంచి, ముందుగా మీ నాన్నగారికి అండ్ అలానే మా నాన్నగారికి కూడా ఫాదర్స్ డే శుభాకాంక్షలు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే ఎవరైతే ఆ ఫాదర్ రెస్పాన్సిబిలిటీస్ స్వచ్ఛంగా అంటే ఏ కల్మషం లేకుండా నిర్వర్తిస్తున్నారు వాళ్ళందరికీ కూడా. అండ్ ఇంకా నాకు నచ్చిన పాట మా అమ్మ చిన్నప్పుడు పాడిన లాలి పాట, ఎప్పుడు ఎవరైనా పాడితే అమ్మ గుర్తుకు వస్తుంది అంటున్నారు. దట్ సో స్వీట్ మెమరీ. అండ్ ఇంకా అల్కనంద గారు రసగుల్లా మూవీ నుండి చంద్రుడు అనే పాట అంట, అయ్యో ఈ సినిమా ఉందని నాకు తెలియదు, ఈ పాట అసలే తెలీదు. సో మురళి గారు చెప్తున్నారు. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే ఎర్రమెల్లి సీతా మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి ఓకే పాడవోయి భారతీయుడా ఆడి పాడవోయి విజయ గీతిక. అబ్బా ఎంత అద్భుతమైన పాటలో ఒక్కొక్కటి మీరు చెప్తుంటే సూపర్ అనిపిస్తుందండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే రామచంద్రరావు గారు విజయవాడ నుంచి, ఎస్ సర్వే జన సిగ్నభవంతు సంస్థలో ఒక సిగ్నభవంతు అంటూ ఆయన స్టైల్లోనే పంపించారు మెసేజ్. ఇంటర్నేషనల్ యోగా డే విషయస్ చెప్పారు కానీ పాట విషయం చెప్పలేదు. అండ్ ఎస్, ఇంకా చాలా మెసేజెస్ అయితే ఇక్కడ ఉన్నాయి. బట్ మీ అందరి కోసం అంటే పాట ఆర్ మ్యూజిక్ అంటే మెలోడీ మాత్రమే కాదు, ఆ ఫోక్లో అన్నిటిలో కూడా ఆ ఫాస్ట్ బీట్స్లో కూడా మనం ఆనందించే ఆ మ్యూజిక్ ఉంటుంది.

మరి అలాంటి ఒక ఎవర్గ్రీన్ ట్రాక్ మీ అందరి కోసం వినిపించేస్తున్నాను ఫ్రమ్ ద ఫిలిం ఒకే ఒకడు స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ ఆర్జే అల్క్నందా.

సో ఎస్, విన్నారు కదా, గోల గోలగా ఉన్న దానిలో కూడా ఎంత బీట్స్ అండ్ ఎంత చక్కటి మ్యూజిక్ ఉందో. అండ్ ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడైతే మెసేజెస్ వస్తూనే ఉన్నాయి, అండ్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మ్యూజిక్ చెప్పాను కదా. మరి మన అందరినీ కనెక్ట్ చేసే ఆ యూనివర్సల్ మ్యూజిక్ గురించి ఎన్నో అండ్ ఎన్నెన్నో మెసేజెస్ వచ్చేసాయి. సో విజయ గారు మెసేజ్ పంపించారండి. ఓకే, విజయ ఫ్రమ్ బాలు శ్రీశైలం అంటూ, సో సిరివెన్నెల ఫిలింలో విధాత సాంగ్ చాలా ఇష్టం అంటూ మెసేజ్ పంపించారండి. అండ్ ఎస్, నెక్స్ట్ ఎవరు అంటే బషీర్ మీరబ్బ, ఏలూరు నుంచి స్వాగ్ ఫిలిం నుంచి ఓకే నీలో నాలో అనే సాంగ్ ఇష్టం అంటూ మెసేజ్ పంపించారు. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే రబ్బవరం, ఖమ్మం డిస్ట్రిక్ట్ రబ్బవరం నుంచి నాగుల్ మీరా, ఓకే సరైనడు సినిమాలో తెలుసా తెలుసా. అండ్ ఈ పాటలన్నీ బయటికి చదివి వినిపిస్తుంటే అర్థమైపోతుంది ఒక్కొక్కరి టేస్ట్ ఏంటి అని చెప్పి. అంటే కొంతమంది మెలోడీస్ అండ్ కొంతమంది ఏమో ఫాస్ట్ బీట్స్ అట్లాగా. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే రవీందర్ దుబాయ్ నుంచి అన్నయ్య ఫిలింలో హిమసీమల్లో ఎల్లో అనే పాట ఇష్టం అంటున్నారు. అండ్ తిరువేదిల వెంకట సుబ్బారావు గారు, శ్రీదేవి ఫ్రమ్ కృష్ణా జిల్లా కాజా, ఏంటండి ఏమే పేరు చాలా రోజులకి. సో ఏమని పంపించారు అంటే ఓకే మన ఊరి కథా చిత్రంలో ఓకే మావ కూతుర అనే సాంగ్ ఇష్టం అంటూ పంపించారు. నెక్స్ట్ ఎవరు అంటే మాటే మంత్రము అనే పాట సీతాకోక చిలుక, ఎస్ అది ఒక ఎవర్ గ్రీన్ సాంగ్ కదా, శోభా గారు తిరుపతి నుంచి. అండ్ నెక్స్ట్ ఎవరు అంటే మీరు అడిగిన ప్రశ్నకి ఓకే గుర్తుండిపోయే పాట ఇళయరాజా మ్యూజిక్ అండి. సో మనసు అలా లాగుతుంది, గీతాంజలి ఫిలింలో ఆమని పాడవే అంటూ డి బాలాజీ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి పంపించేశారండి. నెక్స్ట్ ఎవరు అంటే గురుస్వామి నాయుడు, ధనలక్ష్మి అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఓకే ముద్దుల మావయ్య, ముద్దుల మావయ్య అనే ఓకే ముద్దుల మావయ్య చిత్రంలో మావయ్య అన్న పిలుపు, ఎస్ వెరీ బ్యూటిఫుల్ ట్రాక్. అండ్ ఇంకా ఎంఎస్ దుర్గారావు గారు, హిందీ మూవీ అభి ఓకే దానిలో ఎంఎం కీరవాణి గారి సాంగ్ అండి. సో వైలిన్ సౌండ్ అయితే సూపర్గా ఉంటుంది అంటూ ఓకే ఏక లడకీతో దేఖాతో ఏసా లగా ఆ ట్రాక్ ఇష్టం అంటూ పంపించారు దుర్గారావు గారు. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే వడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, మణీష్ శర్మ గారి సంగీతంలో ఎస్పి బాలు చిత్ర గారు పాడిన పాట స్వప్నవేణువేదో. ఓకే సో ఎస్, మీకు ఇష్టమైన పాట అయితే ఆల్రెడీ వినిపించేశాను, సూపర్ అండి. అండ్ ఇంకా రేడియో నాగేశ్వరరావు, ఎనుగంటి సరోజిని, సతీష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారండి. ఏమని అంటే సో ఎస్, భద్రాద్రి కొత్తగూడెం నుంచి పంపించారు. సో ఇంతకీ నేను అడిగిన ఆన్సర్ ఏదండి, నేను అడిగాను కదా పాట. అండ్ ఉప్పెనలో ఓకే ఓకే సో ఎస్, కష్టాలు కడలీదాలన్న నాన్న అని వచ్చే పాట అంటూ పంపించారు. అండ్ ఎస్, ఇంకా ఫాదర్స్ డే గురించి కూడా పంపించారు. సో మెసేజెస్ పంపించేటప్పుడు కొంచెం ఆ స్పేస్లు అవి ఇస్తే మాకు చదవడానికి ఈజీగా ఉంటుంది, ఎస్పెషల్లీ చూడండి ఇట్లా ఇన్ని మెసేజెస్ వచ్చినప్పుడు. అండ్ ఇంకా ఏబివి నాగేశ్వర గారు హైదరాబాద్ నుంచి, ఓకే మా అమ్మానాజీ వెళ్తున్న గారు, సో ఎస్ ధర్మతాత చిత్రంలో ఓనా అన్న నీ మనసేవన్న అనే పాట. అండ్ ఇంకా బుల్లమ్మ బుల్లడ్లో అమ్మ అనేది ఒక కమ్మని పాట. సో రెండు కూడా పేరెంట్స్కి రిలేటెడ్, సూపర్ అండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎవరు అంటే ఓకే బంగారు పంజరం సినిమాలో జానకి గారు పాడిన పాట ఒక స్పెషల్ సాంగ్ అంటూ మెసేజ్ పంపించారండి. ఎవరు సిస్టర్ వేణుగోపాల్ దత్త గారు. అండ్ ఇంకా అలానే భాషతో సంబంధం లేకుండా మన భావాల్ని పండించే ఈ మ్యూజిక్ సూపర్ అంటూ ఒక మెసేజ్ పంపించారు. అండ్ కేవీ రమణమూర్తి శ్రీకాకుళం

నుంచి ఓకే పర్టికులర్ సాంగ్ అంటూ లేదు, అన్నీ ఇష్టపడతాను అంటూ మెసేజ్ పంపించారు. శుభోదయం మల్కంద గారు, ఎలా ఉన్నారు? క్షేమమేనా అంటూ మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట్ గ్రామం నుంచి పంపించారండి. నాకు నచ్చిన పాట ఎవ్వరికీ తల వంచుకు ఎవరిని యాచించుకు అనే పాట అంటూ. అండ్ ఎస్ నేను సూపర్గా ఉన్నాను, థ్యాంక్స్ అండి. అండ్ హై జాబ్లమ్మ, నాకు ఇష్టమైన సాంగ్ ఏంటంటే సీతారామం ఫిల్మ్లో సాంగ్స్ అన్నీ ఇష్టం. అసలు దేవుడు కనిపించి ఏ వరం కావాలి అని అడిగితే ఏం అడగాలి అని అడగాలో అర్థమవదు. అలాగే నాకు ఏ సాంగ్ ఇష్టం అంటే ఓకే జానకి గారు, చిత్ర గారు, సుంద గారు, అబ్బో చాలా అర్థమైపోయిందండి మీ ఆన్సర్లోనే, మీకు ఎన్ని ఇష్టమో అండ్ ఇంకా ఇంతకి ఎవరు అంటే సుజాత అండ్ శ్రీనివాసరావు గారు దొడ్డదేవరపాడు నుంచి పంపించారండి. అండ్ నెక్స్ట్ అల్కనంద గారు, అమ్మ అని పిలిచిన ఆలకించవమ్మ ఈ పాట అంటూ బొల్లా గిరిధర్ రెడ్డి వీరల పాలెం నుంచి మెసేజ్ పంపించారండి. అబ్బా ఇంకా మెసేజెస్ వస్తూనే ఉన్నాయి, నేను చదివే కొద్ది. అండ్ రాజమకటంలో సడిచేయకోగాలి అనే పాట అంటూ భాస్కర్ రావు పోలవరం నుంచి మెసేజ్ పంపించారు. నెక్స్ట్ ఎవరంటే సోగ్గాడ ఫిలింలో ఏడుకొండలవాడ వెంకటేష్ అనే సాంగ్ అనంతపురం నుండి మధుసూదన్ రెడ్డి గారు పంపించారండి. అండ్ ఇంకా కొల్లపర్రి నుంచి మౌలాలి గుండెలో వాలన చెలి చిలక అనే సాంగ్ ఇష్టం ఈశ్వర్ ఫిలింలో అంటూ పంపించారండి. అండ్ ఆమెని పాడవే హాయిగా అనే సాంగ్ అంటున్నారు కర్నూలు జిల్లా నుంచి. ఓకే కర్నూలు జిల్లా సుంకన్న. అండ్ ఇంకా పండు అండ్ ఇంకా నా ఎవర్ గ్రీన్ సాంగ్ అండి, ఒకటి కాదు చాలా ఉన్నాయి అంటున్నారు జీకే వేణి బృందావన్ కాలనీ విజయవాడ నుంచి. సో ఇయాల జంపాలలో కొండగాలి తిరిగింది అండ్ అలానే మేక సందేశంలో ఆకులో ఆకునాయి అనే సాంగ్ అందరికీ యోగా అండ్ ఫాదర్స్ డే శుభాకాంక్షలు. సో జీకే వేణి గారు మీకు నచ్చిన పాట కూడా ప్లే చేసేసాను. సో వాట్ ఏ కోయిన్సిడెన్స్ అండ్ అల్కనంద, ఒక పాట పలానా అని కాదు చాలా ఓకే పాటలు చాలా బాగా పాడారు అందరు. మురళీ గారు, ఓకే మురళీ గారు మీ గురించి చెప్పమన్నానండి. అండ్ ఇంకా కనకారావు గారు పెడ నుంచి గోవులు తెల్లన వావ్ సూపర్ సాంగ్. అండ్ అనురామ్ ఫిలిం నుంచి ఎవరో ఒకరు అనే సాంగ్ నాకు ఇష్టం అక్క అంటూ మెసేజ్ పంపించారు, బట్ నేమ్ అయితే పంపలేదు. అండ్ ఇంకా నెక్స్ట్ ఎస్ పరశురామ్ అన్నమాట, ఎస్వి ప్రకాష్ గారు చింతామణి కర్ణాటక స్వయం కృషిలో పారా హుషార్ ఎస్. అండ్ ఇంకా ప్రతిఘటన విజయశాంతి మూవీలో దుర్యాధన దుశ్శాసనం అనే సాంగ్ ఎస్వి సుబ్బారెడ్డి గారు నెల్లూరు నుంచి, అలానే మీ వాయిస్ సూపర్ అన్నారు థ్యాంక్స్ అండి. కానూరు నుంచి జయవర్ష కార్తీక ఓకే. సో వీళ్ళు ఫాదర్స్ డే గురించి పంపించారు. అండ్ ఇంకా సతీష్ బాబు గారు వింటున్నారు కదా మీరు కూడా. అండ్ ఇంకా వాస్తవానికి ఇందాక లిజినెస్ చెప్పిన పాటలు అన్నీ కూడా ఇష్టమే మేడం, హ్యావ్ ఎ ప్లెజెంట్ డే అంటున్నారు ఓకే సునీల్ గారు. అండ్ ఎస్ వన్ ఫైనల్ మెసేజ్ చక్రపాణి వరలక్ష్మి గారు కర్నూలు నుంచి. ఎస్ ఫ్రెండ్స్ ఇవి అన్నమాట వచ్చిన మెసేజెస్ అన్నీ. సో థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ అందరికీ కూడా హ్యాపీ యోగా డే, ఫాదర్స్ డే అండ్ అలానే మ్యూజిక్ డే. సో ఈ మ్యూజిక్ అయితే మా వివిధ భారతిలో ఇలానే కొనసాగుతూ ఉంటుంది. బట్ రైట్ నౌ టైం అయితే 11:00 మీకోసం వస్తున్నాయి ఎఫ్ఎం న్యూస్ హెడ్ లైన్స్. స్టే ట్యూన్డ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. నేడు దేశవ్యాప్తంగా నిర్వహించనున్న నీట్ యూజీ పునః పరీక్షకు దాదాపు 22 లక్షల మంది అభ్యర్థులు హాజరవనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పలు సూచనలు చేశారు. ఎలాంటి ఆందోళన లేకుండా ధైర్యంగా పరీక్షకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. పరీక్ష సమయంలో తప్పుడు వార్తలు ప్రచారం చేసి విద్యార్థులను ఆందోళనకు గురిచేయవద్దని కేంద్ర మంత్రి విజ్ఞప్తి చేశారు. పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపే పనులు చేయవద్దన్నారు. అదే సమయంలో పెండింగ్లో ఉన్న సీబీఎస్ఈ ఫలితాలను త్వరలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. పరీక్ష నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ విద్యార్థులకు పలు సూచనలు చేసింది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డు, గుర్తింపు కార్డు, 2 పాస్పోర్ట్ సైజు ఫోటోలను వెంటనే తీసుకురావాలని సూచించింది. పరీక్షా కేంద్రాల్లోకి ఉదయం 11 గంటలకు ప్రవేశం ప్రారంభమవుతుందని, మధ్యాహ్నం 1:30 వరకు విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారని తెలిపింది. ఈ సమయం దాటితే ఏ అభ్యర్థిని లోపలికి అనుమతించబోరని ఎన్టీఏ పేర్కొంది. హార్ముజ్ జలసంధిని ఇరాన్ మళ్లీ మూసివేయడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 60 రోజుల్లో ఇరాన్తో తుది ఒప్పందం కుదరకపోతే జలసంధి మార్గంలో టోల్ విధిస్తామని హెచ్చరించారు. పశ్చిమాసియా దేశాలకు యుఎస్ అందించిన రక్షణ సేవలకు గాను ఆ డబ్బును తీసుకోనున్నట్లు వెల్లడించారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించారు.

పంచుకుని ఈరోజు కోల్కతాలోని రెడ్ రోడ్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. 35,000 మందితో కలిసి ప్రధాని కామన్ యోగా ప్రోటోకాల్ను అభ్యసించారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ సమక్షంలో పలువురు యోగాసనాలు సాధన చేశారు. దాదాపు 7,000 మంది కూర్చుని యోగాసనాలు వేసేలా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ తదితరులు పాల్గొన్నారు. విజయవాడకు చెందిన సాయికృష్ణ అదృశ్యం కేసులో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విచారణకు ప్రత్యేక సిట్ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సిట్ చీఫ్గా ఐజీ రవిప్రకాష్, సభ్యులుగా పశ్చిమ గోదావరి అల్లూరి సీతారామరాజు, బాపట్ల జిల్లాల అదనపు ఎస్పీలను ప్రభుత్వం నియమించింది. తూర్పు విదర్భ, దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం వరకు ద్రోణి విస్తరించి కొనసాగుతోందని, దీని ప్రభావంతో రాయలసీమ జిల్లాల్లో ఈరోజు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వినవచ్చు.

మీరు విన్నారు వేవభారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ యువర్ జల్కనంద. స్టూడియోలో సమయం 11:04, విచ్ మీన్స్ నేనైతే సైనింగ్ ఆఫ్ చెప్పేసే సమయం వచ్చింది, బికాస్ నెక్స్ట్ ఆర్జే మిమ్మల్ని ఆలరించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి. సో నాన్న సంగీతం ఈ ఇద్దరు గురించి మాట్లాడుకుంటూ ఉంటే మాటలు పాటలు రెండు సరిపో, బట్ మనసుందా ఆ నాన్నలందరికీ కూడా మరొకసారి అ వెరీ వెరీ హ్యాపీ ఫాదర్స్ డే తెలియజేస్తూ దిస్ ఈజ్ యువర్ అర్జల్ టిందా సైనింగ్ ఆఫ్ టు బై సైనారో.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

హాయ్ హలో గుడ్ మార్నింగ్ నమస్తే, మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగా హెర్ట్జ్ పై విత్ యూ రాజీ సమత. మరి సమయం చూస్తే 11:08:38 అయితే అయిపోయిందనమాట మన స్టూడియోస్ లో. మరి మనం అయితే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు మన పెద్దలు. అయితే నేటి వేగవంతమైనటువంటి జీవితంలో శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత రెండూ ఎంతో అవసరం. అయితే ఈ రెండింటినీ ఒకేసారి అందించేటువంటి అద్భుతమైనటువంటి సాధనే యోగా. సో ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాని జరుపుకుంటున్నాం. సో ఈ రోజు మన సినిమా కబుర్లో మరి ఈ యోగా ప్రాముఖ్యతను గుర్తు చేసుకుంటూ మన తెలుగు సినిమాలు కేవలం వినోదాన్ని మాత్రమే కాదండి, జీవితానికి అవసరమైనటువంటి ఎన్నో విలువల్ని కూడా అందించాయి. ముఖ్యంగా ఫిట్నెస్, క్రమశిక్షణ, శారీరక దృఢత్వం, ఇలా మానసిక బలం, ఇట్లాంటి ఎన్నో అంశాలను ప్రతిబింబించినటువంటి కొన్ని సినిమాలు ఎప్పటికీ కూడా ప్రేక్షకులకు స్ఫూర్తినిస్తాయి. అలాంటి కొన్ని చిత్రాల గురించి ఈరోజు మనమైతే మాట్లాడుకుందాం మన సినిమా కబుర్లు ప్రోగ్రాంలో. మరి ఇంకెందుకు ఆలస్యం? మరి అలా యోగా చేసేయాలంటే ఒక ఇన్స్పిరేషన్ కావాలి కదా. సో ఇప్పుడైతే మీ అందరి కోసం చిత్రగారి వాయిస్లో అల్లరి మొగుడు ఈ చిత్రం నుంచి ఒక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేసింది. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.

ఈ సినిమా కబుర్ల ప్రోగ్రాంలో మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, క్రమశిక్షణ, శారీరక దృఢత్వం, అలాగే మానసికమైనటువంటి బలం, ఈ అంశాలు మనకు ఎంత ముఖ్యము అనేటువంటి విషయాలను ప్రతిబింబించేటువంటి కొన్ని తెలుగు సినిమాల గురించి అయితే ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం కదా. అందులో ముఖ్యంగా ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఫిజికల్ ఫిట్నెస్. అంటే మనకి కనుక శారీరక దృఢత్వం ఉంటే మనం ఏదైనా సాధించగలం ఫస్ట్ థింగ్ అనే విషయాన్ని మనకి చూపిస్తుంది రాజమౌళి దర్శకత్వంలో వచ్చినటువంటి సై సినిమా అనమాట. కేవలం రగ్బీ ఆట

చుట్టూ తిరిగేటువంటి స్పోర్ట్స్ డ్రామా మాత్రమే కాదు ఈ సినిమా. యోగా ద్వారా మనకు నేర్పేటువంటి శారీరక మానసిక సమతుల్యతకు ఇదొక చక్కని ఉదాహరణ అని చెప్పొచ్చు. అండ్ కాలేజ్ని కాపాడుకోవడానికి విద్యార్థులంతా కూడా ఆట కోసం సిద్ధమవుతారు. అండ్ ఎలా అయితే మనకి యోగాలో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, స్టామినా ఎంత ముఖ్యమో, ఇలా ఆట ఆడడం వల్ల మనకి ఎలాంటి ఫిట్నెస్ వస్తుంది అనేది చూపించారు ఈ సినిమాలో. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫోకస్ డిసిప్లిన్ కూడా. సినిమాలో అప్పటి వరకు గొడవలు పడుతూ ఉంటారు రెండు గ్రూపులు, కానీ వాళ్లను వాళ్ళు నియంత్రించుకొని మనసును ప్రశాంతంగా ఉంచి ఒకే లక్ష్యం వైపు నడిపించేటువంటి ఫిలాసఫీని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ టీమ్ యూనిటీ, అండ్ అంటే ఇక్కడ టీమ్ యూనిటీ అంటే అందరు టీమ్ అని కాదు, మనమే, మన శరీరం, మనస్సు ఇవన్నీ కూడా ఒకే దగ్గర ఉండాలి. విడివిడిగా ఉంటే మనం బలహీనలం, కలిసికట్టుగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ఈ సినిమా మనకి చూపిస్తుంది అనమాట. అండ్ ఇలా మరి ఈ యోగా దినోత్సవం సందర్భంగా సాయి సినిమా స్ఫూర్తితో మనమంతా కూడా ఇలా శారీరక ఫిట్నెస్ వైపు అడుగులు వేద్దాం అంటూ మనకైతే ఒక సందేశాన్ని ఇస్తుంది ఈ సినిమా. అండ్ ఇలాగా ఎన్నో సినిమాలు ఉన్నాయి మన తెలుగులో, అయితే వాటిలో మనం కుదిరినన్ని సినిమాలు అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం, తెలుసుకుందాం వాటన్నిటి గురించి. సో స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

సినిమా కబుర్ల ప్రోగ్రామ్ లో మనం అయితే మాట్లాడుకుంటున్నాం. మరి ఈ యోగా అనేది జస్ట్ ఓన్లీ ఫిజికల్ గా మనం చేసేటువంటి యోగా మాత్రమే కాదండి, మనం ఆడేటువంటి స్పోర్ట్స్ ఇవన్నీ కూడా ఫిజికల్ ఫిట్నెస్ ని ఇస్తాయి. సో ఇలాంటి ఫిజికల్ ఫిట్నెస్ కి కేరఫ్ అడ్రస్ అనేటువంటి మరో హిట్ సినిమా అమ్మా నాన్న.

0: మనం చూసుకున్నట్లయితే కబడ్డీ మైదానంలో పరుగులు తీసినటువంటి అజయ్ అనే యువకుడు తన తండ్రి ఆశయాలకు భిన్నంగా కబడ్డీలో రాణించాలని కలకంటాడు. అయితే క్రీడల పట్ల అంకిత భావం, కఠినమైనటువంటి సాధన, ఆత్మవిశ్వాసం ఉంటే లక్ష్యాన్ని చేరుకోవచ్చని ఈ చిత్రం మనకైతే చూపిస్తుంది. అండ్ ఇంకా ఇలాంటి మరికొన్ని ఫిజికల్ ఫిట్నెస్ మాత్రమే కాదండి, మనకి మానసిక పరమైనటువంటి ప్రశాంతత ఎంత ముఖ్యం, అండ్ వీటితో పాటు శారీరక దృఢత్వం ఇవన్నీ కూడా ఎలా ఇంపార్టెంట్ అనేటువంటి చెప్పే సినిమాలు ఇంకా ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా నేను మీతో అయితే షేర్ చేస్తూ ఉంటాను, అండ్ మీరు కూడా వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం అమ్మ నాన్న ఓ తమిళం బాయ్ ఈ చిత్రం నుంచి కౌసల్య గారి వాయిస్లో చంద్రబోస్ గారు లిరిక్స్ అందించినటువంటి సాంగ్ అయితే వచ్చేస్తుంది ఆఫ్టర్ షార్ట్ బ్రేక్. స్టే ట్యూన్ అండ్ కీప్ లిస్నింగ్.
1: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
3: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
4: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
5: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో

0: వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
0: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

ఎస్, ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రాంలో. మనమైతే మాట్లాడుకుంటాం కదా మరి ఇలా ఫిజికల్గా ఫిట్గా ఉండాలి అని చెప్పేటువంటి కొన్ని సినిమాల గురించి. ఇలా బాక్సింగ్ నేపథ్యంలో వచ్చినటువంటి మరొక సినిమా తమ్ముడు. సో ఈ సినిమా మనం కనుక చూస్తే ఇందులో ఫిట్నెస్ కోసమే కాదు, కఠోర శ్రమ ఉంటుంది, క్రమశిక్షణ. సో వీటన్నీ కూడా యువతకు ఎలా ఉంటాయి అంటే యువతను ఒక ఆరోగ్యకరమైనటువంటి జీవన శైలి పట్ల ఆసక్తిని పెంచినటువంటి చిత్రాల్లో ఇది ఒకటిగా నిలిస్తే, ఇలాంటి సినిమాలు చూసి ఒక్కడు సినిమా కానివ్వండి, తమ్ముడు సినిమా కానివ్వండి, అండ్ భీమిలి కమడ్డి జట్టు ఇందాక నేను చెప్పినటువంటి సినిమాలు అమ్మా నాన్న ఓ తమ్ముడమ్మాయి, సో ఈ సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి చాలామంది యూత్ అవును నిజంగా మనం కూడా ఇలా ఫిట్గా ఉండాలి, లేదంటే ఇలా మన దేశం కోసం కానివ్వండి, లేకపోతే మన కోసం మన ఫ్యామిలీ కోసం అయినా సరే ఇలాంటి స్పోర్ట్స్లో కానీ గేమ్స్లో కానీ ఇంట్రెస్టెడ్గా ఉన్నవాళ్ళు ఇంకా ఒక అడుగు ముందుకు వేసి ముందుకు వెళ్ళినటువంటి నేపథ్యం అయితే ఉంది. అలాగే పేరెంట్స్ కూడా ఇలాంటి సినిమాలు చూసినప్పుడు ఇన్స్పైర్ అయ్యి నిజంగానే ఒకవేళ వాళ్ళ పిల్లలు ఇలా బాక్సింగ్లో కానివ్వండి, కబడ్డీ కానివ్వండి, ఇలాంటి నాన్న నేను ఈ గేమ్ నేర్చుకుంటాను లేకపోతే నేను ఇది నేర్చుకుంటాను అన్నప్పుడు వాళ్ళని వద్దు అని చెప్పి అనకుండా ఎస్ నిజంగా నువ్వు కూడా చేయగలవు అంటే ఖచ్చితంగా చెయ్యి అని చెప్పి ప్రోత్సహించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. సో ఇలా ఉన్నటువంటి మరికొన్ని సినిమాలు కనుక చూసుకున్నట్లయితే భీమిలి కబడ్డీ జట్టు, సో ఈ చిత్రంలో ఒక గ్రామీణ క్రీడ నేపథ్యంలో వచ్చేటువంటి సినిమా అనమాట మనకి. అండ్ ఈ సినిమాలో క్రమశిక్షణ, నిరంతర సాధన, శారీరక దృఢత్వం యొక్క ప్రాధాన్యతను మనకు ఈ సినిమా చూపిస్తుంది. అలాగే బాక్సింగ్ కోచ్గా వెంకటేష్ గారు నటించినటువంటి చిత్రం గురు. సో ఇందులో అబ్బాయిలు మాత్రమే కాదండి, అంటే హీరోస్కి మాత్రమే కాదు ఫిజికల్ ఫిట్నెస్, అమ్మాయిల్లో కూడా మెంటల్ టఫ్నెస్ అలాగే ఫిజికల్ ఫిట్నెస్ ఎంత ముఖ్యమో ఎంత అవసరమైనటువంటి అద్భుతంగా చూపిస్తుంది అనమాట ఈ సినిమా. అండ్ ఇంకా ఇలాంటి సినిమాలు మరికొన్ని అయితే ఉన్నాయి తెలుగులో. సో వాటన్నిటి గురించి అయితే మనమైతే మాట్లాడుకుందాం. మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ తమ్ముడు అయితే మీ అందరి కోసం వచ్చేస్తుంది. మరి వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మరి ఇలా ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలి, చక్కగా మానసికంగా కూడా దృఢంగా ఉండాలి అని చెప్పినటువంటి సినిమాలు మరికొన్ని ఉన్నాయన్నమాట. సో అందులో తెలుగు సినిమా చరిత్రలోనే హాకీ క్రీడను ప్రధానంగా తీసుకొని చూపించినటువంటి అరుదైన చిత్రాల్లో ఒకటి ఏ1 ఎక్స్ప్రెస్. సో ఈ చిత్రంలో కూడా క్రీడాకారులకు అవసరమైనటువంటి ఫిట్నెస్, స్టామినా అండ్ టీమ్ స్పిరిట్ ఏదైతే ఉందో ఇవి క్రమశిక్షణ వీటన్నిటిని కూడా చక్కగా చూపించారు. అండ్ యువతలో క్రీడల పట్ల ఆసక్తి పెంచేటువంటి సందేశాన్ని ఈ చిత్రం ఇస్తుందన్నమాట. అలాగే జెర్సీ ఈ చిత్రానికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే మెంటల్ అండ్ ఫిజికల్ రిపోర్ట్ అనేది అవసరం. సో 36 ఇయర్స్లో అందరూ కెరీర్ అయిపోయింది అనుకునేటువంటి టైంలో హీరో నాని క్రికెట్ పిచ్ పై రీఎంట్రీ ఇస్తాడు. సో బాడీ సపోర్ట్ చేయకపోయినా కఠినమైనటువంటి రన్నింగ్ వర్కౌట్స్తో ఫిట్నెస్ను సాధిస్తాడు. అండ్ యోగా అనేది అంటే వయస్సుకి సంబంధం లేకుండా, అంటే వయస్సు అంటే ఈ వయసు వారే చేయాలి, ఆ వయసు వారు చేయకూడదు ఇలాంటివి ఏం లేకుండా, జస్ట్ ఏజ్ అనేది జస్ట్ నెంబర్ మాత్రమే. ఎప్పుడైతే మనల్ని మనం బిలీవ్ చేస్తానో అప్పుడు వీటన్నిటిని ఎలాంటి సిచ్యుయేషన్స్ అయినా కూడా మనం ఓవర్కమ్ చేసి ముందుకు వెళ్ళచ్చు అనేది నిరూపిస్తుంది అన్నమాట ఈ చిత్రం జెర్సీ. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం జెర్సీ చిత్రం నుంచి మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. సో ఇది వాళ్ళ మన సినిమా కబుర్లు ప్రోగ్రామ్. నెక్స్ట్ మీకు తెలుసా ప్రోగ్రామ్ కూడా రెడీగా ఉంది మరిన్ని మంచి మంచి విషయాలతో, సూపర్ సాంగ్స్తో. సో స్టే ట్యూన్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ లాప్రగడ. మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక సమతుల్యతకు మార్గం చూపిన భారతదేశ సనాతన జ్ఞాన సంప్రదాయమే యోగా అని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడ లోక్భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ పాల్గొని యోగాసనాలు వేశారు. అనంతరం మాట్లాడుతూ, యోగా శరీరం, మనస్సు, ఆత్మ మధ్య సమన్వయాన్ని నెలకొల్పే మహోన్నత సాధనమని చెప్పారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు కోల్కతాలోని రెడ్ రోడ్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. 35,000 మందితో కలిసి ప్రధాని కామన్ యోగా ప్రోటోకాల్ను అభ్యసించారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ సమక్షంలో పలువురు యోగాసనాలు సాధన చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ తదితరులు పాల్గొన్నారు. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు వృత్తిపరమైన సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి యోగా సాధన ఎంతో అవసరమని విజయవాడ రైల్వే డివిజన్ మేనేజర్ మోహిత్ సోనాకియా అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రైల్వే ఫంక్షన్ హాల్లో థీమ్ యోగా కార్యక్రమంలో రైల్వే ఉద్యోగులతో కలిసి ఆయన యోగాసనాలు వేశారు. అనంతరం మోహిత్ సోనాకియా మాట్లాడుతూ, పెరుగుతున్న వృద్ధ జనాభా నేపథ్యంలో యోగా వంటి సులభమైన, అందుబాటులో ఉండే సమగ్ర ఆరోగ్య పద్ధతులు భవిష్యత్ ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. జిల్లాలోని ప్రతి పాఠశాల విద్యార్థికి సూర్య నమస్కారాలను తప్పనిసరి చేసిన మొట్టమొదటి జిల్లాగా పార్వతీపురం మన్యం జిల్లా రికార్డు సృష్టించిందని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఆయుష్ శాఖ, జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి మందికి పైగా ప్రజలు ఏకకాలంలో యోగాసనం

వేసి సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించారని, అందులో మన్యం జిల్లా ప్రజలు భాగస్వాములు కావడం గర్వకారణమన్నారు. విజయవాడకు చెందిన సాయికృష్ణ అదృశ్యం కేసులో రాష్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విచారణకు ప్రత్యేక సిట్ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సిట్ చీఫ్గా ఐజీ రవిప్రకాష్, సభ్యులుగా పశ్చిమ గోదావరి అల్లూరి సీతారామరాజు, బాపట్ల జిల్లాల అదనపు ఎస్పీలను ప్రభుత్వం నియమించింది. నేడు దేశవ్యాప్తంగా నిర్వహించనున్న నీటి యూజీ పునఃపరీక్షకు దాదాపు 22 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. పరీక్ష నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విద్యార్థులకు పలు సూచనలు చేసింది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డు, గుర్తింపు కార్డు, 2 పాస్పోర్ట్ సైజు ఫోటోలను వెంట తీసుకురావాలని సూచించింది. పరీక్షా కేంద్రాల్లోకి ఉదయం 11 గంటల నుంచి ప్రవేశం ప్రారంభమవుతుందని, మధ్యాహ్నం 1:30 వరకు విద్యార్థులను అనుమతిస్తామని తెలిపింది. ఆ సమయం దాటితే ఏ అభ్యర్థిని లోపలికి అనుమతించబోమని ఎన్టీఏ ఒక ప్రకటనలో తెలిపింది. శ్రీలంక ఏ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో భారత్ ఏ ఓపెనర్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. కేవలం 11 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసి లిస్ట్ ఏ క్రికెట్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు సాధించాడు. కేవలం 29 బంతుల్లో 324 స్ట్రైక్ రేట్తో 94 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు వినవచ్చు.

12 గంటల 5 నిమిషాలు అయితే అయిపోయింది మన స్టూడియోస్ లో టైం. అండ్ మరి మనం అయితే ఎంటర్ అయిపోయాము మీకు తెలుసా ప్రోగ్రామ్ లోకి. మరి ఈ రోజు మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాం. అదేంటి అంటే, సో ఈ రోజు యోగా డే అని మనందరికీ తెలుసు. అయితే ఈ రోజు కేవలం యోగా డే మాత్రమే కాదండి, ఈ రోజు ప్రపంచ సంగీత దినోత్సవాన్ని కూడా జరుపుకుంటున్నారు అన్నమాట. సో దీన్ని ఫ్రెంచ్ లో ఫెట్ డిలా మ్యూజిక్ అని పిలుస్తారనమాట. సో సంగీతాన్ని ప్రోత్సహించడానికి అండ్ అలాగే కులాలకు, మతాలకు, భాషలకు అతీతంగా అందరినీ ఏకం చేయడానికి సంగీతం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని తెలియజేస్తూ మరి ఈ రోజును కూడా జరుపుకుంటున్నాను అన్నమాట. అండ్ సంగీతం అనేది మనసుకు ఎంత ప్రశాంతతను ఇస్తుంది, ఒత్తిడిని, ఆందోళన తగ్గించడంలో మ్యూజిక్ అనేది బెస్ట్ మెడిసిన్లా పనిచేస్తుందని సైంటిఫిక్ పరిశోధనలు చెబుతున్నాయన్నమాట. అండ్ అంతేకాకుండా చాలామంది వృత్తిపరంగా గాయకులే కాదు, ఎవరైనా సరే సంగీతం నేర్చుకోవచ్చు, పాడచ్చు. అండ్ మనలో కూడా చాలామంది బాత్రూమ్ సింగర్స్ కూడా ఉంటూ ఉంటారు కదా. సో వారందరికీ కూడా సంగీతం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మనకి యోగా ఎంత అయితే ఇంపార్టెంటో సంగీతం కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్తూ మరి సంగీతానికి యోగాకి కనెక్షన్ ఏమన్నా ఉందా అని తెలుసుకునేటువంటి ప్రయత్నమే చేయబోతున్నాం అనమాట. మరి మనమైతే ఈరోజు మీకు తెలుసా ప్రోగ్రాంలో మరి ఇంకెందుకు ఆలస్యం, మరి మన ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఒక లవ్లీ ట్రాక్తో ఎస్పీ బాలుగారి వాయిస్లో. అండ్ ఇంకా మరిన్ని విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం. యోగా అండ్ మ్యూజిక్ ఇవి రెండు ఎలా కనెక్టెడ్ అబ్బా అనేటువంటి విషయాన్ని గురించి ఆలోచిస్తూ మాట్లాడుకుందాం.

మన శరీరానికి మనసును కనెక్ట్ చేస్తాయన్నమాట. అండ్ సంగీతానికి భాషా భేదాలు లేవు. మనుషుల మధ్య సరిహద్దులను చెరిపేసి అందరినీ ఒక్కటి చేసేటువంటి అద్భుతమైన శక్తి సంగీతం. ఒత్తిడిని తగ్గించి మనసును ప్రశాంతత ఇచ్చేటువంటి సంగీతం అమృతం అని చెప్పచ్చు. అండ్ యోగా సంగీతం అనేది వేర్వేరు కాదేమో అని అనిపిస్తుంటుంది నాకు, ఎందుకంటే ఒకే నాణానికి ఉన్నటువంటి రెండు ముఖాలుగా అనిపిస్తుంది. భారతీయ సంస్కృతిలో సంగీతాన్ని ఒక యోగ సాధనగా భావిస్తారు. ఓంకారం సో అంటే ఓం చాంటింగ్, మీరు కనుక అలా చాంట్ చేస్తుంటే ఆ శబ్ద తరంగం ద్వారానే ధ్యానం మొదలవుతుంది. అండ్ అలాగే యోగాలో శ్వాస ప్రక్రియ ఏదైతే బ్రీతింగ్ అనేది లయబద్ధంగా సాగుతుందో, అలాగే సంగీతంలో కూడా శృతి లయలు అలాగే ఉంటాయి. మన శరీరంలో కూడా శ్వాస లయ అలా ఉంటుందన్నమాట. అండ్ మన శరీరాన్ని ఫిట్గా ఉంచితే సంగీతం మెదడును ప్రశాంతత పరుస్తుంది. సో ఈ రెండు కలిస్తేనే కదండి మరి మనకి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం లభిస్తుంది, ఏమంటారు? అండ్ ఇంకా మరి మీ అందరి కోసం మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. సంగీత సాహిత్య సమలంకృతే అంటూ స్వాతి కిరణం ఈ చిత్రం నుంచి. అండ్ వింటూ ఉండండి. ఇలాగే మరి మనమైతే మాట్లాడుకుందాం మరి యోగా అండ్ మ్యూజిక్ ఎలా కనెక్టెడ్ ఉన్నాయా అనే విషయం గురించి.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: Red Bharti FM 101.3.
1: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైనంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా? ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఎనీవేస్ మరి సంగీతానికి యోగాకి ఏంటబ్బా కనెక్షన్ అనేటువంటి విషయం గురించి మనం అయితే తెలుసుకుంటున్నాం కదా. సో యోగా మన శరీరం మనసును శ్వాసను ఒకే దారిలో నడిపించేటువంటి సాధన, అలాగే సంగీతం మన భావోద్వేగాలను సమతుల్యం చేసి మనసుకు ప్రశాంతతను అందించేటువంటి ఒక కళ. అందుకే భారతీయ సంస్కృతిలో యోగా, ధ్యానం, సంగీతం ఎప్పటి నుంచో ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. యోగాలో మనం శ్వాస పైన దృష్టి పెడతాం కదండి, అయితే సంగీతంలో మనం లయ పైన దృష్టి పెడతాం. శ్వాసకు లయ కలిసినప్పుడు మనసు ప్రశాంతంగా మారుతుంది. అందుకే యోగా సాధన సమయంలో కూడా మృదువైనటువంటి సంగీతం, అలాగే వేద మంత్రాలు, ఓంకార నాదాలు ఇలాగ ప్రకృతి ధ్వనులను వినిపిస్తాయి. అలాగే సంగీతంలో ప్రతి స్వరం మనలోని భావాలను తాగుతుంది. యోగాలో కూడా ప్రతి ఆసనం మన శరీరాన్ని చైతన్యవంతం చేస్తుంది. సో ఒకటి మనసును, రెండవది శరీరానికి, ఇలా రెండింటికి వ్యాయామం అవుతుంది మనకు యోగా అండ్ సంగీతం ద్వారా. అండ్ ఇంకా మరిన్ని విషయాలు మాట్లాడుకునే ముందు మరొక లవ్లీ ట్రాక్ అయితే వినేద్దాం ఫ్రమ్ ద మూవీ శృతిలయర్ నుంచి. ఇన్నిరాసులయునికి ఇంత చిలువ పురాసి అంటూ మరి ఈ పాట అయితే మీ అందరి కోసం వచ్చేస్తుంది అండ్ వింటూ

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కోల్కతాలో దేశీయంగా నిర్మించిన 3 భారతీయ నౌకాదళ ప్లాట్ఫామ్లను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు. యోగా శారీరక వ్యాయామం మాత్రమే కాదని మానవ స్ఫూర్తికి వ్యక్తీకరణ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నీట్ యూజీ పునఃపరీక్ష ఈరోజు దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య జరుగుతుంది. త్రికోణపు ఏ క్రికెట్ సిరీస్ ఫైనల్లో భారత శ్రీలంక జట్లు ఈరోజు శ్రీలంకలోని డంబుల్లలో తలపడుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన 3 భారతీయ నౌకాదళ నౌకలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఐఎన్ఎస్ దునగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రయ్యలను ఈరోజు నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. నౌకా నిర్మాణ రంగంలో భారత్ ఒక కొత్త దార్శనికతో ముందుకు సాగడం ప్రారంభించిందని అన్నారు. నావికా దళానికి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో రూపొందించిన గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ నిర్మించిన ఈ నౌకలు పోరాట కార్యకలాపాలు, హైడ్రోగ్రాఫిక్ సర్వే, జలాంతర్గామి నిరోధక యుద్ద సామర్థ్యాలను బలోపేతం చేయడానికి ఉద్దేశించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇటీవలి సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం అనేక విధానపరమైన సంస్కరణలు చేపట్టిందన్నారు. దేశీయ నిర్మాణ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ప్రధానమంత్రి గుర్తు చేశారు. నౌకల నిర్మాణం, నౌకల మరమ్మత్తు, మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఆపరేషన్స్ లను ఒక ప్రధాన జాతీయ మిషన్ లో భాగంగా పరిగణిస్తున్నట్టు ఆయన తెలియజేశారు.
1: భారత్ ఆజ్ అప్నే పూరే మారిటైమ్ ఎకోసిస్టమ్ కో సశక్త బనా రహా హై, ఇస్లియే ఆజ్ భారత్ అప్నే బందర్గాహో కా ఆధునికరణ కర్ రహా హై, నయీ క్షమతా తయార్ కర్ రహా హై, నయీ కనెక్టివిటీ బనా రహా హై, నదీ జల్ మార్గో కా విస్తార్ కర్ రహా హై, మల్టీ మోడల్ లాజిస్టిక్ నెట్వర్క్ వికసిత్ కర్ రహా హై, సాగర్ మాలా జైసే అభియాన్ ఇసీ వ్యాపక సోచ్ కా హిస్సా హై.
0: ఈ యుద్ద నౌకలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టడం భారత భవిష్యత్తుకు సంకేతమన్నారు. రాబోయే సంవత్సరాల్లో భారత్ సముద్ర రంగంలో లక్షలాది కొత్త ఉద్యోగాలను సృష్టించే సామర్థ్యాన్ని కలిగి ఉందని, ప్రభుత్వం అభివృద్ది చెందిన భారత్ కు దీన్ని చోదక శక్తిగా భావిస్తోందని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. దేశంలో రక్షణ రంగం ఉత్పత్తి వేగంగా వృద్ది చెందడమే కాకుండా రక్షణ ఎగుమతులు కూడా మునుపెన్నడు లేని వేగంతో పెరిగాయని ప్రధానమంత్రి చెప్పారు. 2014 వరకు భారతదేశం దాదాపు 700 కోట్ల రూపాయల విలువైన రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేయగా ఈరోజు ఆ సంఖ్య దాదాపు

0: మేరకు 40,000 కోట్ల రూపాయలకు పెరిగిందని ఆయన గుర్తు చేశారు.
1: 2014 తక్ దేశ్ కా కుల్ డిఫెన్స్ ప్రొడక్షన్ 40,000 కరోడ్ రూపాయే కే ఆస్పాస్ థా. ఆజ్ యహ్ బఢ్కర్ లగ్భగ్ 1,80,000 కరోడ్ రూపాయే తక్ పహుంచ్ గయా హై. ఔర్ సాథియో, ఏక్ తరఫ్ దేశ్ మే రక్షా ఉత్పాదన్ తేజీ సే బఢా హై, దూసరీ తరఫ్ హమారా డిఫెన్స్ ఎక్స్పోర్ట్ అభూతపూర్వ గతి సే బఢ్ రహా హై.
0: ప్రాజెక్ట్ 17A కింద నిర్మించిన ఐఎన్ఎస్ దూనగిరి స్టెల్త్ ఫ్రిగేట్ నౌక బ్రహ్మోస్ కృషిపణులు మధ్యశ్రేణి వైమానిక రక్షణ వ్యవస్థలతో సన్నద్దమైంది. ఐఎన్ఎస్ సంశోధక్ తీర ప్రాంతంలో లోతైన నీటి హైడ్రోగ్రఫిక్ కార్యకలాపాల కోసం రూపొందించిన ఒక సర్వే నౌక కాగా, ఐఎన్ఎస్ అగ్రయ్ అనేది తీర ప్రాంత రక్షణ కోసం టార్పెడోలు, రాకెట్ లాంచర్లు, సోనార్ వ్యవస్థలతో కూడిన జలాంతర్గామి నిరోధక యుద్ధ నౌక. ఈ నౌకల్లో 75% పైగా స్వదేశీ పరికరాలను ఉపయోగించారని, దీని నిర్మాణంలో 200 పైగా సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు భాగస్వాములయ్యాయని, ఇది భారత దేశీయ నౌక నిర్మాణ పరిశ్రమ వృద్ధిని తెలియజేస్తుందని భారత నౌకాదళం పేర్కొంది. ఈరోజు భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో జరుపుకుంటున్నారు. ఆరోగ్యకరమైన, చురుకైన, గౌరవప్రదమైన వృద్ధాప్యం కోసం యోగాను జీవితకాల సాధనగా అలవర్చుకోవడంలోని ప్రాముఖ్యతను ఈ ఇతివృత్తం తెలియజేస్తుంది. కోల్కతాలోని రెడ్ రోడ్ నుండి దేశవ్యాప్తంగా జరుగుతున్న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం వహించారు. అక్కడ ఈ ఉదయం యోగా సాధనలో వేలాది మంది ప్రజలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జూన్ 21 భూమిపై కొన్ని ప్రాంతాల్లో అత్యంత సుదీర్ఘమైన పగటి సమయం గల రోజని, యోగా వల్ల అది ఇప్పుడు అతిపెద్ద సామాజిక పండుగ దినంగా మారిందని ఆయన అన్నారు. యోగాను నిర్దిష్ట సందర్భాలకే పరిమితం చేయకూడదని, దాన్ని మన జీవితాల్లో ఒక భాగం చేసుకోవాలని కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా కోరారు. భారత నాగరికత ప్రారంభంతోనే మొదలైందని విశ్వసించే యోగా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సంక్షేమానికి సంబంధించిన ఒక శాశ్వతమైన సాధన అని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణ అన్నారు. యోగా గురించి ఒక వ్యాసంలో తన ఆలోచనలు పంచుకుంటూ, యోగా భారత్ ఆధ్యాత్మిక వివేకంలో పాతుకుపోయి శరీరాన్ని, మనస్సును, ఆత్మను ఏకం చేసే ఒక పురాతనమైన క్రమశిక్షణ అని ఉపరాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేషనల్ ఎలిజిబిలిటీ కమెంట్రన్స్ టెస్ట్ నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ ఈవేళ జరుగుతుంది. దేశంలో 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో 2,79,000 మందికి పైగా అభ్యర్థుల కోసం ఈ పునః పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షను ఇంగ్లీష్, 12 భారతీయ భాషల్లో నిర్వహిస్తారు. పరీక్షకు ముందస్తుగా జామర్లు, సీసీటీవీలు, ఫ్రిస్కింగ్ సిబ్బంది, బయోమెట్రిక్స్ వంటి అన్ని వ్యవస్థలను సరిచూసుకోవడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిన్న దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించింది. పరీక్షను సజావుగా, నిష్పక్షపాతంగా, పారదర్శకమైన రీతిలో నిర్వహించేందుకు తాము పూర్తిగా సిద్దంగా ఉన్నామని ఎన్టీఏ తెలియజేసింది. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు జరుగుతుంది. జాతీయ భద్రతా సలహాదారుల బ్రిక్స్ సమావేశం రేపటి నుంచి 2 రోజుల పాటు మన దేశంలో జరుగుతుంది. ఈ సమావేశానికి మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అధ్యక్షత వహిస్తారు. సమావేశంలో భాగంగా బ్రిక్స్ సభ్య దేశాల జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధి బృందాల అధిపతులు ప్రపంచం నేడు ఎదుర్కొంటున్న సంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంపై తమ అభిప్రాయాలను పంచుకుంటారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవ్ బలిరాం హెడ్గే వారి వర్ధంతి సందర్బంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ హెడ్గే వారిని ఒక సోషల్ మీడియా పోస్టులో స్మరించుకుంటూ, ఆయన ఆర్ఎస్ఎస్ ను స్థాపించారని, ప్రజల్లో దేశమే ప్రథమ అనే భావనను, సాంస్కృతిక జాతీయవాదాన్ని విస్తరింపచేశారని కొనియాడారు. డాక్టర్ హెడ్గే వారు సురక్షితమైన, సుసంపన్నమైన, అగ్రగామి దేశాన్ని ఊహించారని, అంటరానితనం లేని, ఆత్మవిశ్వాసం, స్వదేశీ ఆదర్శాలతో కూడిన ఒక వ్యవస్థీకృత సమాజాన్ని నిర్మించడానికి హెడ్గే వారు కృషి చేశారని అమిత్ షా పేర్కొన్నారు. అమెరికా ఉపాధ్యకుడు జేడీ వాన్స్ స్విట్జర్లాండ్ చేరుకున్నారు. స్విట్జర్లాండ్లో పర్యటన కోసం బయలుదేరే ముందు ఇరాన్తో చర్చలు జరిగే పద్దతిని అమెరికా ఏర్పాటు చేస్తుందని, పరమాణు అంశాలపై పురోగతి సాధించే అవకాశం ఉందని చెప్పారు. కాగా ఇరాన్ నుంచి ఒక ప్రతినిధి బృందం కూడా స్విట్జర్లాండ్కి చేరుకుంది. అయితే లెబనాన్ కు సంబంధించిన అంశాన్ని మొదట పరిష్కరించకుండా చర్చలు ముందుకు సాగవని ఇరాన్ ప్రతినిధి బృందం హెచ్చరించింది. లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడుల కారణంగా తాము హోర్ముజ్ జలసంధిని మూసివేసినట్లు ఇరాన్ ప్రకటించిన కొన్ని గంటల తర్వాత పోరాటం ఆగకపోతే సాధించేది చాలా తక్కువని ఇరాన్ హెచ్చరించింది. దీనికి ప్రతిస్పందనగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 60 రోజుల్లోగా ఇరాన్తో తుది ఒప్పందం కుదరకపోతే కీలకమైన ఆ జలమార్గంలో అమెరికన్ టోల్ విధిస్తామని కొత్త ముప్పును తెరపైకి తీసుకొచ్చారు. ఈరోజు పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే గురువారం వరకు అస్సాం, మేఘాలయాన్ని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. మంగళవారం వరకు బీహార్, ఒడిశా, కర్ణాటక తీర ప్రాంతం, తమిళనాడు, పుదుచ్చేరి, రాయలసీమ, కరైకల్, కేరళ, మాహే ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. 3 దేశాల ఏ జట్టు క్రికెట్ సిరీస్ లో భాగంగా ఈరోజు భారత్, శ్రీలంక జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. రంగిరి డంబులా అంతర్జాతీయ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. శ్రీలంక ఏ జట్టు టాస్ గెలిచి ముందు బౌలింగ్ చేయాలని నిర్ణయించింది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కోల్కతాలో దేశీయంగా నిర్మించిన 3 భారతీయ నౌకాదళ ప్లాట్ఫామ్లను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు. యోగా శారీరక వ్యాయామం మాత్రమే కాదని మానవ స్ఫూర్తికి వ్యక్తీకరణ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నీట్ యూజీ పునః పరీక్ష ఈరోజు దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య జరుగుతుంది. త్రికోణపీయ క్రికెట్ సిరీస్ ఫైనల్లో భారత, శ్రీలంక జట్లు ఈరోజు శ్రీలంకలోని డంబులాలో తలపడుతున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఎస్, మీకు తెలిసే ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం. అలాగే మనం మాట్లాడుకుంటున్నాం సంగీతానికి యోగాకి ఉన్నటువంటి కనెక్షన్ గురించి అనమాట. సో మరి ఇంటర్నేషనల్ యోగా డేనే కాదు, ఈరోజు వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా కూడా అనమాట. అండ్ ఇంకొకటి కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మన శరీరంలో ముఖ్యంగా 7 చక్రాలు ఉంటాయి, కుండలిని చక్రాస్ అంటాయి కదా. సో వాటిని అలా ఉంటాయని యోగా చెప్తుంది. అండ్ సంగీతంలో కూడా 7 స్వరాలు అంటే 7 స్వరాలు ఉన్నాయన్నమాట. అంటే మన శరీరంలోని 7 చక్రాల ఫ్రీక్వెన్సీతో ఈ స్వరాలు కనెక్ట్ అయి ఉంటాయంట. అంటే షడ్జమం సా ఇది పాడినప్పుడు మూలాధార చక్రంపై ప్రభావం చూపుతుంది. ఇలాగా నిర్దిష్టమైన రాగాలను ఆలపించినప్పుడు లేదా విన్నప్పుడు ఆయా చక్రాలు యాక్టివేట్ అయ్యి శారీరక రుగ్మతలు ఏవైనా ఉంటే అవి నయమవుతాయట. సో దీన్నే రాగా థెరపీ అంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే యోగా అంటే మనం కేవలం శరీరం మాత్రమే కదిలించడం కాదు, దాంతో శ్వాసను అనుసంధానం చేయడం కదండి. సంగీతం కూడా అలాగే శబ్దాలను కాలంతో అంటే తాళం లయతో అనుసంధానం చేయడం. అండ్ ఒక గాయకుడు పాడుతున్నప్పుడు అతనికి తెలియకుండానే ఖచ్చితంగా కుంభక ప్రాణాయామం అంటారు, అంటే శ్వాసను నియంత్రించడం అనేది జరుగుతుందన్నమాట. అందుకే సంగీత సాధన చేసేవారికి ఊపిరితిత్తుల సామర్థ్యం ఆయుష్ పెరుగుతుందని యోగ శాస్త్రం చెబుతుంది. అండ్ ఇంకా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను. అండ్ మీరు కూడా వింటూ ఉండండి. అండ్ ఇప్పుడు ఇది మీ అందరి కోసం మరొక అద్భుతమైన పాట అయితే వచ్చేస్తుంది. ఎస్పి బాలు గారి వాయిస్ లో సిరివెన్నెల సీతారామ గారి శాస్త్రి గారు లిరిక్స్ అందించినటువంటి మనసులో మాట ఈ చిత్రం నుంచి.
1: కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నర శార్దూలా కర్తవ్యం.

ఎస్, మీకు తెలుసాలో యోగా అండ్ మ్యూజిక్ ఎలా కనెక్టెడ్ అనే విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. యోగాలో చేసేటువంటి ప్రాణాయామం, భ్రామరి ప్రాణాయామం, సో ఇవన్నీ చేస్తున్నప్పుడు శరీరంలో వేగస్ నర్వ్ అని ఉంటుందన్నమాట. సో అది ఉత్తేజితం అవుతుంది. ఇది గుండె వేగాన్ని తగ్గించి ఒత్తిడిని దూరం చేస్తుంది. అలాగే మనం శాస్త్రీయ సంగీతాన్ని విన్నప్పుడు లేదా మంత్రోచ్చారణ చేసినప్పుడు అది కూడా మన మెదడులో ఉన్నటువంటి ఆల్ఫా అండ్ థీటా బ్రెయిన్ వేవ్స్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది మెదడును అత్యంత లోతైన ధ్యాన స్థితిలోకి, అంటే ఒక మంచి మెడిటేటివ్ స్టేట్లోకి తీసుకువెళ్తుంది అనమాట. అండ్ మరి సరిగ్గా చెప్పాలంటే మన శరీరాన్ని, మనస్సును ఒక క్రమశిక్షణలో ఉంచేందుకు యోగా ఎంత అవసరమో, అలాగే మనసుకు అమృతం పంచిపెట్టేటువంటి సంగీతం కూడా అంతే అవసరం. అండ్ మన నాదయోగ సంస్కృతి చెప్పినట్టు శృతి లయలతో కూడినటువంటి సంగీతం, అలాగే శ్వాసపై ధ్యాస పెట్టే యోగా, ఈ రెండింటి కలయికే సంపూర్ణ ఆరోగ్యం. కాబట్టి ఇవాళ్టి నుంచి మన దైనందిన జీవితంలో నిరంతరం యోగా సాధనను ఎలా ఇంక్లూడ్ చేసుకోవాలి అనుకుంటున్నామో, అలాగే మన మనసుకు హాయినిచ్చేటువంటి మంచి సంగీతాన్ని కూడా భాగం చేసుకుందాం. సో ఇలా చేయడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది, శారీరక దృఢత్వం సొంతం చేసుకోవచ్చు. ఏమంటారు? ఓకే కదా మరి. అండ్ మరి ఇప్పుడైతే మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ ఎగిరే పౌరమ్మ. వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ఐఎన్ఎస్ దుణగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రై అనే మూడు యుద్ద నౌకలను ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు జాతికి అంకితం చేశారు. అత్యాధునిక దేశీయ పరిజ్ఞానంతో తయారు చేసిన వీటిని కోల్కతాలోని శ్యామాప్రసాద్ ముఖర్జీ పోర్టులో ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, రక్షణ రంగంలో స్వావలంబన కోసం భారత్ చేస్తున్న కృషికి ఈ నౌకలు నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు. అంతకుముందు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కోల్కతాలోని రెడ్ రోడ్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. 35,000 మందితో కలిసి కామన్ యోగా ప్రోటోకాల్ను అభ్యసించారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ సమక్షంలో పలువురు యోగాసనాలు సాధన చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు పాల్గొన్నారు. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు వృత్తిపరమైన సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి యోగా సాధన ఎంతో అవసరమని విజయవాడ రైల్వే డివిజన్ మేనేజర్ మోహిత్ సోనాకి అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రైల్వే ఫంక్షన్ హాల్లో థీమ్ యోగా కార్యక్రమంలో రైల్వే ఉద్యోగులతో కలిసి ఆయన యోగాసనాలు వేశారు. అనంతరం మోహిత్ సోనాకియా మాట్లాడుతూ, పెరుగుతున్న వృద్ధ జనాభా నేపథ్యంలో యోగా వంటి సులభమైన అందుబాటులో ఉండే సమగ్ర ఆరోగ్య పద్ధతులు భవిష్యత్ ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. రష్యా ఆర్థిక జీవనాడి అయిన చమురు క్షేత్రాలపై ఉక్రెయిన్ గురిపెట్టింది. తాజాగా రష్యా లోపలికి దాదాపు 2,000 కిలోమీటర్లు చొచ్చుకు వెళ్లి మరీ ఉరల్ ప్రాంతంలోని ట్యూమెన్ చమురు క్షేత్రాన్ని ధ్వంసం చేసింది. ఇందుకోసం దీర్ఘశ్రేణి డ్రోన్లను వాడింది. ఇటీవల కాలంలో రష్యా చమురు క్షేత్రాలను ఉక్రెయిన్ ధ్వంసం చేస్తోంది. గత వారం మాస్కోలోని రిఫైనరీపై 2 భారీగా దాడి చేసింది. ఈ వరుస దాడులతో రష్యాలోని పలు ప్రాంతాల్లో చమురు కొరత ఏర్పడింది. పెట్రోల్ ధరలు కూడా పెరిగాయి. విజయవాడకు చెందిన సాయికృష్ణ అదృశ్యం కేసులో రాష్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విచారణకు ప్రత్యేక సిట్ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సిట్ చీఫ్గా ఐజీ రవిప్రకాష్, సభ్యులుగా పశ్చిమ గోదావరి అల్లూరి సీతారామరాజు, బాపట్ల

జిల్లాల అదనపు ఎస్పీలను ప్రభుత్వం నియమించింది. నీట్ యూజీ పునఃపరీక్ష నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ విద్యార్థులకు పలు సూచనలు చేసింది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డు, గుర్తింపు కార్డు, రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోలను వెంట తీసుకురావాలని సూచించింది. మధ్యాహ్నం 1:30 వరకు విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారని, ఈ సమయం దాటితే ఏ అభ్యర్థిని లోపలికి అనుమతించబోరని పేర్కొంది. శ్రీలంక ఏ జట్టుతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో భారతీయ ఓపెనర్ సూర్యవంశీ చెలరేగి ఆడాడు. కేవలం 11 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసి లిస్ట్ ఏ క్రికెట్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు సాధించాడు. కేవలం 29 బంతుల్లో 324 స్ట్రైక్ రేటుతో 94 పరుగులు చేసి అవుటయ్యాడు. ప్రస్తుతం భారతీయ జట్టు 39.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 283 పరుగులు చేసింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వినవచ్చు.

1 గంట 7 నిమిషాలు అయితే అయిపోయింది మన స్టూడియోస్లో టైం. అండ్ మరి మనమైతే ఎంటర్ అయిపోయాము ధీరా ప్రోగ్రాంలోకి. మరి ఈరోజు ధీరా ప్రోగ్రాంలో మనమైతే ఒక మంచి విషయం గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట. అదేంటి అంటే మహిళల శారీరక మానసిక

ఆరోగ్యానికి యోగా అనేది ఒక అద్భుతమైనటువంటి వరం. సో ఎన్నో ఆరోగ్య పత్రికల విశ్లేషణ ప్రకారం స్త్రీల జీవితంలో ఎదురయ్యేటువంటి ఎన్నో మార్పులు, అంటే హార్మోన్స్ చేంజెస్ కావచ్చు, ఒత్తిడి కావచ్చు, లేదా పునరుత్పత్తి సమస్యలు కావచ్చు, వీటన్నింటికి కూడా యోగాలో లోతైన పరిష్కారం అందిస్తుందన్నమాట. అండ్ అసలు యోగా ఎస్పెషల్లీ లేడీస్కి ఎలా ఉపయోగపడుతుందో అనేది ఈరోజైతే మనం తెలుసుకుందాం మన ధీరా ప్రోగ్రాంలో. అండ్ యోగా ఫర్ ఉమెన్ అనగానే ఫస్ట్ అసలు ఉమెన్స్కి ఉండేటువంటి ప్రాబ్లమ్స్లో మనకి గుర్తొచ్చేది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అన్నమాట. స్త్రీల జీవితంలో పీరియడ్స్, గర్భధారణ, మెనోపాజ్ ఇట్లాంటి ఎన్నో దశల్లో హార్మోన్స్ అనేవి నిరంతరం మారుతూ ఉంటాయి. అండ్ సపోజ్ పీసీఓడి కానివ్వండి, పీసీఓస్, సో వీటికి ఏంటి అంటే నిరంతరం యోగా సాధన వల్ల ఎండోక్రైన్ గ్రంథులు సరిగ్గా పనిచేసి హార్మోనల్ బ్యాలెన్స్ మెరుగుపడుతుంది. అండ్ ఇలాంటివి అంటే పీసీఓఎస్, పీసీఓడి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వారికి ముఖ్యంగా ధనురాసనం, భుజంగాసనం ఇలాంటివి అండాశయాలు అంటే ఓవరీస్ పనితీరును మెరుగుపరుస్తాయన్నమాట. అలాగే కొంతమంది థైరాయిడ్ ప్రాబ్లమ్స్తో కూడా బాధపడుతుంటారు కదా, సో వీరికి సర్వాంగాసనం అలాగే మత్యాసనం ఇలాంటి ఆసనాలు ఈ థైరాయిడ్ గ్రంథిని ఉత్తేజపరిచి మహిళల్లో వచ్చేటువంటి థైరాయిడ్ సమస్యలను కంట్రోల్ చేస్తుంది. అండ్ ఈ యోగాసనాలు మహిళలకు కేవలం శారీరక దృఢత్వాన్ని మాత్రమే కాదండి, ఫ్లెక్సిబిలిటీ, మానసిక ప్రశాంతత ఇవ్వడంలో కూడా సహాయపడతాయి. అండ్ మరి ఇలాగా అంటే ఎలాంటి పోజెస్ బెస్ట్, యోగా పోజెస్ ఆడవారికి ఉపయోగపడేటువంటి కొన్ని ఆసనాల గురించి కూడా మనం అయితే తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మన ధీరా ప్రోగ్రాంలో. మరొక బ్యూటిఫుల్ ట్రాక్ అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ శుభాకాంక్షలు, చిత్రకారి వాయిస్లో సామవేదం షణ్ముఖ శర్మ గారు లిరిక్స్ అందించినటువంటి చక్కటి పాట అయితే మీ అందరి కోసం వచ్చేస్తుంది. మరి వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు: మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక సమతుల్యతకు యోగా దోహదపడుతుందని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో రాష్టం సర్వతోముఖాభివృద్ది సాధిస్తుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. రాష్ట్రంలో అరుదైన వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉచిత వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక విధానాన్ని రూపొందించనున్నట్లు మంత్రి వై సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా నీట్ యూజీ 2026 పునః పరీక్ష మరికాసపెట్లో జరగనుంది. వార్తల వివరాలు: మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక సమతుల్యతకు యోగా దోహదపడుతుందని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడ లోక్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, గత 12 ఏళ్లుగా వికాస్ బి విశ్వాస్ బి అనే మంత్రంతో సాంస్కృతిక పునర్జీవనంలో నూతన అధ్యాయం ప్రారంభమైందని పేర్కొన్నారు. యోగా కేవలం వ్యాయామం కాదని, అది ఒక జీవన విధానమని గవర్నర్ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఘనంగా నిర్వహించిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల పాలన విజయోత్సవ సభలో కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా రాష్టం సర్వతోముఖాభివృద్ది సాధిస్తుందని పేర్కొన్నారు. అభివృద్ది, సంక్షేమం అమలు చేస్తూ అర్హత కలిగిన ప్రతి పేదవాడికి ప్రభుత్వ పథకాలు చేరవేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని కేంద్ర మంత్రి వివరించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఈరోజు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలో డచ్ భవన్ వద్ద జరిగిన కార్యక్రమాన్ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డితో కలిసి ప్రారంభించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన సూర్య నమస్కారాల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే దక్షిణ కోస్తా రైల్వే విజయవాడ డివిజన్ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా దినోత్సవంలో డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాకియాతో పాటు రైల్వే ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పాల్గొని యోగా ప్రాధాన్యతను వివరించారు.
1: యోగా అనేది మన ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాల్లో భారతదేశంలో భాగస్వామ్యం. ఈ సంవత్సరం థీమ్ కూడా వచ్చేసి వృద్ధుల ఆరోగ్యంగా ఉండాలి, దాని మీద థీమ్ ఇవ్వడం కూడా జరిగింది.

0: ప్రధానమంత్రి మోడీ గారు అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ దేశాలకు పరిచయం జరిగింది. అప్పటి నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. ఈ విధంగా యోగా అనేది మన ఆరోగ్యానికి, మనసు ప్రశాంతతకి, ప్రతి ఒక్కరు కూడా అనునిత్యం ప్రతిదినం కూడా యోగాని ప్రాక్టీస్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవడం సంతోషంగా ఉందని తెలియజేస్తున్నాను.
1: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు జరిగాయి. కృష్ణా జిల్లా ఉయ్యూరులో నిర్వహించిన జిల్లా స్థాయి యోగాంధ్ర కార్యక్రమాన్ని కలెక్టర్ డీకే బాలాజీ, స్థానిక శాసనసభ్యులు బోడే ప్రసాద్ ప్రారంభించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని బాలయోగి స్టేడియంలో జరిగిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పాల్గొని యోగా వల్ల ఆరోగ్యం, ఏకాగ్రత, ఉత్పాదకత పెరుగుతాయని తెలిపారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో జరిగిన కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొని ప్రజలతో కలిసి యోగాసనాలు వేశారు. యోగా శారీరక, మానసిక ఆరోగ్యానికి ఉత్తమ మార్గమని పేర్కొన్నారు. నెల్లూరులోని గాంధీపార్కులో జరిగిన కార్యక్రమంలో పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
2: అంతర్జాతీయ యోగా దినోత్సవం 190 దేశాలు ఈ రోజు చేస్తున్నారు. మన భారత సంస్కృతిలో వచ్చింది ఇది. ఈ రోజు ప్రపంచంలో 190 దేశాలకు దీన్ని ఇంట్రొడ్యూస్ చేసామంటే మనం అంత గర్వించదగ్గది. యోగా చేయటం వల్ల అటు మానసిక, శారీరక ఆరోగ్యం రెండు బాగుపడతాయి అనేది ఇది ప్రూవ్ చేయబడ్డది. ఈ విధంగా మన దేశం డెవలప్ కావాలంటే ఖచ్చితంగా మనందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ యోగా ఏదైతే మన భారత సంస్కృతిలో ఉందో దాన్ని మనం అందరం పాటించాలనే ఉద్దేశంతో ఈ యొక్క అంతర్జాతీయ యోగా డే పెట్టారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్టంలో అరుదైన వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉచిత వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక విధానాన్ని రూపొందించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం రాష్ట స్థాయి రిజిస్ట్రీ ఏర్పాటు, వైద్యులకు ప్రత్యేక శిక్షణా కేంద్రాల ఏర్పాటు వంటి చర్యలతో ఈ ఏడాది చివరి నాటికి కొత్త పాలసీని అమలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్టంలో 3 రిఫరల్ కేంద్రాలు, 1 అత్యుత్తమ సేవా కేంద్రం ఏర్పాటు చేయాల్సి ఉందని, ఇందుకోసం విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ, కాకినాడ బోధనాస్పత్రులను పరిశీలిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అరుదైన వ్యాధుల జాతీయ విధానం కింద కేంద్ర ప్రభుత్వం 63 రకాల అరుదైన వ్యాధులను గుర్తించిందని, వివిధ రాష్టాల్లో అమలవుతున్న విధానాల ఫలితాలను కూడా అధ్యయనం చేసి రాష్టానికి అనువైన విధానాన్ని రూపొందిస్తామని ఆయన వెల్లడించారు. దేశవ్యాప్తంగా నీట్ యూజీ 2026 పునఃపరీక్ష మరి కాసేపట్లో జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు పరీక్ష నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా 22,79,000 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. 551 నగరాలతో పాటు విదేశాల్లోని 14 నగరాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అవకతవకలకు తావులు లేకుండా సీసీటీవీ నిఘా, జీపీఎస్ ట్రాకింగ్, ఆధార్ బయోమెట్రిక్ ధృవీకరణ వంటి ప్రత్యేక చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం 1:30 తర్వాత పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఉండదని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ స్పష్టం చేసింది. ట్రాఫిక్ వంటి కారణాలను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించింది. మాదక ద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా ఈగల్ విభాగం చేపడుతున్న చర్యల్లో భాగంగా కర్నూలు జిల్లా కే నాగులాపురంలోని కళాశాలలో డ్రగ్స్ వద్దు బ్రో పేరుతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈగల్ అధికారులు విద్యార్థులకు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక దుష్పరిణామాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాల రవాణా వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగా ఈగల్ విభాగం ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట వ్యాప్తంగా పాస్పోర్టు జారీ ప్రక్రియలో భాగంగా నిర్వహించే పోలీసు ధృవీకరణ ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించడంలో అత్యుత్తమ పనితీరు కనబర్చినందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసుకు వరుసగా 2 ఏడాది జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. పాస్పోర్టు సేవా దివాస్ 2026 సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన ప్రాంతీయ పాస్పోర్టు అధికారుల సదస్సులో ఆంధ్రప్రదేశ్ పోలీసుకు బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవార్డు ప్రదానం చేశారు. రాష్ట పోలీస్ తరపున ఇంటెలిజెన్స్ విభాగం ఎస్పీ ఏ రమాదేవి ఈ పురస్కారాన్ని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చేతుల మీదుగా అందుకున్నారు. తూర్పు విదర్భ, దక్షిణ ఛత్తీస్గఢ్ ప్రాంతాల మీదుగా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్టంలోని రాయలసీమ జిల్లాల్లో ఈరోజు ఒక

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ప్రజలు తమ స్వర సందేశాలను 1800011 7800 టోల్ ఫ్రీ నంబరుకు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక సమతుల్యతకు యోగా దోహదపడుతుందని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో రాష్టం సర్వతోముఖాభివృద్ది సాధిస్తోందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. రాష్టంలో అరుదైన వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉచిత వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక విధానాన్ని రూపొందించనున్నట్లు మంత్రి వై సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా నీట్ యూజీ 2026 పునః పరీక్ష మరికాసేపట్లో జరగనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ ధీరా ప్రోగ్రామ్ లో. మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా, సో మరి మహిళలు ఎదుర్కొనేటువంటి ప్రాబ్లమ్స్ లో యోగా ఎలా హెల్ప్ అవుతుంది అనేటువంటి విషయాన్ని గురించి

మలి సంధ్య వేళాయే, చలిగాలి వేణువాయే, నిదురమ్మా ఎటు పోతివే. మునిమాపు వేళాయే, కనుపాప నిన్ను కోరి, కొనుకమ్మ ఇటు చేరవి అంటూ. మరి చాలామంది మహిళల్లో ఇన్సోమ్నియా అంటే స్లీప్ ఇష్యూస్ అనేవి చాలా సాధారణమైన సమస్య అన్నమాట. మరి పొద్దున్న నుంచి రాత్రి వరకు అలుపెరగకుండా అలా పనులు చేస్తూ ఒక్కొక్కసారి ఆదమరిచి నిద్రపోతున్నట్టుగా అనిపిస్తున్నా వాళ్ళకి డిస్టర్బ్డ్ స్లీప్ అయితే ఉంటుందట. సో ఈ డిస్టర్బ్డ్ స్లీప్ వల్ల మహిళల్లో నిద్రలేమి సమస్యల వల్ల శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయట. వాటిలో హార్మోనల్ ఇష్యూస్, శారీరక నొప్పులు, మానసిక ఒత్తిడి ఇవన్నీ కూడా ఈ నిద్రతోనే ముడిపడి ఉన్నాయట.

అయితే మరి ఇలాంటి వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి అంటే, అండ్ కొంతమందికి మెన్స్ట్రల్ పెయిన్స్ ఉంటాయి, తర్వాత ప్రెగ్నెన్సీ రిప్రొడక్టివ్ హెల్త్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాటన్నిటి కూడా ఒక్కొక్క వాటికి ఒక్కొక్క పోజెస్, అంటే యోగా పోజెస్ అనేది చాలా యూస్ఫుల్ అవుతాయన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బటర్ఫ్లై పోజన్ చేస్తుంటారు, అలాగే బాలాసనం. సో ఇవి చేయడం వల్ల ఏంటంటే పెల్విక్ ఏరియాలో ఉండేటువంటి కండరాలు సడలి రక్త ప్రసరణ పెరుగుతుంది, అండ్ ఇది పీరియడ్ క్రాంప్స్ని తగ్గిస్తుంది. అండ్ చాలామందికి ఉండేటువంటి అపోహ ఏంటి అంటే మెన్స్ట్రల్ టైంలో యోగా చేయకూడదని. అయితే ఎక్కువగా చేయకూడదు, బట్ తేలికపాటి యోగా చేయడం వల్ల ఏంటి అంటే మైండ్ బాడీ రిలాక్స్ అవుతాయి. అలాగే యోగాలో కొన్ని ప్రత్యేక ఆసనాలు స్త్రీల గర్భాశయాన్ని, అంటే యూటరస్, పెల్విక్ ఫ్లోర్ కండరాలను ఎంతో బలోపేతం చేస్తుందన్నమాట. అలాగే గర్భిణుల నిపుణుల సమక్షంలో చేసేటువంటి ప్రెగ్నెన్సీ యోగా, సో ఇవి కూడా అంటే డాక్టర్స్ దగ్గర ఉండి చేపిస్తాను అనమాట. సో ఈ యోగా వల్ల ఏంటంటే వాళ్ళ శరీరం ఫ్లెక్సిబుల్గా మారి సుఖ ప్రసవం అవుతుంది. అండ్ ఇంకా చెప్పాలి అంటే 40 నుంచి 50 సంవత్సరాల వయసులో వచ్చేటువంటి మెనోపాజ్, సో ఈ దశ మహిళలకు శారీరకంగా మానసికంగా ఎంతో కష్టతరం అవుతుంది. మరి ఇలాంటి సమయంలో శరీరంలో వేడి ఆవిర్లు రావడం, ఇందాక చెప్పినట్టుగా నిద్రలేమి, ఆందోళన, వీటన్నిటినీ తగ్గించడంలో ప్రాణాయామం, ధ్యానం అద్భుతంగా పనిచేస్తాయి అన్నమాట. సో ఇవి మనస్సును ప్రశాంతపరిచి హోమియోస్టాసిక్ అనేటువంటి సో ఇలా కాపాడతాయి. అండ్ ఇంకా మరిన్ని విషయాలు అయితే నేను మీతో షేర్ చేస్తాను, అండ్ మీరు కూడా వింటూ ఉండండి. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ సింధు పోయిరవి.

మామమ్మ పద నిజ నిజ నిధ మగ్గ సరి మామ పాప దే.

ఈ స్థిర ప్రోగ్రాంలో మనమైతే ఉన్నాం. అండ్ అలాగే ఎక్కువగా ఉమెన్కి ఉపయోగపడేటువంటి యోగాసనాల గురించి అయితే మనం చెప్పుకోబోతున్నాం కదా, తెలుసుకుంటున్నాం కూడా. అండ్ 30 ఏళ్ళు దాటినటువంటి మహిళల్లో ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది తగ్గడం వల్ల ఎముకల సాంద్రత అంటే బోన్ డెన్సిటీ తగ్గి ఎముకలు బలహీనపడతాయి. సో దాన్ని ఆస్టియోపోరోసిస్ అని అంటారనమాట. అండ్ ఇట్లాంటి వాటికి వీరభద్రాసనం, త్రికోణాసనం వంటి వెయిట్ బేరింగ్ యోగాసనాలు ఎముకలను, కీళ్లను దృఢంగా ఉంచి వయసు పెరిగే కొద్దీ వచ్చేటువంటి కీళ్ల నొప్పులను దూరం చేస్తాయి. అండ్ అంతేకాకుండా యోగా చేయడం వల్ల నాడీ వ్యవస్థ అంటే నర్వస్ సిస్టమ్ అనేది రీబూట్ అవుతుంది. మెదడులో ఈ ఒత్తిడి హార్మోన్ ఏదైతే ఉందో అది దాన్ని కార్టిసోల్ అంటారనమాట. సో అవి తగ్గి హ్యాపీ హార్మోన్స్ అంటే ఎండార్ఫిన్స్ అనేవి విడుదలవుతాయి అన్నమాట. సో ఇవి డిప్రెషన్, యాంగ్జైటీలను తగ్గించి గాఢమైన నిద్రకు ఉపయోగపడతాయి. సో ఇలాగా ఇంటి బాధ్యతలు, ఉద్యోగ ఒత్తిడి వల్ల మహిళలు తరచుగా మానసిక అలసటకు గురవుతుంటారు. అండ్ చాలామంది ఉండేటువంటి అపోహ ఏంటి అంటే, అమ్మో యోగా చేస్తే మేము ఇంకా అలసిపోతాం అని చెప్పి. కానీ బాగా అంటే యోగా మీరు కంపల్సరీ డైలీ రొటీన్లో కనుక ఇంక్లూడ్ చేసుకుంటే అది మీ ఫిట్నెస్ లెవెల్స్ని పెంచుతుంది.

అంటే మీరు చేసేటువంటి పనులు ఏదైతే చేయగలుగుతారో వాటిని ఇంకా పెంచుతుంది. అండ్ మీరు ఇంకా యాక్టివ్గా వర్క్ చేసుకోవడానికి, సరైన నిద్రకి అండ్ మంచి న్యూట్రిషన్ తీసుకోవడానికి మిమ్మల్ని, అంటే మా యోగా చేసేటప్పుడు ఏంటంటే మన మైండ్ కూడా పాజిటివ్గా మారిపోతుంది కాబట్టి, ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి. సో ఏది నాకు అవసరం, ఎక్కడి వరకు ఆలోచించాలి, ఏది అవసరం, ఏది తినాలి, ఇలాగా మనల్ని మనం ఓవరాల్గా కంట్రోల్ చేసుకోగలుగుతాం అన్నమాట.

అండ్ ఇందాక నేను చెప్పినటువంటి ఆసనాలతో పాటు ట్రీ పోజ్ అంటే వృక్షాసనం కానివ్వండి, వీరభద్రాసనం, బ్రిడ్జ్ పోజ్, బటర్ఫ్లై పోజ్, క్యాట్ కో పోజ్, తర్వాత చైల్డ్ పోజ్, కోబ్రా పోజ్, మౌంటైన్ పోజ్, సో ఇవన్నీ కూడా ఒత్తిడిని తగ్గించి మీ కండరాలను బలపరుస్తాయి. అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి, అదేంటంటే మీ శరీర సామర్థ్యాన్ని మించి ఆసనాలు చేయడానికి అస్సలు ప్రయత్నించద్దు. ఎందుకంటే దానివల్ల మీకు ఏదైనా అంటే పెయిన్ కానీ డిస్కంఫర్ట్ కానీ ఏమైనా అనిపిస్తే వెంటనే ఆపేయండి. అంటే మీ బాడీ ఎక్కడ వరకు ఫ్లెక్సిబుల్ అవుతుందో అక్కడ వరకే చూసుకోండి. అండ్ అలాగే ఆరోగ్య సమస్యలు కనుక ఏమన్నా ఉంటే యోగా నిపుణుల సలహా అయితే తీసుకోండి. అండ్ ఏవో చూసాం కదా సోషల్ మీడియాలో, అవి చూసి అవన్నీ మనం చేసేయాలి అని చెప్పి మాత్రం ట్రై చేయకండి. ఎందుకంటే వాళ్ళు ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్తో అవి చేస్తుంటారు కాబట్టి. అండ్ మీరు కూడా స్టార్టింగ్ అంటే ఇప్పుడే కనుక యోగా చేయాలి, స్టార్ట్ చేయాలి అనుకుంటే కనుక సో బేసిక్ ఆసనస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఒక మంచి యోగా నిపుణుల సలహా తీసుకొని, సో ఎలా స్టార్ట్ చేయాలి లేదా డాక్టర్ సలహా తీసుకొని మెల్లిగా మీ డైలీ రొటీన్లో యోగాని ఇంక్లూడ్ చేసుకోండి. సో ఇలా ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల సో యంగ్ లేడీస్, సో మీరైతే ఇంకా యాక్టివ్గా ఎనర్జెటిక్గా మారుతారనమాట. ఇది ఇవాళ మన ధీరా ప్రోగ్రామ్. అండ్ ప్రతి మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ మేఘ సందేశం.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఎస్, వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు వన్ అండ్ ఆల్, అండ్ వెల్కమ్ టు సందడి సందడి ప్రోగ్రామ్. సో క్వశ్చన్ కోసం మీరందరూ అలా ఎదురు చూస్తున్నారని తెలుసు. సో మన లిజనర్స్ అయితే మెసేజెస్ పంపించేస్తున్నారు కూడా, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ. అండ్ మరి మీ గుడ్ ఆఫ్టర్నూన్ మెసేజ్తో పాటు మరి ఫస్ట్ క్వశ్చన్ అయితే రెడీగా ఉందన్నమాట. క్వశ్చన్ వినేసి ఆన్సర్ని కూడా కలిపి వాట్సాప్ చేసేయండి. మరి సో మరి మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, నాద బ్రహ్మ అనే బిరుదు ఎవరికి ప్రసిద్ధి? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను, నాద బ్రహ్మ అనేటువంటి బిరుదు ఎవరికి ప్రసిద్ధి? సో మరి మీకు కనుక ఆన్సర్ తెలిస్తే 0866248114 ఈ వాట్సాప్ నెంబర్కి అయితే

వాట్సప్ చేస్తూ అండ్ వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ ఎప్పుడైతే మీ అందరి కోసం అల్లుడు గారు ఈ చిత్రం నుంచి ఒక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది, కేజే యేసుదాస్ గారు పూర్ణచంద్ర గారి వాయిస్లో కేవీ మహాదేవన్ గారు మ్యూజిక్ అందించిన త్యాగరాజస్వామి కృతి.

పమగరిదని సమగరిదని సమ గమ పని బాబ నిజని బాపని నిజ తని ధని దబ బాపని నిని ధని దబమ బాబ ధని దబమ గమ పని బాబ బాబ నిజని పని సగ సగ గగ్గరి విద్ది సద సగరి ధని దబరి విద్ది సద సరి ధని దబమ గగ గమ పని సగ మమ గరి స పద ధిరవ నిని

ఈ సందడి సందడిలో మనమైతే ఉన్నాం. అండ్ ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, మరి నాద బ్రహ్మ అనేటువంటి బిరుదు ఎవరికి ప్రసిద్ధి అని. అండ్ చూసేద్దాం ఆన్సర్స్ అయితే వచ్చేసాయి అన్నమాట. శుభ మధ్యాహ్నం అందరికీ అంటూ నల్గొండ జిల్లా చందంపేట చిత్రియాల నుండి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన్, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్ పంపించారు. అండ్ అలాగే రాజేశ్వరి బాయ్ గారు ఆదురు నుంచి పంపించారు శుభ మధ్యాహ్నం. అండ్ అలాగే టీవీ సుబ్బారావు గారు అండ్ శ్రీదేవి గారు కాజా నుంచి. అండ్ అలాగే కార్యక్రమ సమర్పకులకు సహశ్రోతలకు నమస్తే అంటూ జరిపోతుల బుచ్చయ్య గారు అండ్ కుటుంబ సభ్యులు హన్మకొండ జిల్లా కాజీపేట తరాలపల్లి గ్రామం నుంచి పంపించారు. అండ్ అలాగే కేదార్ వీరేష్ గారు రాజుల నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే మండూరు మధుకుమార్, లక్ష్మీదేవి, వెంకటగిరి నుంచి పంపించారనమాట. సండే సందడికి స్వాగతం అన్నారు. మరి ఆన్సర్ ఎక్కడ? మంగళగిరి నుండి జయలక్ష్మి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. అలాగే శాంతినగర్ నుండి ఒకే ఒకడు గారు కరెక్ట్ ఆన్సర్, కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి రైట్ ఆన్సర్. అండ్ పాలెం పోలయ్య గారు అళ్ళగడ్డ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే కడప టీసీ నుంచి మానస్ కుమార్, శ్రీ లతాదేవి, మహంత్ పంపించారు ఆన్సర్. ఓకే, కన్సిడర్ చేస్తారు. ఓకే. అండ్ అలాగే ఎర్రమల్లి సీతా మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ అలాగే రెబ్బవరం విలేజ్ నుంచి అమీదా బేగం, రజియా ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే పొదుటూరు కడప జిల్లా నుంచి దస్తగిరి సంధ్య రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్. అండ్ అలాగే శ్యామల గారు. అలాగే రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కుసుమ గారు అంబటి నగర్ నుంచి. సో నెక్స్ట్ ఆ బిరుదు ఇంకెవరెవరికి ఇచ్చారని పంపించారు. ఓకే ఎనీవేస్. అలాగే కానో నుంచి తాతారావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే ఆదోని మండల్ హిసామా, సారీ, ఆదోని నుంచి పంపించారు రాజేష్ రెడ్డి గారు. ఓకే. అండ్ అలాగే బ్రహ్మమ్మ గారు ఖమ్మం నుంచి పంపించారు, కానీ కాదండి, కాజా నుంచి టీవీ సుబ్బారావు గారు అండ్ శ్రీదేవి పంపించారు. ఓకే, కరెక్ట్ ఆన్సర్. సులోచన గారు కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పొత్తూరు నుంచి స్పందన అండ్ కృష్ణ సంతోష్, సో వీరు కూడా పంపించారు ఆన్సర్. ఓకే, మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో తెలుసుకుందాం.

భారతీయ ఆధ్యాత్మిక సంగీత సాంప్రదాయాలలో నాదబ్రహ్మ అనేటువంటి పదాన్ని ప్రధానంగా విశ్వసృష్టికి కారణమైనటువంటి పరమాత్మ స్వరూపంగా భావిస్తారు. అండ్ నాదమే బ్రహ్మం, అంటే శబ్దమే దేవుడు అని అర్థం అన్నమాట. అయితే ఇది మన పురాణాల్లో సంగీత లోకంలో కొందరు ప్రముఖులను ఇలా నాదబ్రహ్మగా పిలుస్తారనమాట. అందులో ముఖ్యంగా మరి ఈరోజు వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా అడిగాను కాబట్టి సో అందరూ కూడా త్యాగరాజ స్వామి వారు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎందుకంటే కర్ణాటక సంగీత త్రిమూర్తుల్లో ఒకరైనటువంటి వాగ్గేయకారుడు త్యాగరాజు వీరిని భక్తిపూర్వకంగా నాదబ్రహ్మ అని పిలుస్తారు. అలాగే ఆయన సంగీతాన్ని భగవంతుడికి చేరుకునేటువంటి మోక్ష మార్గంగా భావించి ఉపాసన చేశారు కాబట్టి సో వారిని అలా పిలుస్తారు. అలాగే పరమశివుడు సకల నాదాలకు లయకు మూల కారకుడుగా భావిస్తారు కాబట్టి ఆయన డమరుక నాదం నుంచే అక్షరాలు స్వరాలు పుట్టాయని నమ్ముతారు కాబట్టి శివుడిని కూడా నాదబ్రహ్మ అంటారు. అలాగే విశ్వమంతా తిరుగుతూ వీణ వాయిస్తూ నారాయణ నామస్మరణ చేసేటువంటి దేవర్షి నారదుడిని కూడా నాదబ్రహ్మగా కీర్తిస్తారు. వీరితో పాటు మహారాష్ట్రలోని పుండరీపుర విఠలుడిని కూడా నాదబ్రహ్మ స్వరూపంగా భక్తులు కొలుస్తారు. సో ఈ ఆన్సర్స్ చెప్పినటువంటి ఆన్సర్స్లో ఏది పంపించినా కూడా సో మీదైతే కరెక్ట్ ఆన్సర్ అనమాట. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా రెడీగా ఉంది, ఏంటో తెలుసుకుందాం. కింగ్ ఆఫ్ ఆసనాస్ అని పిలువబడేటువంటి యోగాసనం ఏమిటి? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. కింగ్ ఆఫ్ ఆసనాస్గా పిలువబడేటువంటి యోగాసనం ఏమిటి? మరి మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866248814 ఈ వాట్సాప్ నెంబర్కి. మరొక లవ్లీ ట్రాక్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ సరిగమలు.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

ఎస్, మరి మన సందడే సందడిలో నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేశాను కదా, కింగ్ ఆఫ్ ఆసనాస్గా పిలువబడేటువంటి యోగాసనం ఏమిటి అని చెప్పి. అండ్ చూసేద్దాం మరి రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారు అంటే, కేదారి వీరేష్ గారు రాజోల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే మంగళగిరి నుండి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్. అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కనకారావు గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. రాకేష్ ముంబై నుంచి రైట్ ఆన్సర్. పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్. కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. తాడేపల్లి నుంచి నాగమణి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి రైట్ ఆన్సర్ అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వాసు గారు చనుబండ నుంచి, అలాగే హ్యాపీ ఫాదర్స్ డే అంటున్నారు. అండ్ హ్యాపీ యోగా డే, అలాగే వరల్డ్ మ్యూజిక్ డే కూడా అండి. అండ్ కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అలాగే సంహిత గాదిరాజు గారు హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజేష్ అంబిక ప్రేమ్ సాయి వరుణ్ ఆదాం సోలాపూర్ మహారాష్ట్ర నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజేష్ దొంతి గారు అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. అండ్ అలాగే పాలెం పోళ్ళయ్య గారు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్. కడప నుంచి మానస్ కుమార్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు ఆన్సర్ కాదండి. శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు ఓకే రైట్ ఆన్సర్. రెడ్డన్న గారు ఎన్జిఓ కాలనీ కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిగిలి వెంకటేష్ శ్యామల గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. కుసుమ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. భీమేశ్వరరావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. కడప జిల్లా ముదురూరు నుంచి అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే వరప్రసాద్ గౌడ్ రాజేశ్వరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు, కానీ ఆన్సర్ అయితే మళ్ళీ రిలీజ్ చేశారు. ఎందుకనో దేవసేన గారు తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా బోల్డ్ అని మెసేజ్లు అయితే ఉన్నాయన్నమాట, అవన్నీ కూడా చూసేద్దాం. మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం స్వరాభిషేకం ఈ చిత్రం నుంచి మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేసింది. మరి వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన మదిర. అనకాపల్లి జిల్లా బోయపాడు తీర ప్రాంతంలో చేపలు మృతి చెందినట్లు వచ్చిన సమాచారంపై విచారణ చేపట్టి సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏపీ కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిని ఆదేశించారు. యోగా దినోత్సవం సందర్బంగా విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత పాల్గొన్నారు. ప్రపంచానికి యోగా ఒక వరం లాంటిదని మంత్రి పేర్కొన్నారు. శరీరానికి ఆరోగ్యాన్ని, మనసుకు ప్రశాంతతను అందించే అద్భుతమైన మార్గం యోగా. ప్రతి ఒక్కరూ యోగాను ఆచరించి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తూ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట ప్రజలందరికీ ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కాకినాడలో జరిగిన మన ఊరు మాటామంతి కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పోలీసులకు సూచనలు చేశారు. తప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను ప్రోత్సహించవద్దని, నిజమైన బాధితులకు న్యాయం జరిగేలా కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ అన్నారు. వేమూరు నియోజకవర్గంలోని కొల్లూరు, బట్టిప్రోలు మండలాలకు చెందిన 15 మంది లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన 13,77,542 రూపాయల విలువైన చెక్కులను శాసనసభ్యులు నక్క ఆనందబాబు ఈరోజు పంపిణీ చేశారు. భీమవరం మండలం కొమరాడ గ్రామంలో ఈరోజు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ మొదటి విడత పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భీమవరం నియోజకవర్గ ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు, రైతులు పాల్గొన్నారు. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్కు జాతీయ స్థాయిలో స్కోచ్ 2026 అవార్డు లభించింది. విపత్తు నిర్వహణ, వాతావరణ మార్పులను తట్టుకునేలా అమలు చేస్తున్న అర్బన్ స్మార్ట్ వాటర్ ప్లాంట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టుకు ఈ పురస్కారం లభించింది. నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లా ప్రజలు పాస్పోర్టు కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని, జిల్లా కేంద్రంలో పాస్పోర్టు సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బీ, అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పీ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తుల్లో తప్పులు సరిచేసుకునేందుకు సవరణ విండోను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు ఈ నెల 26 రాత్రి 11:59 వరకు తమ దరఖాస్తుల్లో అవసరమైన మార్పులు చేసుకోవచ్చు. ఏలూరుకు చెందిన భానుప్రకాష్ పంజాబ్లో జరిగిన నేషనల్ ఫెడరేషన్ కప్ 60 కిలోల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించారు. ఈ విజయంతో నవంబర్లో థాయిలాండ్లో జరగనున్న ఆసియా బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్కు భారత్ తరపున పాల్గొనేందుకు అర్హత సాధించారు. కాగా ఫుడ్ డెలివరీ ఉద్యోగం చేస్తూ ఇంతటి విజయం సాధించడం స్ఫూర్తిదాయకమని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్తాన్ బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో ఓటమి పాలైంది. దీంతో ఈ టోర్నీ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా పాకిస్తాన్ నిలిచింది. మరోవైపు ఆస్టేలియాతో జరిగిన మ్యాచ్లో పరాభవాన్ని చూసిన నెదర్లాండ్స్ జట్టు కూడా టోర్నీ నుంచి ఎలిమినేట్ అయింది. భారతీయ శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో భారత్ 9 వికెట్లు కోల్పోయి 377 పరుగులు చేసింది. 378 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక ప్రస్తుతం 6 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 45 పరుగులు చేసింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: హైరసు హైరసు హైరసు హైరసు హైరసు హైరసు.

ఎస్ ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ సందడే సందడి ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం. అండ్ క్వశ్చన్ అయితే అడిగాను కదా, కింగ్ ఆఫ్ ఆసనాస్ అని పిలువబడేటువంటి యోగా

ఏమిటి అని. అండ్ రైట్ ఆన్సర్స్ అయితే పంపించేశారనమాట ఇంకా కొంతమంది లిజనర్స్. చూసేద్దాం, పులిపాటి వెంకటేష్, సత్యవతి, లక్ష్మీకాంత్, రవళి, రామకృష్ణ, విహాన్ష్, విద్వాన్ మహబూబ్ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ నరేంద్రప్ప ఉడేవు మొలకల్ మూర్, ఓకే, కర్ణాటక నుంచి పంపించారనమాట. ఓకే, కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఎర్రమల్లి సీతా మహాలక్ష్మి గారు రైట్ ఆన్సర్ పంపించారు అమలాపురం నుంచి. అండ్ జాకిర్ హుస్సేన్ గారు గంజికుంట విలేజ్ అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కానూరు నుంచి తాతారావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ రాజారెడ్డి గారు పొద్దుటూరు కడప నుంచి, నాకు తెలియదు మేడం అంటున్నారు, నో ప్రాబ్లం, నేనైతే రివీల్ చేస్తాను. అండ్ నారాయణ రెడ్డి గారు నల్లపల్లి ముద్దునూరు కడప నుంచి పంపించారు. నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. సిరిగిరి హరికృష్ణ గారు నంద్యాల నుంచి రైట్ ఆన్సర్. అలాగే జరిపోతుల బుచ్చయ్య గారు తరాలపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే పొద్దుటూరు నుంచి స్పందన కృష్ణ సంతోష్ గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే మలంబి కర్నూలు బాలాజీ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దమ్మోజు వెంకటాచార్య గారు, వరలక్ష్మి, కృష్ణమ్మ చిత్రియాల నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే వరప్రసాద్ గౌడ్ రాజేశ్వరి గారు పంపించారు ఎర్రగూడూరు విలేజ్ నుంచి, నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే రెబ్బవరం నుంచి నాగుల్ మీరా అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు రైట్ ఆన్సర్. జాప భూమేశ్వర గారు భూలక్ష్మి వెల్లుల నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటో.

కింగ్ ఆఫ్ ఆసనాస్ అని శీర్షాసనాన్ని పిలుస్తారనమాట. సో శీర్షాసనాన్ని ఆసనాల రాజు, కింగ్ ఆఫ్ ఆసనాస్గా పిలుస్తారు. ఎందుకంటే ఈ ఆసనాల్లో తల కిందికి, కాళ్ళు పైకి పెట్టి, కేవలం తల చేతుల భాగాలపై మొత్తం శరీరాన్ని బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ దీన్ని ఎందుకు ఇలా అంటారు అంటే, మన రోజంతా నిలబడి లేకపోతే కూర్చొని ఉండడం వల్ల గుండె నుండి రక్తం గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా మెదడుకు చేరాల్సి వస్తుంది. కానీ శీర్షాసనం వేసినప్పుడు శరీరం తలకిందులు అవుతుంది కాబట్టి దీనివల్ల ఆక్సిజన్తో కూడినటువంటి స్వచ్ఛమైనటువంటి రక్తం నేరుగా అత్యంత వేగంగా మెదడు కణాలకు అందుతుందట. ఇది జ్ఞాపక శక్తిని, ఏకాగ్రతను విపరీతంగా పెంచుతుందంట. అలాగే మన శరీరంలోని హార్మోన్లన్నింటినీ కూడా కంట్రోల్ చేసేటువంటి మాస్టర్ గ్రంథి అయినటువంటి పిట్యూటరీ అండ్ అలాగే పారాపిట్యూటరీ అంటే పీనల్ గ్రంథులు, ఇవన్నీ కూడా మెదడులో ఉంటాయి కదా. సో ఈ శీర్షాసనం వేసినప్పుడు ఈ గ్రంథులు యాక్టివేట్ అవుతుందన్నమాట. ఒక రాజు ఎట్లయితే తన రాజ్యాన్ని పరిపాలిస్తాడో అలా ఈ ఆసనం ద్వారా మొత్తం హార్మోనల్ సిస్టమ్నే క్రమబద్ధీకరిస్తుందట. అండ్ అలాగే ఎవరైతే ఎక్కువగా ఇలా తలక్రిందులుగా ఉండేటువంటి ఈ ఆసనాన్ని చేస్తారో వాళ్ళకి చర్మంపై ముడతలు రావట, సహజంగా రేడియన్స్ గ్లో ఉంటుంది, జుట్టు రాలడం, చిన్న వయసులో జుట్టు తెల్లబడడం, ఇట్లాంటి సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయట. అండ్ సాధారణంగా మన గురుత్వాకర్షణ శక్తి వల్ల జీర్ణాశయం క్రింది భాగాలపై ఒత్తిడి పడుతుంది. అయితే శీర్షాసనం వేసినప్పుడు పేగుల్లో పేరుకుపోయినటువంటి వ్యర్థాలు సులభంగా కదులుతాయట. సో ఇలా కాన్స్టిపేషన్ సమస్యను దూరం చేసి జీర్ణశక్తిని కూడా అద్భుతంగా పెంచుతుందంట. అండ్ అంతేకాదండి, ఈ ఆసనం వేయడం వల్ల శారీరక బలం, అంటే శారీరక బలం అయితే ఉండాలి ఖచ్చితంగా. ఈ ఆసనం వేయాలంటే కంటిన్యూషన్ ప్రాక్టీస్ ఉండాలి. అండ్ మానసిక ఏకాగ్రత అంటే ఫోకస్ కూడా చాలా చాలా చాలా అవసరం అన్నమాట. అండ్ ఇది వెన్నుముకను, భుజాలను, పొట్ట కండరాలను బలోపేతం చేస్తుందట. సో అది మరి సంగతి. అయితే ఈ శీర్షాసనం కూడా అందరూ చేయడానికి లేదు. హై బీపీ ఉన్నవాళ్ళు, సర్వికల్ స్పాండ్లైటిస్, తర్వాత గ్లోకోమా, సో ఇలాంటి వాళ్ళు, అలాగే పీరియడ్స్లో ఉన్నప్పుడు మహిళలు కానివ్వండి, ప్రెగ్నెన్సీ సమయంలో ఇలాంటి ఆసనాలు వేయకూడదన్నమాట. సో మరి అది సంగతి. సో అందుకనే ఈ ఆసనాన్ని, శీర్షాసనాన్ని ఆసనాల రాజుగా అభివర్ణించారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ప్రాచీన భారతీయ సంప్రదాయంలో రాగాల ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయనేటువంటి నమ్మే విధానాన్ని ఏమంటారు? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. అంటే మీకు ఏదైనా ఇల్నెస్ ఉందనుకోండి, మీకు ఏదైనా రోగం ఉంటే, మీకు ఒక పర్టికులర్ రాగాన్ని వినిపిస్తే ఆ జబ్బు లేకపోతే రోగం నయమైపోతుంది అన్నమాట. సో ఇలాగా రాగాల ద్వారా రోగాల్ని నయం చేసేటువంటి విధానాన్ని ఏమంటారు? మరి మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వాట్సప్ చేసేయండి 0866-24-888-14 ఈ వాట్సప్ నెంబర్కి. మరొక లవ్లీ ట్రాక్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ తూర్పు పడమర.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

ఎస్ అందడి సందడి ప్రోగ్రాంలో మనమైతే ఉన్నాం కదా. అండ్ మరి అడిగాను కదా క్వశ్చన్, రాగాల ద్వారా రోగాలను నయం చేసేటువంటి ఆరోగ్య విధానాన్ని సో ఏమని అంటారు అని అడిగాను. అండ్ చూసిద్దాం మరి మన లిజనర్స్ పంపించినటువంటి మెసేజెస్ని. అయితే కేదార్ వీరేష్ గారు రాజుల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే మండల శ్రీరాములు లక్ష్మమ్మ పూర్ణతల్ అగ్రహారం నుంచి లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజన్ నుంచి జేఎన్ని గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సిరిగిరి హరికృష్ణ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు ఆన్సర్ ఓకే. అలాగే శాంతినగర్ నుండి ఒకే ఒక్కటి గారు పంపించారు ఆన్సర్, కానీ ఆన్సర్ అర్థం కాలేదండి నాకు. దేవసేన గారు తిరుపతి నుంచి పంపించారు ఓకే. అండ్ కాళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్య పొత్తూరు కడప నుంచి రైట్ ఆన్సర్. అండ్ అలాగే కోనేరు విష్ణు గారు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే పాలెం పోలే గారు ఆళ్ళగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్. సాయి శిరీష తిరుపతి నుంచి పంపించారు ఆన్సర్. అండ్ అలాగే నాగేంద్రప్ప కర్ణాటక నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండి. అండ్ ఇందాక క్వశ్చన్స్కి ఆన్సర్ పంపించారు మురహది యశోద జానకిరాజ్ గారు నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఒడియంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ రాగాల ద్వారా ఇవి నయమవుతాయో లేదో తెలియదు, కానీ శ్రవణానందకరమైనటువంటి సంగీతాన్ని ఆస్వాదించడం వల్ల మానసిక స్వాంతన శాంతి లభిస్తుంది అంటూ పంపించారనమాట వేముల నరసింహరావు గారు నిజామాబాద్ నుంచి. ఎస్ కరెక్టే. అండ్ ఇంకా కాకపోతే లేదండి ఉన్నాయి. అండ్ అంకయ్య గారు గడ్డం బందర్పల్లి నెల్లూరు నుంచి పంపించారు ఆన్సర్, కానీ కాదండి. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కుసుమ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. చిలుక నారాయణ యమున జానకంపేట నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ నంద్యాల ఎర్రగూడెం నుంచి వరప్రసాద్ గౌడ్ రాజేశ్వరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు, కానీ ఆన్సర్ కాదండి. ఓకే కరెక్ట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పొద్దూరు నుంచి కృష్ణ సంతోష్ గారు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటో.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
2: 101.3.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

ఎస్, మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz. పై మరి సమయం చూసుకుంటే 4:48:40 అయితే అయిపోయిందనమాట మన స్టూడియోస్లో టైం. అండ్ ఇంకొద్ది సేపట్లో అంటే 4:50 మీరైతే వింటారు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెల. అండ్ ఇంకా

అండ్ ఇంకా మరి సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది కాబట్టి, సో దిస్ ఇస్ యువర్ ఆర్జే సమత సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మరి నెక్స్ట్ టైం మరిన్ని మంచి పాటలు అలాగే మంచి టాపిక్స్తో మళ్ళీ మీ ముందుంటాను. టిల్ దెన్ స్టే హ్యాపీ స్టే హెల్తీ అంటూ, సో దిస్ ఇస్ యువర్ ఆర్జే సమత సైనింగ్ ఆఫ్. అండ్ ఇప్పుడైతే కాసేపట్లో మీరు వింటారు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెలా.

హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆ మ్యూజికల్ వెన్నెలా ప్రోగ్రామ్. మ్యూజికల్ ఎందుకంటున్నారంటే, ఇవాళ మనము మ్యూజిక్ అండ్ పాటల గురించి మాట్లాడుకుంటున్నాం. సో దిస్ ఇస్ యువర్ ఆర్జే చైతన్ వెల్కమింగ్ యూ ఆల్. పాటలు పాడటం చాలా మందికి ఇష్టం. మహిళలు ఎక్కువగా పాటలు పాడుతూ ఉంటారు చిన్నపిల్లలను బుజ్జగించటానికి, వారికి గోరుముద్దలు తినిపించటానికి. అమ్మ పాడే పాటలు అమృతంలా ఉంటాయి. తన బిడ్డ కోసం జోల పాటలు పాడినా తల్లులకు ఎంతో ప్రయోజకరంగా ఉంటుందని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ ఎక్స్పర్ట్స్ తెలిపారు. అక్కడ ఒక రీసెర్చ్ జరిగింది, దాంట్లో ఇది వెల్లడించారు. అయితే ప్రసవం తరువాత వచ్చే కుంగుబాటు నుంచి బాలింతలు బయటపడేందుకు పాటలు పాడటం ఓ చక్కని మందులా పనిచేస్తుందని ఎక్స్పర్ట్స్ గుర్తించారు. సాధారణంగా ప్రసవం తర్వాత చాలా మంది మహిళలు ఒక రకమైన మానసిక కుంగుబాటుకు గురవుతారు, ఆందోళన పడుతూ ఉంటారు. అయితే పాటలు పాడితే ఈ సమస్యల నుంచి చాలా తొందరగా కోలుకోవచ్చని తాజాగా జరిగిన ఓ అధ్యయనంలో తేలింది. అందులోనూ ఒంటరిగా కాకుండా గుంపుగా నలుగురితో కలిసి స్వరం కలిపితే మహిళల్లో మరీ తొందరగా మార్పు వస్తుందట. ప్రతి 8 మంది బాలింతల్లో ఒకరు డిప్రెషన్ కి గురవుతున్నారని అంచనా. ఈ సమస్య నుంచి తల్లి ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది. వీళ్లకే కాదు, వయసు పైబడిన వారు పాటలు పాడినా మంచి ప్రయోజనం ఉందట. పెద్దలు పాటలు పాడితే డిమెన్షియా వంటి మానసిక రుగ్మతల నుంచి బయటపడొచ్చని అధ్యయనం వెల్లడించింది. మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951.

1 5 2 2 7 0 3 9 నంబర్ మరోసారి 0 9 5 1 5 2 2 7 0 3 9. మా ఇమెయిల్ అడ్రస్ feedback@gmail.com. I repeat, feedback@gmail.com.

అందరు గాయకులు సమానంగా సృష్టించబడరు. కొంతమంది రాగ్ మల్హార్ యొక్క ఆత్మీయమైన ప్రదర్శనతో వర్షం కురిపించగలిగితే మరికొందరు వారి తల్లులు మాత్రమే మెచ్చుకోగలిగే గాత్రాన్ని కలిగి ఉండొచ్చు. అయితే టాలెంట్ ఉందా లేదా అనేది ముఖ్యం కాదు. మీరు 21వ శతాబ్దానికి చెందిన తాన్సేన్ అయినా లేదా వెరీ షాయ్ బాత్రూమ్ సింగర్ అయినా తప్పక పాడండి. మీకు పాడటం అంటే ఇష్టమైతే మీరు చదవబోయేదాన్ని మీరు ఇంకా ఇష్టపడతారు. యు విల్ లైక్ వాట్ యు ఆర్ రీడింగ్. మీరు వినోదాన్ని అందించడమే కాకుండా ఇది కొన్ని చక్కని ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. పాడటం వల్ల కలిగే అనేక ఆరోగ్య ప్రయోజనాల గురించి మరి ఇప్పుడు తెలుసుకుందాం మన వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. పాడటం వల్ల మీ ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయి, మీ మానసిక స్థితి మెరుగుపడుతుంది, మీరు పాడినప్పుడు మీరు రిలాక్స్ అవుతారు. ఇప్పుడు ఇది మీకు కొంచెం సైంటిఫిక్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, సింగింగ్ పాడటం వల్ల మీ బ్లడ్ స్ట్రీమ్ లో అంటే రక్తంలో కార్టిసోల్ స్థాయిలు తగ్గుతాయని, మిమ్మల్ని రిఫ్రెష్డ్ అండ్ రిలాక్స్డ్ గా ఉంచడంలో సహాయపడుతుందని సూచించడానికి తగినన్ని ఆధారాలున్నాయి. కాబట్టి మీ చెడు మానసిక స్థితిని అధిగమించడానికి మీకు ఇష్టమైన పాటను పాడండి. అంతేకాకుండా కొన్ని స్పీచ్ డిసార్డర్స్ ఉంటాయి, వాటిని కూడా పాడటం వల్ల తగ్గించుకోవచ్చు. కమీనే అని హిందీలో ఒక పాపులర్ ఫిల్మ్ ఉంది, గుర్తుందా? ఎందుకంటే ఆ ఫిల్మ్ లో అతను మాట్లాడేటప్పుడు కాకుండా పాడేటప్పుడు అతను తడబడ్డం తక్కువగా కనిపిస్తుంది. పార్కిన్సన్స్ వ్యాధి, మెదడు గాయాలు మరియు ఆటిజం వంటి వ్యాధుల్లో స్పష్టంగా కనిపించే ప్రసంగం సంబంధిత నాడీ పరిస్థితులను మెరుగుపరచగల గానం యొక్క చికిత్సా ప్రభావాలను సూచించే తగినంత శాస్త్రీయ ఆధారాలు కూడా ఉన్నాయి. పాట పాడటం వల్ల స్నేహితులను సంపాదించుకోవచ్చు. Yes, you heard it right, my dear friends. పాడటం వల్ల అందరూ మీ వైపు అట్రాక్ట్ అవుతారు. ప్రతి ఒక్కరికి పాడాలనుంటుంది. మీ సోషల్ సర్కిల్ ఇంప్రూవ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అలాగే లైక్ మైండెడ్ పీపుల్ అందరూ కలిసి ఒక గ్రూప్ సింగింగ్ గా మీరు స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ మీరు నిజంగా టాలెంటెడ్ సింగర్, నేర్చుకున్న సింగర్ అయితే వేరే వాళ్లకు నేర్పించవచ్చు. హూ డజంట్ లైక్ సింగింగ్? పాట పాడటం ఎవరికి ఇష్టం ఉండదండి? రాదు కాబట్టి పాడరంతే. కాస్త నేర్చుకుంటే అందరూ పాడగలరు. సంగీతం తరచుగా మానవ మనసులపై భావోద్వేగ ప్రభావాన్ని ఎందుకు చూపుతుందో శాస్త్రవేత్తలకు తెలియదు. ఇది మిమ్మల్ని మీ బాల్యంలో ఒక ప్రదేశానికి తీసుకెళ్లొచ్చు, లేదా మీ మొదటి హార్ట్ బ్రేక్ ను మీకు గుర్తు చేస్తుంది. మరీ ముఖ్యంగా ఇది ప్రజలను ఏకతాటిపైకి తీసుకురాగలదు. ఎవరితోనైనా పాడటం వల్ల మీరు వారితో మానసికంగా కనెక్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. మ్యూజిక్ పట్ల మీకున్న సాధారణ ప్రేమతో మీరు వారితో బంధం ఏర్పరచుకుంటారు. మీరు పాడేటప్పుడు మీరు మీ స్వరతంతువులు, మీ ముఖ కండరాలు అండ్ మరీ ముఖ్యంగా మీ ఊపిరితిత్తులను ఉపయోగించుకుంటారు. లంగ్ కెపాసిటీ పెంచడం ద్వారా వాటిని ఇంకా స్ట్రాంగ్ గా చేయొచ్చు. COPDతో బాధపడుతున్న వారు తరచూ పాడమని సలహా ఇస్తారు. ఆస్తమా ఉన్నవారు సింగింగ్ థెరపీ వల్ల కూడా ప్రయోజనం పొందొచ్చు. మీరు ఊపిరి పీల్చుకున్నప్పుడు కంపించే మన శ్వాసనాళాలు బదులుగా ఉండే కండరాల వల్ల గురకొస్తుంది. ఇది విచిత్రమైన ధ్వనిని సృష్టించే కంపనం. గురక పెట్టే వారి నిద్రలేని జీవిత భాగస్వాములు పాడటం వల్ల గురకను అరికట్టొచ్చని తెలుసుకుని సంతోషిస్తారు. గాయక గాయకులపై నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం ఈ వదులుగా ఉన్న కండరాలను బలోపేతం చేయడంలో సింగింగ్ ప్రాక్టీస్ సహాయపడుతుందని, తద్వారా గురక చికిత్సలో సహాయపడుతుంది. క్యాన్సర్ పేషెంట్స్ మానసిక క్షేమం తరచుగా ఆందోళన కలిగిస్తుంది, ఎందుకంటే ఇది వారి రోగ నిరోధక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అయితే ఇక్కడ కొన్ని ప్రోత్సాహకరమైన వార్తలున్నాయి. పాటలు పాడటం వారి మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుందని అండ్ వారి రోగ నిరోధక వ్యవస్థలోని భాగాలను మాడ్యులేట్ చేయడంలో సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. చిత్తవైకల్యం ఉన్న రోగులు మెదడుపై కూడా పాడటం సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. వారి పరిస్థితులను మెరుగ్గా ఎదుర్కోవడంలో వారికి సహాయపడుతుంది. బహుశా పాడటం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే చిత్తవైకల్యం ఉన్న రోగుల్లో జ్ఞాపక శక్తి క్షీణించడంలో కూడా ఇది సహాయపడుతుంది. విన్నారు కదా మై డియర్ ఫ్రెండ్స్, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి పాడటం వల్ల. దీన్ని ప్రత్యేకంగా

0: గా చెప్పాల్సిన అవసరం లేనేలేదు. పాటలు పాడటం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, మ్యూజిక్ వల్ల మనకు ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయని మనందరికీ తెలుసు. కానీ ప్రస్తుతమున్న సమాజంలో మన బిజీ లైఫ్ స్టైల్లో ఇవన్నీ మర్చిపోయి ఎక్కడికో పరిగెడుతున్నాం. ఎక్కడికి ఆ పరుగు అంటే చాలా మందికి తెలియనే తెలియదు. సిస్టమ్ లో ఉన్నాము, ఇరుక్కుపోయాం కాబట్టి పరిగెత్తాలి అంటారు. పరిగెత్తకపోతే లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అక్కడ ఫ్యామిలీ ఎలా నడుస్తుంది, పిల్లలు ఫీజులు ఇవన్నీ ఒక్కసారిగా గుర్తొస్తాయి. ఏదేమైనప్పటికీ కూడా యువర్ హెల్త్ ఈజ్ ఆఫ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్. మీ ఆరోగ్యం చాలా ముఖ్యం, అది మీ శారీరక ఆరోగ్యమైనా మీ మానసిక ఆరోగ్యమైనా. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? ఇంత చిన్న విషయమే కదండి విచ్ యూ క్యాన్ యాడ్ ఇన్ యువర్ రొటీన్. ప్రతిరోజు మ్యూజిక్ ని మీ జీవితంలో అంశంలా చేసుకోండి అండ్ యూ విల్ సీ ద బెనిఫిట్స్. మీలో చేంజ్ మీరే చూసుకుంటారు. యూ విల్ డెఫినెట్లీ నోటీస్ ద పాజిటివ్ చేంజ్. విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్, దిస్ ఇస్ యువర్ ఆర్జే చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. బాయ్.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అసలు ఏంజల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
2: అయినా నేనేం తప్పు కారణానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
1: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోనూ ఈ ఏంజల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
2: అన్ని సార్లు ఏంజల్ ఏంజల్ ఏంజల్ అనుకు, ఏదో చిరాగ్గా ఉంది.
1: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన మధిర. వచ్చే ఏడాది తిరుపతిలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య ఈరోజు దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు వీల్ చైర్లు, వాహనాలు, తోపుడు బండ్లు, ఆటోలను అందజేశారు. ప్రభుత్వం దివ్యాంగుల కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన లబ్దిదారులకు సూచించారు. విజయనగరం పట్టణంలో బుచ్చన్న కోనేరు ప్రాంతంలో జరుగుతున్న సీసీ రోడ్లు, కాలువల నిర్మాణ పనులను ఎమ్మెల్యే పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు పరిశీలించారు. వీఎంఆర్డీఏ నిధులతో చేపడుతున్న ఈ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. కోనసీమ జిల్లా వెంకటాయపాలెంలో జరిగిన వైసీపీ నేతల సమావేశంలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ అధికారంలో ఉన్నవారు బాధ్యతాయుతంగా మాట్లాడాలని సూచించారు. విపక్ష నాయకులను అసభ్య పదజాలంతో మాట్లాడడం సరికాదని అన్నారు.

మీరంతా ఆడియో చేసి వింటున్నారు వివిధ భారత్ ఎఫ్ఎం 2.1 మెగాహెడ్స్ పై గీత్ గాథ చెలవించున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినపడుతున్న పాట చెన్నై ఎక్స్ప్రెస్ ఈ చిత్రం నుంచి వింటారు సూపర్ హిట్ సాంగ్. ఈ పాట పాడింది చెన్నై శ్రీపాద గోపి సుందర్. వింటూనే ఉండండి వివిధ భారత్ ఎఫ్ఎం 101.3 గీత్ గాథ చెలవించున్నారు. వీ తివరాజే చిన్నబాబు.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ఫంకీ చిత్రం నుంచి పాట వినేసిన తర్వాత స్టూడియోలో సమయం చూస్తే 6:36 దాటి 24 సెకండ్లు. మీరంతా ఆచర్యం చూసి వింటున్నారు 101.3 MHz పై వివిధ భారతి FM వింటున్నారు. కృష్ణా తీరం విత్ యువరాజ్ చిన్నబాబు. కృష్ణా తీరం కార్యక్రమంలో ప్రధానమంత్రి గారు పెట్టినటువంటి సంక్షేమ పథకాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం. ఎస్, దేశంలోని నిరుపేదలకు వలస కార్మికులకు ఎటువంటి రుసుము లేకుండా ఉచిత ఆహార ధాన్యాలను అందించే పథకం ఇది. ప్రధానమంత్రి గారి జన్ ధన్ యోజన పథకం అండి. అసలు జీరో బ్యాలెన్స్ తో పేద ప్రజలందరికీ కూడా బ్యాంకు ఖాతాలు తెరుచుకుని అందులో

మనం 10,000 వరకు దాచుకోవచ్చు అనమాట. దీని ద్వారా రూపే డెబిట్ కార్డు ఉంటుంది 10,000 వరకు. ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కూడా కలదు, అందులో ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మనం డ్రా చేసుకునేటటువంటి సదుపాయం. మరి ముఖ్యంగా చెప్పుకోదగినటువంటి పథకం గురించి మాట్లాడుకుందాం. ప్రధానమంత్రి గారు కిసాన్ సమ్మాన్ నిధి, సూపర్ కదా, పిఎం కిసాన్. అర్హులైనటువంటి రైతు కుటుంబాలకు సంవత్సరానికి 6,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని 3 సమాన విడతలలో 3 దఫాలుగా నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాల్లో అందించే పథకం. సూపర్ పథకం కదా. మరికొన్ని పథకాలు ఏ ఉద్దేశంతో ఉన్నవి అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు బ్యాంక్ బ్యాలెన్స్ నుంచి ఒక పాడు విందాం. వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3 MHz పై కృష్ణా తీరు వింటున్నారు విత్ యువరాజ్ చిన్నబాబు.

శంకర్బాబు లక్ష్మీదాస్ ఆలపించినటువంటి పుష్పటూచ్చు నుంచి పాట వినేశారు. స్టూడియోలో సమయం చూస్తే 6:46 దాటి 5 సెకండ్లు. మీరంతా ఆర్టీఓన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై కృష్ణా తీరం వింటున్నారు విద్యురాజి చిన్నబాబు. కృష్ణా తీరం కార్యక్రమంలో ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వ పథకాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రధానమంత్రి ముద్రా యోజన, ఎస్, ఈ పథకం గురించి మాట్లాడుకోవాలంటే కొంతగా అంటే అప్పుడప్పుడే వ్యాపారం చేస్తున్నటువంటి వ్యాపారులకు, వ్యాపారాలు ప్రారంభించాలనుకునే యువతకు ఎలాంటి హామీ లేకుండా 50,000 నుంచి 20,00,000 వరకు రుణాలు అందించే పథకం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం, దీని గురించి చెప్పాలంటే గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో సొంత ఇళ్లు లేని పేదలకు ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించే పథకం. ప్రధానమంత్రి గారి స్వనిధి యోజన, ఎస్, సూపర్. వీధి వ్యాపారులకు ఎటువంటి పూచీకత్తు లేకుండా వర్కింగ్ క్యాపిటల్ కింద చిన్న మొత్తాలలో రుణాలను అందించే పథకం, సూపర్ కదా. ఇలాంటి పథకాల గురించి, ఏ పథకం దేని నిమిత్తం ఇస్తున్నారనే విషయాల గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు పలాస చిత్రం నుంచి రఘుకుంచి ఆలపించిన పాట వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై కృష్ణా తీరం.

101.3 మెగాహెర్ట్స్ బై వింటున్నారు కృష్ణా తీరం విత్ యువర్ ఆర్జే చిన్నబాబు. కృష్ణా తీరం కార్యక్రమంలో ప్రధానమంత్రి గారి సంక్షేమ పథకాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అతి తక్కువ ప్రీమియంతో 2 లక్షల జీవిత బీమాను అందించే పథకం ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం.

అటల్ పెన్షన్ యోజన పథకం ఉందండి. ఇది అసంఘటిత రంగ కార్మికుల కోసం ఉద్దేశించినటువంటి పెన్షన్ పథకం. దీని ద్వారా 60 ఏళ్ళు నిండిన తర్వాత నిర్దిష్ట పెన్షన్ లభిస్తుంది. ఇంకా అనేక సంక్షేమ పథకాల గురించి ఉన్నాయి. ఒక్కొక్క సంక్షేమ పథకం గురించి వివిధ కార్యక్రమాలలో తెలుసుకుందాం. ఇప్పుడైతే ఖైదీ నెంబర్ 150 చిత్రం నుంచి హరిచరణ్ శ్రేయ ఘోషల్ ఆలపించిన పాట విందాం. వింటున్నామండి వివిధ భారతి FM 101.3 MHz పై విత్ యువరాజ్ చిన్నబాబు.

0: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిద్ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన మధిర. ప్రభుత్వం సాధించిన విజయాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రజాప్రభుత్వ రెండేళ్ల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్టు 2024-26 పేరుతో విడుదల చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులు అధికారులను ఆదేశించారు. రెండేళ్ల క్రితం రాష్ట ఆర్థిక పరిస్థితి, పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి, విద్యుత్తు రంగం, శాంతి భద్రతలు, మైనింగ్, ఎక్సైజ్ రంగాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సాయంత్రం జరిగిన సమావేశంలో శ్వేతపత్రాలు విడుదల చేశారు. హైదరాబాద్లో రేపు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ క్యాన్సర్ బాధితులకు ఆశాకిరణంగా బసవతారకం ఆసుపత్రి నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఏటా సుమారు 3 లక్షల మంది అవుట్ పేషెంట్లు, 90,000 మంది ఇన్ పేషెంట్లకు వైద్య సేవలు అందిస్తుందని తెలిపారు. మైలవరం నియోజకవర్గం జీ కొండూరు మండలం కందులపాడులో ఎర్రమట్టిని అక్రమంగా రవాణా చేస్తున్నారని మాజీ మంత్రి జోగి రమేష్ ఆరోపించారు. దీనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పెనుగంచి ప్రోలులో పోలీసులు ఈరోజు నకిలీ మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. మాంసాన్ని విక్రయిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అది తినదగిన జంతువుల మాంసం కాదని నిందితులు చెప్పినట్లు ఎస్ఐ అర్జున్ తెలిపారు. నకిలీ మాంసం విక్రయిస్తే కేసులు నమోదు చేసి రిమాండ్కు పంపిస్తామని ఎస్ఐ హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో నీటి 2026 పునఃపరీక్ష ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ రేపు నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనున్నారు.

ఎస్ఐఆర్ మరియు 2 సంవత్సరాల కూటమి పాలనపై ఇంటింటి ప్రచార అవగాహన కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటారు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఏపీఎల్ 2026 మ్యాచ్లు ఈ నెల 24 నుంచి 30 వరకు గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్రికెట్ మైదానంలో జరగనున్నాయని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు మరియు రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీలంక వేదికగా జరిగిన ముక్కోణపు వన్డే సిరీస్లో భారత్ శ్రీలంక ఏ జట్టుతో ఫైనల్లో భారత్ 66 పరుగుల తేడాతో విజయం సాధించింది. మాంచెస్టర్ వేదికగా మహిళల టీ20 వరల్డ్ కప్ లో భాగంగా భారత్ సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య ఇప్పుడు జరుగుతున్న మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ ఈరోజు అత్యంత భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కోల్కతాలో స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన 3 భారతీయ నౌకాదళ నౌకలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. భారత్ అధ్యక్షతన 11వ బ్రిక్స్ ఇంధన శాఖ మంత్రుల సదస్సు ఈ నెల 25-26 తేదీల్లో హర్యానాలో నిర్వహిస్తారు. ఫిఫా ప్రపంచకప్లో ఈ రాత్రి గ్రూప్ హెచ్ మ్యాచ్లో స్పెయిన్ నేషనల్ ఫుట్బాల్ జట్టు సౌదీ అరేబియా నేషనల్ ఫుట్బాల్ జట్టుతో తలపడుతుంది. నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ ఈరోజు అత్యంత భద్రతా ఏర్పాట్ల మధ్య నిర్వహించారు. దేశంలోని 551 నగరాల్లో, విదేశాల్లోని 14 నగరాల్లో ఈ పరీక్ష జరిగింది. మొత్తం 22,79,000 మందికి పైగా అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు ఇంగ్లీష్తో పాటు 12 భారతీయ భాషల్లో నిర్వహించారు. పరీక్షకు ముందు నిన్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించి అన్ని వ్యవస్థల పనితీరును పరీక్షించింది. ఇందులో జామర్లు, సీసీటీవీ కెమెరాలు, బయోమెట్రిక్ వెరిఫికేషన్ సిస్టమ్స్ వంటి భద్రతా ఏర్పాట్లను పరిశీలించింది. పరీక్ష సజావుగా, పారదర్శకంగా జరగడానికి పర్యవేక్షకులు, కోఆర్డినేటర్లు, పరిపాలన అధికారులు, పోలీసులతో పాటు 2,00,000కు పైగా సిబ్బందిని నియమించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన 3 భారతీయ నౌకాదళ నౌకలు

0: ఐఎన్ఎస్ దోనగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రైలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ, నౌకా నిర్మాణ రంగంలో భారతదేశం ఒక కొత్త దార్శనికతతో ముందుకు సాగడం ప్రారంభించిందన్నారు. ఇటీవలి సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం పలు విధానపరమైన సంస్కరణలు ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. దేశీయ నిర్మాణ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు ప్రధానమంత్రి గుర్తు చేశారు. నౌకల నిర్మాణం, నౌకల మరమ్మత్తు, నిర్వహణను ఒక ప్రధాన జాతీయ మిషన్లో భాగంగా పరిగణిస్తున్నట్టు మోదీ తెలిపారు.
1: 2014 తక్ దేశ్ కా కుల్ డిఫెన్స్ ప్రొడక్షన్ 40,000 కరోడ్ రూపాయే కే ఆస్ పాస్ థా. ఆజ్ యహ్ బఢ్ కర్ లగ్భగ్ 1,80,000 కరోడ్ రూపాయే తక్ పహుంచ్ గయా హై. ఔర్ సాథియో, ఏక్ తరఫ్ దేశ్ మే రక్షా ఉత్పాదన్ తేజీ సే బఢా హై, దూసరీ తరఫ్ హమారా డిఫెన్స్ ఎక్స్పోర్ట్ అభూతపూర్వ గతి సే బఢ్ రహా హై.
0: ఈ యుద్ద నౌకలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టడం భారతదేశ భవిష్యత్తుకు సంకేతమని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. రాబోయే సంవత్సరాల్లో భారతదేశ సముద్ర రంగం లక్షలాది కొత్త ఉద్యోగాలను సృష్టించే సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు. దేశంలో రక్షణ రంగ ఉత్పత్తి వేగంగా వృద్ది చెందడమే కాకుండా రక్షణ ఎగుమతులు కూడా మునుపెన్నడూ లేని వేగంతో పెరిగాయన్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో నిర్వహించిన రాణి దుర్గావతి విశ్వవిద్యాలయం 36వ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ విభాగాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆమె బంగారు పతకాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముర్ము, రాణి దుర్గావతి ధైర్య సాహసాలకు ప్రతీక అని, భారతీయ మహిళలకు నిరంతరం స్ఫూర్తినిస్తూ భవిష్యత్ తరాలకు కూడా ఆదర్శంగా నిలుస్తారన్నారు. 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశ నిర్మాణ లక్ష్యం సమాజంలోని ప్రతి వర్గానికి, ప్రతి వ్యక్తికి అభివృద్ది ఫలాలు చేరినప్పుడే సాధ్యమవుతుందన్నారు. సమాజ అభివృద్దికి విద్య అత్యంత ప్రభావవంతమైన సాధనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ గవర్నర్, విశ్వవిద్యాలయ ఛాన్సలర్ మంగుబాయి పటేల్, ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, ఉన్నత విద్యాశాఖ మంత్రి ఇందర్ సింగ్ పర్మర్ హాజరయ్యారు. రాష్ట్రపతి రేపు కునోన్ నేషనల్ పార్కును సందర్శిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత్ అధ్యక్షతన 11వ బ్రిక్స్ ఇంధన శాఖ మంత్రుల సదస్సు ఈ నెల 25-26 తేదీల్లో హర్యానాలో నిర్వహిస్తున్నారు. ఇంధన భద్రత, సుస్థిరత, ఇంధన లభ్యత, ఈక్విటీ, సాంకేతికత, ఆవిష్కరణలు అనే 3 అంశాలపై ఈ సదస్సులో ప్రధానంగా దృష్టి సారిస్తారు. బ్రిక్స్కు చెందిన 11 సభ్యదేశాల ఇంధన మంత్రులు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొని ఇంధన భద్రత, సుస్థిర అభివృద్ది, ఆవిష్కరణల రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేస్తారు. ఈ సదస్సు గ్లోబల్ సౌత్ దేశాల ప్రాధాన్యతలను ముందుకు తీసుకెళ్లడానికి భారత్కు ఒక ముఖ్యమైన వేదికగా నిలవనుంది. అలాగే సమగ్రత, సమానత్వం, సుస్థిరతతో కూడిన ప్రపంచ ఇంధన భవిష్యత్తును రూపుదిద్దడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుంది. రాజస్థాన్లోని బికనేర్ రైల్వే స్టేషన్లో లాల్ఘర్ సబర్మతి రైలును కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, రాజస్థాన్ సరిహద్దు ప్రాంతమంతటా రైల్వే నెట్వర్క్ను ఏర్పాటు చేయడానికి పనులు కొనసాగుతున్నాయని తెలియజేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు రైల్వే అనుసంధానం కల్పించవచ్చని, జాతీయ భద్రత దృష్ట్యా ఇది వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా భారతీయ రైల్వేల ఆధునీకరణ వేగంగా కొనసాగుతోందని, దేశంలోని 1,300 రైల్వే స్టేషన్లలో ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని, వాటిలో రాజస్థాన్లోని అనేక స్టేషన్లు కూడా ఉన్నాయని తెలిపారు. అశ్విని వైష్ణవ్ జైపూర్లోని ఖతీపురా రైల్వే స్టేషన్ నుండి ఖతీపురా దర్భంగా అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభిస్తారు. అలాగే ఖతీపురాలో నిర్మించిన మెగా కోచింగ్ టెర్మినల్ను ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసిన పలు ప్రయాణికుల సౌకర్యాలను ప్రజలకు అంకితం చేస్తారు. ఈరోజు భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో జరుపుకున్నారు. కోల్కతాలోని రెడ్ రోడ్లో జరిగిన యోగా

0: ప్రారంభోత్సవ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం వహించారు. అక్కడ జరిగిన యోగా సాధనలో వేలాది మంది ప్రజలు ఆయనతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ ప్రసంగిస్తూ జూన్ 21న భూమిపై కొన్ని ప్రాంతాల్లో అత్యంత సుదీర్ఘమైన పగలు సమయం ఉంటుందని, యోగా వల్ల అదిప్పుడు అతిపెద్ద సామాజిక వేడుక దినంగా మారిందని అన్నారు. యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని, ఇది ఏ వయసు వారికైనా పరిమితం కాదని పేర్కొన్నారు. యోగాను కేవలం నిర్దిష్ట సందర్భాలకే పరిమితం చేయకూడదని, దానిని మన జీవితాల్లో ఒక భాగంగా చేసుకోవాలని ఆయన కోరారు.
1: యోగ హమే జీవన్ కో బ్యాలెన్స్ వే మే జీనే కి కలా సిఖాతా హై. యోగ హమే డూ ఆర్ డోంట్ సిఖాతా హై. ఔర్ జబ్ హమ్ హమారే శరీర్ కో సహీ ఢంగ్ సే చలానా సీఖ్ లేతే హై తో స్వాస్థ్య హమారా స్వభావ్ బన్ జాతా హై. సాథియో, యోగ కేవల్ హమారే శారీరిక్ స్వాస్థ్య పర్ హీ ఫోకస్ నహీ కర్తా. యోగ మానసిక స్వాస్థ్య సే శారీరిక్ స్వాస్థ్య కా మార్గ్ దిఖాతా హై.
0: ఫీఫా ప్రపంచ కప్ లో ఈ రాత్రి గ్రూప్ హెచ్ మ్యాచ్ లో స్పెయిన్ నేషనల్ ఫుట్బాల్ జట్టు సౌదీ అరేబియా నేషనల్ ఫుట్బాల్ జట్టుతో తలపడుతుంది. అమెరికాలోని అట్లాంటాలో జరగనున్న ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 9:30 ప్రారంభమవుతుంది. మరొక గ్రూప్ జి పోర్లో బెల్జియం నేషనల్ ఫుట్బాల్ జట్టు ఇరాన్ నేషనల్ ఫుట్బాల్ జట్టుతో ఆడుతుంది. అమెరికాలోని లాస్ ఏంజల్స్లో జరిగే ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12:30 ప్రారంభమవుతుంది. పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే గురువారం వరకు అస్సాం, మేఘాలయలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఆ శాఖ పేర్కొంది. దీంతోపాటు మంగళవారం వరకు బీహార్, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, రాయలసీమ, కరైకాల్, కేరళ, మాహే ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలియజేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ ఈరోజు అత్యంత భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కోల్కతాలో స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన 3 భారతీయ నౌకాదళ నౌకలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
3: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
4: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
5: నాకైతే నా స్కూల్ డేసే.
2: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
6: Only on Vivid Bharati FM 101.3 every day evening at 7:15.

0: City FM 101.3.
1: స్టూడియోలో సమయం చూస్తే 7:16 దాటి 36 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు 101.3 MHz పై వింటున్నారు మనసు మనసై కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మనసు మనసై కార్యక్రమంలో చిన్నపాపు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటే 0662 4111 నెంబర్కు వాట్సాప్ చేయాలి. మనసై మనసును అంటే మనసులోని మనసై ఉందన్నటువంటి కార్యక్రమం అనమాట. మనసును మనసైలో చిన్నపాపు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి అంటే 0662 4111 నెంబర్కు

సబ్ ఛాలెంజ్ చెప్పారు కదా, మనసు మనసే కార్యక్రమంలో ఫస్ట్ క్వశ్చన్ గెట్ రెడీ. నా మనసుకి ఏమైంది అన్నట్లుగా ఉంది కదా, మనసులో ఏముందో చెప్పాలి అంటే మన మనసులోని మర్మం మనమే చెప్పాలి. ఎదుటి ఫేస్ ఇస్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు కదా, మనసులోని భావం ముఖంలో కనిపిస్తుంది. సరే అది వేరే విషయం అనుకోండి. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న జాగ్రత్తగా వినండి. ప్రపంచంలోనే అత్యుత్తమ గాయకులు ఒకరున్నారండి. ఈ సింగర్ ఒక పాట ఆలపిస్తే మనకు నచ్చినా నచ్చకపోయినా చప్పట్లు కొట్టేస్తాం. సూపర్ సూపర్, ఆ పాట ఎలా ఉన్నా సరే మనం చప్పట్లు కొట్టాల్సిందే, తప్పదు మరి. ఆ సింగర్ ఎవరు? ప్రపంచంలోని అత్యుత్తమ గాయకులు ఉన్నారు ఒకరు. ఈ సింగర్ పాట పాడితే మనకు నచ్చినా నచ్చకపోయినా చప్పట్లు కొడతాం. ఆ సింగర్ ఎవరు తెలిస్తే 0866244114 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటుండే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై మనసును మనసే వింటున్నారు. వీత్యవరాజ్ చిన్నబాబు.

0: సుప్రభాతం చూడడానికి సునీత కార్తి కల్పించిన శ్రీవినల గీతం వినేశారు. స్టూడియోలో సమయం చూస్తే 7:23 దాటి 56 సెకండ్లు. మీరంతా ఆచరణ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై వింటున్నారు మనసును మనసే. ఈ కార్యక్రమంలో నేను ఒక ప్రశ్న అయితే అడిగాను, ఆ ప్రశ్నకు సమాధానం ఎవరెవరు పంపించాలి, ముందు ప్రశ్న ఏమిటో చెప్తాను. ప్రపంచంలోనే అత్యుత్తమ గాయకులు ఉన్నారు, ఈ సింగర్ ఆలపించినా పాట పాడినా మనకు నచ్చినా నచ్చకపోయినా చప్పట్లు కొట్టేద్దాం, కొట్టాలి తప్పదు. మరి ఎందుకో తెలియదు, మరి ఎవరో సింగర్ అని అడిగాను, తక్కువ మంది పంపించారండి. మంగళగిరించి జయలక్ష్మి గారు పంపించారు, గుడ్ ఈవినింగ్ సార్ అంటూ రైట్ ఆన్సరే పంపారు. మీకు ఎలా తెలిసిపోయిందండి, సూపర్. తర్వాత ఎవరు, హాయ్ గుడ్ ఈవినింగ్ తేజ, కార్తి, కీర్తి, ఓకే కూచిపూడి నుంచి. ఓ ఆన్సర్ అయితే పంపించట్లేదు. తర్వాత కానూ నుంచి తాతారావు గారు, గుడ్ ఈవినింగ్ చిన్నబాబు గారు అంటున్నారు. గుడ్ ఈవినింగ్ అండి, మైకేల్ జాక్సన్ అంటున్నారండి. ఎవరు, గడిగ తిమ్మప్ప, గడిగ సరోజ, రాఘవేంద్ర కాలనీ ఎమ్మగనూరు నుంచి. మైకేల్ జాక్సన్ అయితే కాదు, చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి. ఓ సూపర్ రైట్ ఆన్సరే, తెలిసిపోయిందా. తర్వాత ఎవరు, ఉమ్మడి నుండి మహమ్మద్ జరిదర్ శ్రేయభాను జరిదర్. బాగున్నారండి, మీరు అడిగిన ప్రశ్న సమాధానం ఆ గాయకులు ఎవరో దొరకడం లేదు సార్ అంటున్నారు. వెతకండి వెతకండి, దొరుకుతారు. జాగ్రత్తగా, మనం వెతకాల్సిన పర్లేదండి, ఆన్సర్ చెప్పేస్తున్నాను. మనం వెతకాల్సిన పర్లేదు, ఆ గాయకులు ఎవరో కాదు. చాలా సరదాగా ఫన్నీగా అడిగాను. దోమ అండి, దోమ కరెక్ట్గా వచ్చి చెవు కాడే గుయ్యూ అని పాట పాడుతుంది. ఆ పాటకి మనకు నచ్చదు, నచ్చకపోయినా సరే మనం చప్పట్లు కొడతాం కదా. రైట్ ఆన్సర్ అయితే ఇద్దరు ముగ్గురు పంపించారు, కంగ్రాచులేషన్స్ అండి. సరదా సరదా సాగేటటువంటి మనసును మనసే కార్యక్రమం కెరీర్ అయితే అందరినీ స్వాగతిస్తున్నాను, స్వాగతం పలుకుతున్నాను. మరి కొద్దిమంది మాత్రమే వాట్సాప్ చేశారు, మరి మిగతా వారికి ఈ ప్రశ్న అర్థం కాక వాట్సాప్ చేయలేదు, నాకైతే అర్థం కాలేదు. సరే నేను ఒక ప్రశ్న అడగబోతున్నాను, గెట్ రెడీ. జీకే ప్రశ్న, పిడుగుల దేశమని ఒక దేశాన్ని పిలుస్తారు. ఇప్పుడైతే వర్షాలు వస్తున్నాయి కదా, పిడుగులు పడుతూనే ఉన్నాయి, మరి పిడుగుల దేశమని ఒక దేశాన్ని పిలుస్తారు, అది ఏ దేశం, తెలిసిపోయిందా. 0662-44-14 వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై మనసును మనసే వింటున్నారు విత్యురాజ్ చిన్నబాబు.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2.

0: ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

జయలక్ష్మి గారు రైట్ ఆన్సరే పంపించారండి. ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్కవాడ నుంచి సూపర్ రైట్ ఆన్సర్. చంద్రశేఖర్ కొల్హాపూర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ పాలెం పోలయ్య ఆలగడ్డ నందలూరు నుంచి రైట్ ఆన్సరే పంపించారు. కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ చినబాబు గారు ఆన్సర్ అంటూ ఓకే వెనుజుల కాదండి ఆశా శ్రీనివాస్ గారు, నేను చెప్తాను. తర్వాత ఎవరు పంపించారు, తిమ్మప్ప సరోజ రాఘవేంద్ర కాలని ఎమ్మగనూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇటు కనకరావు పెడన రైట్ ఆన్సర్. చినబాబు గారు మీ ప్రశ్నకు సమాధానం అంటూ శ్వేత లక్ష్మి నిష్కహాని వీరంతా హైదరాబాద్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు, గోల్కండ దగ్గర నుంచి పాతింటి ఎల్లప్ప జయమ్మ రమేష్ బాబు సుమలత వీరంతా పంపించారు. ఆన్సర్ వచ్చేసి అమెరికాట కాదండి నేను చెప్తాను. మహమ్మద్ జరిదిన స్నేహమారి జరిదిన పంపించారు రైట్ ఆన్సర్. వీరైతే కొద్దిమంది మాత్రమే పంపించారండి. ఆన్సర్ వచ్చేసి భూటాన్, పిడుగుల దేశం అని పిలుస్తారండి. మనసును మనసు ఈ కార్యక్రమంలో చినబాబు ఉన్నాడు. చినబాబు పాట వినిపిస్తాడు, పాట సినిమా పేరు, చిత్రం పేరు, తర్వాత సింగర్స్ ఎవరు, ఏది చెప్పినా సరే రైట్ ఆన్సరే అవుతుందండి. పాట అయితే చాలా జాగ్రత్తగా వినండి. మీరు విన్న పాటే, ఈ పాట ఎప్పుడు వినలేదని మాత్రం అనొద్దు, జాగ్రత్తగా వినండి. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మనసును మనసు ఐవి చివరాజు చినబాబు.

నేను వినిపించినటువంటి ఆ పాట ఎవరు కూడా పంపలేదండి. ఎడ్ల వెంకటరెడ్డి గారు అయితే మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ మాత్రం పంపించారు. కంగ్రాచులేషన్స్. ఒక్కరే పంపారు కనకారావు పెడన. వావ్, ఈ మూవీ పేరు వచ్చేసి ఎరా మూవీ అని పెట్టారు. ఎరా కాదండి, ఇది డబ్బింగ్ మూవీ. సరే, రైట్ ఆన్సర్ ఇదే, ఒక్కరే పంపించారు. పాడింది ఎవరంటే విజయప్రకాష్ గారు. కీర్తి వీరిద్దరే పాడారండి. సరే, ఎప్పుడు వినని పాటలే వినిపిస్తూ వీళ్ళని ఇబ్బంది పెట్టడం పద్ధతిగా లేదనిపిస్తుంది. చంద్రశేఖర్ కొల్లాపూర్ మగధీరాట అబ్బా. స్టూడియోలో సమయం చూస్తే 7:38:56. మనసును మనసు వింటున్నారు విత్ రాజీ చిన్నబాబు.

జీకే ప్రశ్న చాలా ఈజీగా ఉండేటటువంటి ప్రశ్న అయితే నేను అడుగుతున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ఎక్కువ మంది అయితే వాట్సాప్ చేయండి. ఓకే, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహారి యశోద జానకిరాజ్ అయితే భూటాన్ అని పెట్టారు పిడుగుల దేశానికి. నేను అడగబోయే ప్రశ్న, ఇప్పుడు ఒక ప్రశ్న అడగబోతున్నాను, ప్రపంచ చక్కెర పాత్ర ఏది? ప్రపంచ చక్కెర పాత్ర దేనిని అంటారు? ఆన్సర్ తెలిస్తే 0662441414 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే వినండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. వినండి మనసున మనసై కార్యక్రమం.

మనో శ్రవణ మార్గాలు పెసినటువంటి చంద్రబోస్ గీతం వినేశారు. సమయం చేస్తే 7:44 దాటి 48 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై మనసును మనసు వింటున్నారు మీ తీవరాజ్ చిన్న బాబు. ప్రపంచ చక్కెర పాత్ర ఏమిటి అని అడిగాను. చంద్రశేఖర్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారండి. కొల్లాపూర్ చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఇద్దరు ఉన్నారండి చంద్రశేఖర్లు. హైదరాబాద్ నుంచి లక్ష్మీ శ్వేత నిష్కహాని రైట్ ఆన్సర్ పంపించారు. కానూరు నుంచి తాతారావు గారు సూపర్ రైట్ ఆన్సర్ పంపించారు. ఎట్ల వెంకటరెడ్డి గారు లక్వర్ నుంచి రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు రైట్ ఆన్సర్. పాలంపల్లి ఆలగడ్డ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఓకే, నెక్స్ట్ మహమ్మద్ శ్రేయభాను జరిద్దన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు, వీరు కూడా రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ ఏమిటి అంటే ప్రపంచ చక్ర పాత్ర క్యూబా. దీనిని ప్రపంచ చక్ర పాత్ర అంటారు. మనసును మనసాయిలో చిన్నబాబు ఒక ప్రశ్న అడుగుతాడు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే 0662421 నంబర్కు వాట్సాప్ చేయాలి. ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు, సంక్షేమ పథకాల గురించి నేను కృష్ణా తీరంలో చాలా చెప్పాను. కానీ ఈ పథకం ఉజ్వల యోజన పథకం గురించి అయితే నేను చెప్పలేదు. ఎవరి నిమిత్తం ఈ సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టారు? ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలలో ఉజ్వల యోజన దేని నిమిత్తం ప్రవేశపెట్టారు? ఈ విషయం తెలిస్తే 0662421 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై మానసన మానసాయి.

ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ఉజ్వల యోజన ఎవరి నిమిత్తం ప్రవేశపెట్టారు? దీనికి ఆన్సర్ తెలిసి 0662441 నెంబర్కు వాట్సాప్ చేయండి.

గ్యాంగ్ లీడర్ చిత్రం కస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు పిచ్చిన భవన చంద్ర గీతం వినేశారు. స్టూడియోలో సమయం చూస్తే 5:55 దాటి 10 సెకండ్లు. మీరంతా ఆర్జీఎం చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై. చిరుబాబు మనసులు మనసే కార్యక్రమంలో ఒక ప్రశ్న అడిగాడు. ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలలో ఒకటైన ఉజ్వల యోజన దేని నిమిత్తం, ఎవరి నిమిత్తం ప్రవేశపెట్టారు అని అడిగాను. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహారి యశోదా జానకిరాజు పంపించారు. రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు చూద్దాం. కానూరు నుంచి తాతారావు గారు. ఓహోహో, రుద్ర వీర్రాజు సంగీత దర్శకుడు కానూరు తాతారావు. జవాబు మూవీ నేను అడిగింది రుద్ర మీద. ఏమండి, నేను అడిగింది వేరు, మీరు పంపించింది వేరు. ప్రశ్న, వినిపించిన పాట? ఆహో, ఆ పాటకి చెప్తున్నారా? కాదండి, వేరేది చెప్పాను. కనకారావు గారు పెడన. ఓకే, రైట్ ఆన్సర్. సమాధానం అంటూ పంపించారండి చంద్రశేఖర్ బెంగళూరు నుంచి. వీరు బెంగళూరు కర్రీ బెంగళూరు నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. నెక్స్ట్, పాలంపల్లి యాడగండి దగ్గర నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి. రైట్ ఆన్సర్. తర్వాత ఆశా శ్రీనివాస్ బెంగళూరు. రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు, పని సతీశ్రెడ్డి తెనాలి. రైట్ ఆన్సర్ పంపించారు. హిమంత్ కుమార్ విజయవాడ. రైట్ ఆన్సర్. మరహారి యశోద జానకిరాజు చెప్పాను కదా. రైట్ ఆన్సర్. మామ చరిత్ర సేవారి చరిత్ర పంపించి. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ పంపారు మీకు అందరు కూడా కంగ్రాచులేషన్స్. ఆన్సర్ ఏంటంటే పేద మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించే పథకం. ఓకేనా, ప్రధానమంత్రి ఉజ్వల యోజన. రైట్ ఆన్సర్ పంపారు మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన మధిర. ప్రతి ఏడాది ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది పనుల ప్రోగ్రెస్ రిపోర్టులు తప్పనిసరిగా ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కాగా రేపు విద్యుత్తు రంగంపై నివేదిక విడుదల కానుందని అధికారులు తెలిపారు. మహాత్మాగాంధీ జీవితం అందరికీ ఆదర్శమని రాజ్యసభ సభ్యులు చింతకాల విజయ్ అన్నారు. ఈరోజు ఢిల్లీలోని రాజ్ఘాట్ను సందర్శించి బాపుఘాట్ వద్ద విజయ్ నివాళులర్పించారు. తుళ్లూరు మండలం శాకమూరు పార్కులో రెయిన్ ఫారెస్ట్ ప్రాజెక్టు అమలుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. 17.58 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో రిజర్వాయర్ నిర్మాణం, పచ్చదనం పెంపు, భద్రతా ఏర్పాట్లు చేపట్టనున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ యూజీ రీ ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసింది. 551 నగరాల్లోని 5,440 పరీక్షా కేంద్రాల్లో ఎగ్జామ్ నిర్వహించగా 23 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. పరిపాలనా కారణాల దృష్ట్యా రేపు పిఠాపురం మున్సిపల్ గెస్ట్ హౌస్లో జరగాల్సిన పాడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పీజీఆర్ఎస్ కార్యక్రమం రద్దు చేయబడిందని పాడా పీడీ శివరామప్రసాద్ తెలిపారు. అయితే మండల తహసీల్దార్ కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాల్లో పీజీఆర్ఎస్ యథావిధిగా కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. మార్కాపురం జిల్లా దోర్నాల పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాన్ని టీడీపీ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు పరిశీలించారు. నిర్మాణంలో నాణ్యతతో రాజీ పడకుండా ఎటువంటి లోపాలు లేకుండా సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని ఆయన తెలిపారు. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మెరైన్ పోలీసుల ఆధ్వర్యంలో రేవు పోలవరం పెంటకోట రత్నయ్య బీచ్ లో విద్యార్థులు, యువకులు, బీచ్ సందర్శకులకు సముద్ర తీరంలో ఎదురయ్యే ప్రవాహాలు, సముద్రపు లోతు అలల వల్ల ఏర్పడే గోతులు, మానవాళికి కలిగే ప్రమాదాలపై ఈరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చెరుకుపల్లి మండలం రాంబొట్లపాలెంలో గ్రామదేవత శ్రీ బగలాముఖి అమ్మవారి కొలువులు ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. 9 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమాలు నిర్వహించారు. ఫిరంగిపురం మండలం వేమవరం సమీపంలోని భారత్ పెట్రోల్ బంకు వద్ద ఈ సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఆటో, ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద తీవ్రతకు ఆటోలో ఉన్న వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మాంచెస్టర్ వేదికగా మహిళల టీ20 వరల్డ్ కప్ లో భాగంగా భారత్ సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో భారత్ ప్రస్తుత స్కోర్ 12 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 91 పరుగులు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి రేపు ఉదయం 6 గంటలకు వింటారు.

0: ఆదిత్య ఎఫ్ఎం 101.3.
1: మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. స్టూడియోలో సమయం చూస్తే 8:03 దాటి 34 సెకండ్లు. మన ఫ్రెండ్స్ కొంతమంది ఒక ఇద్దరు వాట్సాప్ చేశారండి, మల్లీశ్వరరావు శాంభవి జగదీశ్వర్ అండ్ తమన్ కుటుంబ సభ్యులు. జగదీశ్వర్ తమన్ శాంభవి మల్లేశ్వరరావు వీరంతా ఉప్పులూరు గ్రామం కంకిపేట మండలం కృష్ణా జిల్లా నుంచి పంపించారు. మహిళలకు ఉచిత ఎల్పిజీ గ్యాస్ పథకం ఉజ్వల యోజన ప్రధానమంత్రి మోడీ గారి పథకం అంటూ వాట్సాప్ చేశారు. రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు, ఎమ్మనేని వెంకటేశ్వరరావు అమ్మదగిరి పట్నం వేటపాలెం బాపట్ల వీరు కూడా నమస్తే చిన్నబాబు అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. కార్యక్రమంలో ఇప్పుడు డియేట్ డియేట్ యుగుల గీతాలు విందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. వినోదం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు పిలిచిన శ్రీవేణుల గీతం.

సరదా బుల్లుడు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు పిలిచిన పాట విన్నారు. డిజేట్ కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్పీ శైలజ ఆలపించిన పాట శుభ సంకల్పం చిత్రం నుంచి.

సుబ్రహ్మణ్యం చిత్రాలు పెంచిన సిరివెన్నెల గీతం వినేశారు. డిఎట్ డిఎట్ కార్యక్రమం వింటున్నారు విత్యవరాజి చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట అబ్బాయి గారు చిత్రానికి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు పెంచిన భువనచంద్ర గీతం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: స్టూడియోలో సమయం చూస్తే 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పివికేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భారత నౌకా నిర్మాణ రంగం సరికొత్త దృక్పథంతో ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారత్ ఐరోపా సమాఖ్య ఈయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఖరారు కానుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. శ్రీలంకతో జరిగిన త్రైపాక్షిక ఏ సిరీస్ క్రికెట్ పోటీలో భారత్ ఏ జట్టు విజేతగా నిలిచింది. వార్తల వివరాలు. భారత నౌకా నిర్మాణ రంగం సరికొత్త దృక్పథంతో ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్లోని కోల్కతా శ్యామాప్రసాద్ ముఖర్జీ పోర్టులో ఈరోజు జరిగిన కార్యక్రమంలో పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో తయారైన 3 సరికొత్త యుద్ధ నౌకలను ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు. ఐఎన్ఎస్ దూనాగిరి, ఐఎన్ఎస్ సంశోధక, ఐఎన్ఎస్ అగ్రై నౌకలను ఆయన నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో ప్రధానమంత్రి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో రక్షణ రంగంలో ఎన్నో కీలక విధానపరమైన సంస్కరణలను అమలు చేసిందని గుర్తు చేశారు. సముద్ర శక్తి బలంగా ఉన్న దేశం ఆర్థిక వ్యూహాత్మక ప్రభావం అంతే బలంగా ఉంటుందని, అందుకనుగుణంగానే భారత్ సన్నద్ధమవుతోందని పేర్కొన్నారు. నౌకల నిర్మాణం, వాటి మరమ్మతులు, మెయింటెనెన్స్ రిపేర్ ఆపరేషన్స్ రంగాలను జాతీయ మిషన్గా కేంద్రం భావిస్తోందన్నారు. రాబోయే కాలంలో సముద్ర తీర రక్షణ రంగం లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పించే ఒక జాబ్ ఇంజిన్గా మారబోతోందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: యాజ్ రక్షా క్షేత్రమే డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ఎక్స్పోర్ట్ కి నయీ సంభావనాయే బనీ. 2014 తక్ భారత్ కరీబ్ 700 కరోడ్ రూపాయే కే రక్షా ఉత్పాదో కా నిర్యాత్ కర్తా థా. ఆజ్ య ఆంకడా బడ్కర్ కరీబ్ 40,000 కరోడ్ రూపాయే పహుంచ్ రహా హై. ఆత్మనిర్భర్తా కీ యాత్రా మే అభీ బహుత్ కుచ్ కర్నా బాకీ హై.
0: కాగా భారత నౌకాదళానికి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో రూపొందించిన ఈ 3 నౌకలను కోల్కతాకు చెందిన గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ నిర్మించింది. ఒకేసారి 3 అత్యాధునిక

0: పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను అధిగమించడానికి యోగా ఎంతగానో తోడ్పడుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా అశాంతి, ఒత్తిళ్లు పెరుగుదల, ఏడుగురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 70 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని, బాధితుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. అస్వస్థతకు గురైన కార్మికులను వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించి అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున 2 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. యోగాను కేవలం ఒక రోజు లేదా ఒక సందర్భానికి పరిమితం చేయవద్దని, ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవన శైలిలో భాగం చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని రెడ్ రోడ్ వేదికగా దేశవ్యాప్త యోగా వేడుకలకు ప్రధానమంత్రి నేతృత్వం వహించారు. ఈ ఉదయం వేలాది మంది యోగా సాధకులతో కలిసి ఆయన యోగా ఆసనాలు వేశారు. కార్యక్రమంలో నరేంద్ర మోదీ మాట్లాడుతూ, మానసిక ఆరోగ్యం ద్వారా శారీరక దృఢత్వాన్ని సాధించేందుకు, సమతుల్య జీవనాన్ని సాగించేందుకు యోగా తోడ్పడుతుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది 100 రోజుల ఆన్లైన్ యోగా క్లాసుల ద్వారా యోగా 365 అనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లిందని ఆయన పేర్కొంటూ,
1: యోగ మానసిక స్వాస్థ్య సే శారీరక స్వాస్థ్య కా మార్గ దిఖాతా హై. ఇస్లియే యోగ కే విషయ మే హమే క్యా కర్నా చాహియే క్యా నహీ కర్నా చాహియే ఇస్కా బోధ్ ఇస్సే విశ్వ శాంతి కా మార్గ భీ ఖుల్తా హై. యోగ దునియా కే బెహతర్ భవిష్య కే లియే ఏక్ ఆవశ్యక్తా భీ హై.
0: భారత్ ఐరోపా సమాఖ్య ఈయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఖరారు కానుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ముంబైలో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ ఒప్పందం వచ్చే ఏడాది 2027 ఫిబ్రవరి లేదా మార్చి నాటికి పూర్తిగా అమల్లోకి వచ్చే అవకాశముందని స్పష్టం చేశారు. ఈ ఒప్పందం ద్వారా ఐరోపాలోని దాదాపు అన్ని దేశాల మార్కెట్లలోకి భారతీయ వ్యాపారాలు అత్యంత సులభంగా దాదాపు 0 సుంకం స్థాయిలతో ప్రవేశించడానికి వీలవుతుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని, యోగా సాంప్రదాయాన్ని మేళవిస్తూ కేంద్ర సాంస్కృతిక శాఖ, భారత పురావస్తు శాఖ సంయుక్తంగా దేశవ్యాప్తంగా 100 చారిత్రక ప్రదేశాలలో ప్రత్యేక యోగా కార్యక్రమాలను నిర్వహించాయి. న్యూఢిల్లీలోని ఎర్రకోట, హరిద్వార్, కోణార్క్, హంపి, మహాబలిపురం, ముంబై, నలంద, అహ్మదాబాద్, సార్నాథ్, లేహ్, హైదరాబాద్, సిల్చార్లలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని వేడుకలు జరిగాయి. ఈ ఏడాది యోగా సంగమం పోర్టల్లో 6 లక్షలకు పైగా సంస్థలు తమ పేర్లను నమోదు చేసుకున్నాయని ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతీయ సాంస్కృతిక సంబంధాల మండలి ఐసీసీఆర్ సమన్వయంతో విదేశాల్లోని దాదాపు 210కి పైగా భారతీయ రాయబార కార్యాలయాలు ప్రపంచవ్యాప్తంగా 2500 ప్రాంతాలలో యోగా దినోత్సవాలను నిర్వహించాయి. శ్రీలంకలోని దంబుల్లా వేదికగా జరిగిన ముక్కోణపు క్రికెట్ వన్డే సిరీస్లో ఇండియా ఏ విజేతగా నిలిచింది. శ్రీలంక ఏతో ఈరోజు జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ ఏ 66 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 377 పరుగులు చేసింది. భారత్ బ్యాటర్లలో వైభవ్ సూర్యవంశీ 29 బంతుల్లో 94 పరుగులు, తిలక్ వర్మ 67 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక 47.1 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌటైంది. ఎఫ్ఐహెచ్ హాకీ మహిళల నేషన్స్ కప్ టోర్నమెంట్లో విజేతగా నిలిచి చరిత్ర సృష్టించిన భారత మహిళల హాకీ జట్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. టోర్నీలో అద్భుత విజయంతో కప్ను కైవసం చేసుకున్న మహిళల జట్టుకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ సామాజిక మాధ్యమం వేదికగా పెట్టిన పోస్టులో భారత జట్టును కొనియాడారు. నైరుతి ఋతుపవనాలు 2 రోజుల్లో తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ఈ నెల 25 వరకు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఈ

ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత నౌకా నిర్మాణ రంగం సరికొత్త దృక్పథంతో ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారత్ ఐరోపా సమాఖ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఖరారు కానుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. శ్రీలంకతో జరిగిన త్రైపాక్షిక ఏ సిరీస్ క్రికెట్ పోటీలో భారతీయ జట్టు విజేతగా నిలిచింది. ఆకాశవాణి జాతీయ వార్తలంతటితో సమాప్తం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: జిహెచ్జిహెచ్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. జిహెచ్జిహెచ్ వింటున్నారు విత్ యువరాజ్ చిన్నబాబు. ఘరానా బుల్లడు ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సింధు ఆల్పించిన పాట. బొబ్బిలి రాజా, అలో బ్రదర్ చంటి చిత్రాల నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆల్పించిన పాటలు బ్యాక్ టు బ్యాక్ వినండి జిహెచ్జిహెచ్ కార్యక్రమంలో.

0: ஜோதி எஃப்எம் 101.3.
1: வீண வேணுவைன சரிகம வின்னாவா.
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

స్టూడియోలో సమయం చూస్తే 9:02 దాటి 47 సెకండ్లు. మధుర స్వరాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. జానకి రాముడు 1988లో విడుదలైన భారతీయ తెలుగు భాషా చిత్రం. కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించినటువంటి ఈ చిత్రంలో నాగార్జున విజయశాంతి జంటగా నటించారు. సూపర్ గా ఉండేటటువంటి ఈ చిత్రం నుంచి ఒక మంచి పాట విందాం. అద్భుతమైనటువంటి పాట వినండి మధుర స్వరాలు కార్యక్రమంలో.

ఆస్ట్రేలియాలో సమయం చూస్తే 9:12 దాటి 3 సెకన్లు. మీరంతా అధ్యయనం చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మధుర స్వరాలు వింటున్నారు విత్యురాజ్ చిన్నబాబు. ఛాలెంజ్ 1984లో విడుదలైనటువంటి చిత్రం వీరేంద్రనాథ్ కథ అందించక క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై కెఎస్ రామారావు నిర్మించిన ఈ చిత్రంలో చిరంజీవి, సుహాసిని, విజయశాంతి, రావు గోపాలరావు, రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలు పోషించారు. దర్శకుడు ఏ కోదండరామరెడ్డి, సంగీతం ఇళయరాజా. ఈ చిత్రం నుంచి ఒక పాట విందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మధుర స్వరాలు విత్ యువరాజ్ చిన్నబాబు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.
3: స్టూడియోలో సమయం చూస్తే 9:26 దాటి 45 సెకండ్లు. మీరంతా ఆర్జీ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై. మధుర స్వరాలు వింటున్నారు విత్యురాజ్కి చిన్నబాబు. నాలుగు స్తంభాలాట జంజాల దర్శకత్వంలో నరేష్, ప్రదీప్, పూర్ణిమ, తులసి ముఖ్య పాత్రల్లో నటించగా నవత కృష్ణరాజు నిర్మించిన 1982 చలనచిత్రం ఇదండి. నలుగురు యువతి యువకుల జీవితంతో, ప్రేమ పెళ్లిళ్లతో జీవితం ఆడుకున్న ఆటగా ఈ కథను రాసుకున్నారు జంజాల. భారమైన ప్రేమ కథతో సినిమాల్లో అంతగా అనుభవం లేని హీరోయిన్లతో నటింపజేసి జంజాల విజయం సాధించారు. హిందీలో ఈ సినిమాను సంజయ్ దత్, అశోక్ కుమార్, పద్మిని, కొల్హాపురి ముఖ్య పాత్రలు బెకారార్ అన్న పేరుతో పునర్నిర్మించారు. ఈ సినిమాలో సుత్తి వీరభద్రరావు సుత్తివేలు చేసే హాస్యం చాలా ప్రాచుర్యం పొంది సుత్తి అన్న పదాన్ని తెలుగునాట ప్రాచీనంలోకి తెచ్చి తీసుకొచ్చిందన్నమాట. ఈ సినిమా నుంచి వేలు వీరభద్రరావు పేర్లకు సుత్తివేలు అనేది వారి ఇంటి పేర్లు అయిందండి. ఇదే చిత్రం నుంచి పాట విందాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిసిసిల ఆలపించిన పాట వింటనేవ్వండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మధుర స్వరాలు విత్ యువరాజ్ చిన్నబాబు.

ఇంటింటి రామాయణం చూడండి. కస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన పాట విన్నారు. స్టూడియోలో సమయం 9:42 దాటి 27 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై మధుర స్వరాలు వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట అడవి సింహాలు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం.

స్థానిక శబ్దం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేసెస్లో ఆలపించిన వేటూరు గీతం వినేశారు. స్టూడియోలో సమయం చూస్తే 9:53 దాటి 15 సెకన్లు. మధుర స్వరాలు వింటున్నారు విత్యవరాజీ చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట ఖైదీ రుద్రయ్య చిత్రానికి రాజు సీతారాం పీసీసీలో ఆలపించిన వేటూరి గీతం.

స్టూడియోలో సమయం చూస్తే 10 గంటలు దాటి, 1 నిమిషం దాటి, 16 సెకండ్లు అన్నీ దాటిపోతూనే ఉన్నాయి. వినిపించిన రాగాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అలనాటి గాయని గాయకుల గణాల నుంచి జాలువారిన జలపాతాలు, వినిపించిన రాగాలు ఆస్వాదించండి ఈనాటి కార్యక్రమంలో. శ్రీరంగ నీతిలో వచ్చేసరికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పిసిసిల ఆలపించిన రాజశ్రీ గీతం.

వీరాభిమన్యు చిత్రడికి ఘంటసాల పీసీసీలు అల్పించిన పాట విన్నారు. వినిపించిన రాగాలు ఆస్వాదిస్తున్నారు విత్యురాజీ చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట యుగ పురుషుడు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పీసీసీల గానం.

దైవం చిత్రానికి జమునరాణి ఆలపించిన పాట విన్నారు. వినిపించిన రాగాలు కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట శ్రీమతి చిత్రానికి ఘంటసాల పీసుసెల గానం.

రక్త సింధూరం చిత్రానికి ఘంటసాల పి సుశీల ఆలపించిన శ్రీశ్రీ గీతం వినేశారు. స్టూడియోలో సమయం చూస్తే 10:30 దాటి 38 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై వినిపించిన రాగాలు వింటున్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట జింబో చిత్రానికి పిబి శ్రీనివాస్ పి సుశీల ఆలపించిన శ్రీశ్రీ గీతం వినండి,

విచిత్ర వివాహం చిత్రానికి భానుమతి ఆలపించిన పాట విన్నారు. కార్యక్రమంలో శ్రీకృష్ణ పాండవీయం చిత్రానికి జీకి ఆలపించిన పాట

అమాయకురాలు చిత్రానికి పిఠాపురం బి వసంతాలు ఇచ్చిన పాట విన్నారు. వినిపించిన రాగాలు ఆస్వాదిస్తున్నారు వీతివరాజే చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినపోతున్న పాట పూలరంగుడు చిత్రానికి మాధవ పెద్ది బి వసంత ఆలపించిన పాట.

పంద ఎదురార బంగారు కొండ నీవు దగ్గరుండ నాకేమి కొరత చూసుకో చూసుకో.

నేనే మనగాడిని చిత్రానికి ఎల్ఆర్ ఈశ్వరి ఆల్పించిన కొసరాజు గీతం వినేశారు. స్టూడియోలో సమయం చూస్తే 10:52 దాటి 45 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై వినిపించిన నాదాలు ఆస్వాదిస్తున్నారు విజయరాజి చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట కులదైవం చిత్రానికి పి సుశీల గానం.

పిడుగు రాముడు చూడడానికి ఘంటసాల పిసిసిలు అనిపించిన పాట విన్నారు. మీరింతవరకు వినిపించిన రాగాలు విన్నారు. స్టూడియోలో సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి ఢిల్లీ.